శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు టీఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 21వ రోజు, క్రీస్తు శకం 2026.

సంవత్సరం సెప్టెంబర్ నెల 12వ తేదీ శనివారం. నిలయంలో సమయం సరిగ్గా 5:53 దాటి 46 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 6:10 భావనలో ఆడంబరం గురించి డాక్టర్ కె. లక్ష్మీ అన్నపూర్ణ గారి భావజాలం. 6:15 భక్తిరంజన్లో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం స్తోత్రం ప్రపత్తి మంగళాశాసనం. 6:30 పొలం పనులు వ్యవసాయదారులకు సూచనల్లో ఔషధ గుణాలకు పుట్టినిల్లు చెంచలాకు గురించి డాక్టర్ రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించే వివరాలు. 7:00 శ్రీ పి. నాగేంద్రబాబు అందించే హైదరాబాద్ జిల్లా సమాచార లేఖ. 7:15 ఉదయ తరంగంలో వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే గురించి కొన్ని వివరాలు. ఇంకా ఆరోగ్య జీవనం శీర్షికన ఆర్టెరియో వీనస్ ఫిస్టులా గురించి ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ పైడి రంగనాథన్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ నందికుంట వెంకటేశ్వర్లు గారిచే నాదస్వరం. 9:00 వార్తల ముఖ్యాంశాల అనంతరం చిత్రసీమ. 10:00 వార్తల ముఖ్యాంశాల అనంతరం అందరికీ ఇన్సూరెన్స్ అనే అంశంపై ఓరియంటల్ ఇన్సూరెన్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ సిఎల్ గిరిధర్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి నీహార కానేటి. ఇక మా మధ్యాహ్న కార్యక్రమాల్లో 12:10 యోవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40 హిందీ కార్యక్రమంలో వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే గురించి డాక్టర్ హృషికేశ్ సర్కార్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి కృష్ణకుమారి. 1:20 వంతాలోకం స్త్రీల కార్యక్రమంలో దానం ధర్మం, శ్రీపతి లలితాకుమారి గారి కథానిక. 2:30 బాలానందం చిన్నార్ల కార్యక్రమంలో భారత్ నగర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ విద్యార్థిని విద్యార్థుల కదంబ కార్యక్రమం. ఇక మా సాయంత్ర ప్రసారాలలో ఈరోజు 5:00 వార్తల ముఖ్యాంశాల అనంతరం జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ గడ్డం శేషాద్రి బృందంచే చిరుతొండ 3:00 చింది యక్షగానం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలలో కృత్రిమ పద్ధతుల్లో మల్చింగ్ గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించే వివరాలు. 7:00 మార్కెట్ ధరలు. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో యాసంగిక అనువైన చిరుధాన్యాలు ప్రాముఖ్యత గురించి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సేద్య విభాగ సహాయ ఆచార్యులు డాక్టర్ కె. శేఖర్ గారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ వీరన్న భూక్య. 8:00 వార్తల ముఖ్యాంశాల అనంతరం ఇన్సైట్ ఆంగ్ల కార్యక్రమంలో భాగంగా మినిట్స్ ఆఫ్ సేవ్ లైఫ్స్ వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే గురించి డాక్టర్ హరీష్ ఐవార్ గారితో జయంతి ఉప్పాల గారి ప్రత్యేక పరిచయ కార్యక్రమం ఉంటుంది. 9:15

స్పాట్లైట్ 9:30 నేషనల్ మ్యాగజైన్, 10:00 జాతీయ సంగీత కార్యక్రమంలో సుర్ బహర్ వాద్యంపై అశ్విన్ దాల్వియా గారి వాద్య సంగీతం, అనంతరం 10:30 బీటల్ రాజ్పురా గారి ఫఖావజ్. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఈరోజు రాత్రి 8:00 వార్తల ముఖ్యాంశాల అనంతరం ఇన్సైట్ ఆంగ్ల కార్యక్రమంలో భాగంగా మినిట్స్ టు సేవ్ లైవ్స్ వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే గురించి డాక్టర్ హరీష్ అయ్యవార్ గారితో జయంతి ఉప్పాల గారి ప్రత్యేక పరిచయ కార్యక్రమం ఉంటుంది.

0: in urban areas. The decision was taken at the 9th meeting of the Central Sanctioning and Monitoring Committee held in New Delhi on Thursday. The meeting was chaired by Secretary of the Department of Urban Development in the Ministry of Housing and Urban Affairs, Satendra Sharma. The Pradhan Mantri Kisan Mandhan Yojana, PMKMY, has completed 7 years today. The scheme was launched on this day in 2019 with the aim of providing social security to small and marginal farmers. Under the scheme, eligible landholding small and marginal farmers are assured a minimum monthly pension of 3,000 rupees from the age of 60. In women's cricket, India will face defending champion Sri Lanka in the summit clash of T20 Asia Cup in Dubai tomorrow. Sri Lanka stormed into the final last night, defeating Pakistan by 4 wickets. Chasing a target of 131, Sri Lanka overhauled the score in 18.4 overs, posting 134 runs for the loss of 6 wickets. In hockey, Indian women's team will take on South Korea in the first semi-final of Junior Asia Cup at Moki in China this morning. The match is scheduled to begin at 9:15 a.m. Indian Standard Time. And that is the end of this news bulletin.
1: Akashavani, Bhavanalu, Adambaram Gurinchi, Dr. K. Lakshmi Annapurnagari, Bhavajalam Vindam.
2: లేనిదాన్ని ఉన్నట్లుగా చూపించడం ఆడంబరం. ఆడంబరం అంటే హంగులు, ఆర్భాటాలు, పైమెరుగులు. డంబం, దర్పం, డాబో మొదలైనవన్నీ ఆడంబరాన్ని సూచిస్తాయి. సమాజంలో తాము తక్కువగా ఉన్నామన్న భావనతోనో, ఎదుటివారిని అనుకరించాలనో, పరుల దృష్టిలో చులకన కావడం ఇష్టం లేకనో, తమ హంగు ఆర్భాటాలు చూపి అందరూ గౌరవిస్తారన్న దృష్టితోనో ఆడంబరాలకు పోయేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. వేషభాషల్లో, జీవన విధానంలో, వ్యవహార శైలిలో, మాట్లాడడంలో ఆడంబరం అడుగడుగున కనిపిస్తూనే ఉంటున్నది. చిన్నపిల్లల బొమ్మలు, విద్యాలయాలు, ఇళ్ళు, రవాణా సాధనాలు, పండుగలు, పెళ్ళిళ్ళు, ఇలా ఒకటేమిటి, డబ్బుతో ముడిపడి ఉండే ఆడంబరాలకే ప్రతి విషయంలోనూ ప్రాధాన్యం పెరిగిపోతూ ఉన్నది. ఒకప్పుడు చెప్పులు కూడా లేకుండా చాలా దూరం నడిచి వెళ్ళి పాఠశాలలకు చేరుకుని చదువుకున్నవారు ఉన్నారన్నా, వారు ఉన్నతోద్యోగాలు చేస్తున్నారన్నా, ఉన్నత పదవులను అధిరోహించారన్నా నేటితరం నమ్మే స్థితిలో లేదు. ఆడంబరాలు అంతగా పెరిగిపోయినాయి. పిండి కొద్దీ రొట్టె, విత్తం కొద్దీ వైభవం అని చెప్పినట్లుగా స్థితిమంతులైన వారు, ధనవంతులైన వారు తమ డబ్బును తాము తమకు నచ్చిన రీతిలో ఖర్చు పెట్టుకోవడంలో ఎటువంటి ఆక్షేపణ ఉండదు. దీనిపై విమర్శలు, చర్చలు అనవసరం. ఎవరి శక్తిని అనుసరించి, ఎవరి ఇష్టాన్ని అనుసరించి వారు ఖర్చు చేసుకోవచ్చు. శక్తి లేని పరిస్థితుల్లో చిన్న చిన్న కార్యక్రమాలకు కూడా ఖర్చు చేయడం సాధారణమైపోయింది. ఒకరిని చూసి మరొకరు పోటీ పడుతూ వృధా ఖర్చులు చేస్తూ ఆడంబరాలకు పోతున్నారు. అప్పులు చేసి మరీ ఆడంబరాలు చేస్తున్నారు. కొందరు ఈ వృధా ఖర్చులను ఇష్టపడకుండా ఆ డబ్బును విరాళాలుగా ఇవ్వడం, ప్లాస్టిక్ రహితంగా కార్యక్రమాలు చేసుకోవడం, పర్యావరణ పరిరక్షణ ధ్యేయంతో నిరాడంబరంగా నిర్వహించడం వంటి మార్పులకు ఆహ్వానం పలుకుతున్నారు. భక్తిలో కూడా సాత్విక భక్తి స్థానంలో రాజసభక్తి, తామసభక్తి చోటు చేసుకుంటున్నాయి. పండుగల్లో, పూజల్లో కూడా ఆడంబరాలు పెరిగిపోతున్నాయి. ఇవి అనివార్యంగా మారిపోతున్నాయి. అన్ని విషయాల్లో ఇలా ఆడంబరాలు పోటాపోటీగా పెరుగుతూ ఉంటే మాటల విషయంలో నేనేమీ తక్కువ కాదన్న విధంగా ఆడంబరాలు పెరుగుతున్నాయి. చెప్పేవి ఎక్కువ, చేసేవి తక్కువ. పనికి వచ్చే విషయాలలో పని లేకుండా లేనిపోని గొప్పలు, అతిశయోక్తులు, మాటల్లో ఆడంబరం స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ విధమైన ఆడంబరాన్ని నిరసిస్తూ వేమన, అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మోగునట్లు కనకంబు మోగున విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. ఇది మంచి దృష్టాంతంతో చెప్పబడిన ప్రసిద్ధమైన పద్యం. అల్పుడైనవాడు, హీనుడైనవాడు, మూర్ఖుడైనవాడు ఆడంబరంతో నిండిన మాటలే మాట్లాడతాడు. మంచివాడు, సజ్జనుడు అయినవాడు చల్లని మాటలను, తీయని మాటలను మాట్లాడతాడు. ఎలా అంటే, కంచు చప్పుడు చేసినట్లు బంగారం చప్పుడు చేయదు కదా అని అంటాడు. ఆడంబరం అంటేనే తెచ్చిపెట్టుకున్నవి. దీనికోసం శ్రమ, ప్రయత్నం అవసరమవుతాయి. సహజంగా

0: ఆరోగ్యంగా నిరాడంబరంగా ఉంటే మనసు, శరీరం తేలికవుతాయి. ఎత్తులకు పైఎత్తులు వేసే అవసరం ఉండదు. అబద్ధాలు ఆడాల్సిన అవసరం ఉండదు. ఇది తెలుసుకోవాలి. ఆడంబరాలు లేకపోతే స్వతంత్రంగా, హాయిగా, ఆత్మవిశ్వాసంతో జీవించవచ్చు.
1: ఆడంబరం గురించి డాక్టర్ కె లక్ష్మీ అన్నపూర్ణ గారి భావజాలమది. భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. సమాచారం, సంగీతం, సంస్కృతి, సమాజానికి సేవ, తరతరాలుగా కోట్లాది హృదయాలను కలుపుతున్న విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. వార్తల నుంచి విజ్ఞానం వరకు, సంగీతం నుంచి సాహిత్యం వరకు, ఆరోగ్యం నుంచి వ్యవసాయం వరకు, ప్రతి మనసుకు దగ్గరవుతూ ప్రతి ఇంటికి చేరువగా ప్రసారమవుతున్నాయి మన ఆకాశవాణి కార్యక్రమాలు. ఆకాశవాణి

భక్తిరంజనిలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం స్తోత్రం ప్రపత్తి మంగళాశాసనం విన్నారు. భక్తిరంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి పొలం పనులు.

0: శుభాకాంక్షలు.
1: పొలం పనుల కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఔషధ గుణాలకు పుట్టినిల్లు చెంచలాకు గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించే వివరాలు.
2: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు ఔషధ గుణాలకు పుట్టినిల్లైన చెంచలాకు గురించి, వాటి యొక్క ఉపయోగం గురించి ఈ విధంగా వారు వివరాలు అందజేస్తున్నారు మన రైతు సోదరులకు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడి మనందరికీ తెలిసిందే. కానీ ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహార జీవన శైలి మార్పుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అన్ని వయసుల వారిలో వివిధ రకాల ఆహార ఆరోగ్య సమస్యలు రోజురోజుకి క్రమంగా పెరుగుతున్నాయి. ఇటువంటి సమస్యలు పేద దేశాలలో మరీ ఎక్కువగా ప్రజలను బాధిస్తున్నాయి. ప్రపంచంలోనే అధిక జనాభా కలిగిన మన భారతదేశంలో ఆహార భద్రత, నాణ్యత, సమతుల్యమైన ఆహారం తీసుకునే జనాభా శాతం చాలా తక్కువని చెప్పొచ్చు. మన దేశంలో చాలామంది ప్రజలు, పిల్లలు, మహిళలు, వృద్ధులు అనేక రకాల పోషకాహార సమస్యలతో బాధపడుతున్నారు. పోషకాహార లోపాలకి ఆర్థిక స్తోమత లేకపోవడం, అవగాహన లేకపోవడం ఎన్నో కారణాలున్నాయి. ప్రస్తుత మనిషి సాంకేతికంగా ఎంత ముందంజలో ఉన్నప్పటికీ ఆరోగ్య పోషకాహార సమస్యలు సవాలుగా మారిపోయాయి. ఈ సమస్య పరిష్కారానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ 2025 నాటికి పోషకాహార సమస్యలను అధిగమించే దిశగా 6 ప్రమాణాలను తీసుకొచ్చింది. సుస్థిరాభివృద్ది లక్ష్యాలలో కూడా పోషకాహారం అనేది ప్రధాన అంశము. అధిక జనాభా, ఆర్థిక సంక్షోభ పరిస్థితులు, వాతావరణ మార్పులు, సహజ వనరులు తగ్గిపోవడం వంటి ఎన్నో సమస్యలు మన ముందున్నాయి. కావున సరైన పద్ధతిలో ఆహార ఉత్పత్తి, ఆహార వ్యర్థాలను తగ్గించుకోవడం లేదా పునర్వినియోగించుకోవడం, ఆహార వైవిధ్యం పెంచడం వంటి వాటిని మనం అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నొక్కి ఒక్కానిస్తున్నారు మన శాస్త్రవేత్తలు. పూర్వకాలంలో మానవులు ప్రకృతిలో లభించే ఎన్నో రకాల పండ్లు, కూరగాయలు, ఆకులను ఆహారంగా, ఔషధంగా వాడుకున్నారు. కానీ మారుతున్న ఆహారపు అలవాట్లు, ఆధునీకరణ, పట్టణీకరణ వల్ల సహజ సిద్ధంగా లభించే ఆహార పదార్థాలు, వాటి వలన కలిగే లాభాలపైన సరైన అవగాహన చాలా వరకు పట్టణ గ్రామీణ ప్రాంతాల ప్రజలలో కరువైపోయిందని చెప్పవచ్చు. ప్రకృతిలో ఎన్నో రకాల పోషక ఔషధ గుణాలు కలిగిన ఎన్నో మొక్కలు మనకు అందుబాటులో ఉన్నప్పటికీ వాటి విలువ మనకు తెలియనంత వరకు వాటిని మనం పిచ్చి మొక్క, కలుపు మొక్కగానే భావిస్తాం. అలా మనం భావించే ఒకే మొక్క చెంచలాకు. దీని శాస్త్రీయంగా డైజెరా మురికేటా అంటారు. అమరాంతేసి కుటుంబానికి చెందినది. ఇది ఎక్కడ పడితే ఎక్కడ పొలాల గట్ల మీద వర్షాకాలంలో విస్తారంగా పెరిగే ఒక గడ్డి మొక్క. రైతులు దీనిని కలుపు మొక్కగా భావించి పంట పొలాల నుండి తీసి పడేస్తారు. కానీ దీని విలువ తెలిసిన గ్రామీణ కొండ ప్రాంతాలలో నివసించే ప్రజలు ఇప్పటికీ దీనిని ఆహారంగా, ఔషధంగా వాడుతున్నారు. ఇది చూడటానికి తోటకూరలాగా ఉంటుంది. దీనికి గులాబీ రంగు పూలు, గుండ్రని కాయలు ఉంటాయి. చెంచలాకులోని అన్ని భాగాలు, ఆకులు, పూలు, గింజలు, కాండం అన్నీ ఉపయోగకరమైనవే. చెంచలాకులో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, పీచు పదార్థాలు, విటమిన్లు, మినరల్స్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఇంకా వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లైవనాయిడ్స్, ఆల్కలాయిడ్స్, ఫినాల్స్ మెండుగా ఉన్నాయి. చెంచలాకును సాంప్రదాయ ఆయుర్వేద వైద్యంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ మొక్కలో కాల్షియం మెండుగా ఉంటుంది. అది ఎముకలు దృఢంగా ఉండటానికి తోడ్పడుతుంది. దీనిలో విటమిన్ ఏ కంటి చూపు సమస్యల నుండి కాపాడుతుంది. శరీరంలోని అధిక వేడిని తగ్గించుకోవడంలో ఈ ఆకు అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఆకును తరచుగా ఆహారంలో చేర్చుకోవడం ద్వారా జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. ఈ ఆకులోని అధిక పీచు పదార్థాలు మలబద్ధకాన్ని నివారిస్తుంది. దీనిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. కావున రక్తహీనత సమస్యలను అరికట్టుతుంది. చెంచలాకు రసం తీసుకోవడం ద్వారా కిడ్నీలలో రాళ్లు, మూత్ర విసర్జన, ఇతర మూత్రపిండ సమస్యలను దూరం చేయవచ్చు. ఈ ఆకు బాలింతలకు క్షీరవర్ధనిగా, అనగా తల్లిపాలు ఉత్పత్తి పెంచే ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది. చెంచలాకు ఆస్త్మా, తామర, ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్, రుమెటాయిడ్ ఆర్థరైటిస్, మైగ్రేన్, వివిధ రకాల క్యాన్సర్ వంటి అనేక సమస్యలకు హెర్బల్ మెడిసిన్ గా ఉపయోగిస్తున్నారు. దీనిని మిగతా ఆకు కూరలలాగే వేరే కూరగాయలతో గాని, పప్పులో గాని, టమాటోతో గాని వండుకుని తీసుకోవచ్చు. ఇది ప్రకృతి సహజ సిద్ధంగా ఎక్కడ పడితే అక్కడ లభిస్తుంది. కావున ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేని వారి ఆహార నాణ్యతను పెంచడంతో పాటు రోజువారీ ఫుడ్స్ లో ఒక క్రొత్త టేస్ట్, ఆహార వైవిధ్యానికి కూడా ఉపయోగపడుతుంది. ఇన్ని ఖచ్చితమైన ఉపయోగాలు కలిగిన మొక్క ఎక్కడ కనిపించినా వదలకుండా మీ ఆహారంలో చేర్చుకోండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు చక్కటి సమాచారం

0: పొలం పనులు వ్యవసాయదారులకు సూచనలు కార్యక్రమంలో ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
3: శ్రోతలకు, పాలసీదారులకు ఓరియంటల్ ఇన్సూరెన్స్ అందిస్తుంది 80వ ఆవిర్భావ దినోత్సవం.

0: సమాచారాన్ని అందించారు. ఈ విధంగా ఈ సమాచారాన్ని మనమందరము ఆకలింపు చేసుకుని పట్టణ ప్రాంతంలో గ్రామీణ ప్రాంతంలో స్త్రీలు ముఖ్యంగా ఈ ఆకుకూరల వంటలు చేసి తమ ఇంటి ఆరోగ్యాన్ని చక్కగా కాపాడగలరని ఆశిద్దాం.
1: ఔషధ గుణాలకు పుట్టినిల్లు చెంచలాకు గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించిన వివరాలు విన్నారు.
2: శ్రోతలకు పాలసీదారులకు ఓరియంటల్ ఇన్సూరెన్స్ అందిస్తుంది 80వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
3: కారు, ఇల్లు, ప్రయాణం, ఆరోగ్యం ఇలా ప్రతి అవసరానికి రక్షణగా ఓరియంటల్ ఇన్సూరెన్స్ నీవెంటే. మోటార్, హెల్త్, హోమ్, ట్రావెల్, పర్సనల్ యాక్సిడెంట్ ఇలా మీ ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా జనరల్ ఇన్సూరెన్స్ పరిష్కారాలు.
2: భద్రతకు నమ్మకం ఓరియంటల్ ఇన్సూరెన్స్.
1: పొలం పల్లె కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

ఈరోజు సాయంత్రం 6:50 వ్యవసాయ సూచనలలో కృత్రిమ పద్ధతిలో మల్చింగ్ విధానం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించే వివరాలు ప్రసారమవుతాయి. ఈరోజు సాయంత్రం 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో యాసంగికి అనువైన చిరుధాన్యాలు ప్రాముఖ్యత గురించి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సేద్య విభాగం సహాయ ఆచార్యులు డాక్టర్ కె శేఖర్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త డాక్టర్ వీరన్న భుఖ్య. ఈరోజు రాత్రి 8:00 వార్తల ముఖ్యాంశాల అనంతరం ఇన్సైట్ ఆంగ్ల కార్యక్రమంలో భాగంగా మినిట్స్ టు సేవ్ లైవ్స్ వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే గురించి డాక్టర్ హరీష్ అయ్యవార్ గారితో జయంతి ఉప్పాల గారి ప్రత్యేక పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: ఈ ఉదయం 7:15 ఉదయతరంగిణిలో వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే గురించి కొన్ని వివరాలు, ఇంకా ఆరోగ్య జీవనం శీర్షికన ఆర్టెరియో వీనస్ ఫిస్టులా గురించి ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ పైడి రంగనాథన్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఆకాశవాణి నిలయంలో సమయం 6:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి కొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన 10 అత్యవసర చికిత్సా కేంద్రాలను, 12 సమీకృత ప్రజారోగ్య ప్రయోగశాలలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో కలిసి ఈరోజు ప్రారంభించనున్నారు. విద్య ఒక్కటే ప్రజల జీవితాల్లో వెలుగును తీసుకొస్తుందనే సంపూర్ణ విశ్వాసంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో అవసరమైన వసతులు కల్పించడం ద్వారా చిన్నారుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. ఉద్యోగులు, పింఛనుదారులకు కరువు భత్యం బకాయిల్లో రెండింటిని విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన 10 అత్యవసర చికిత్సా కేంద్రాలను, 12 సమీకృత ప్రజారోగ్య ప్రయోగశాలలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో కలిసి ఈరోజు ప్రారంభించనున్నారు. మొత్తం 22 ప్రాజెక్టులకు 249 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. వీటిని విజయవాడలోని బీఆర్ అంబేద్కర్ కళావేదికల్లో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రారంభిస్తారన్నారు. ఈ 10 అత్యవసర చికిత్సా కేంద్రాల ద్వారా 500

0: పథకాలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని, అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, అల్ట్రాసౌండ్తో పాటు కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ వంటి కీలక వైద్య విభాగాల సేవలు అందుతాయని అధికారులు తెలిపారు. మాదక ద్రవ్యాల నిర్మూలన, మహిళలపై నేరాల కట్టడి, రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా త్రిశూల్ పేరుతో రాష్ట్ర జిల్లా స్థాయిల్లో ప్రత్యేక కమిటీల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలీసు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో రెండవ రోజైన నిన్న శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ, డ్రగ్స్ నిర్మూలన, మహిళలపై నేరాలు లేకుండా చేయటం, ప్రమాదాల నివారణ లక్ష్యంగా త్రిశూల్ కమిటీలు పనిచేయాలన్నారు. క్షేత్రస్థాయి ఉద్యోగి తప్పు చేసినా ప్రభావం ప్రభుత్వంపై పడుతుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. ఎవరు తప్పు చేసినా చర్య తీసుకునే పరిస్థితి రావాలని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: ఎవరు తప్పు చేసినా ప్రివెంటివ్ గా మనం యాక్షన్ తీసుకునే పరిస్థితి రావాలి. గంజాయి బ్లేడ్ బ్యాచ్లు గాని రౌడీ మూకలు గాని నిర్మోహమాటంగా అణిచివేయండి. భయపడాలి. ఈ రాష్ట్రంలో ఉండాలంటే భయపడే పరిస్థితి రావాలి. రెండోది, ఎవరైనా సరే ఆడబిడ్డల జోలికి వస్తే మాత్రం మళ్లీ మళ్లీ చెప్తున్నా అదే చివరి రోజు కావాలి. వాళ్ళకి పోలీసు కూడా విజిబుల్ గా కనపడకూడదు, పోలీసింగ్ మాత్రం ఎఫెక్టివ్ కనపడాలి. సీఎం వస్తున్నా అంటే ఒక 15 నిమిషాలు మునిపే ట్రాఫిక్ ఆఫ్ చేసే పరిస్థితి వస్తున్నారు. మా కోసం పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ క్రియేట్ చేయొద్దండి.
0: విద్య ఒక్కటే ప్రజల జీవితాల్లో వెలుగును తీసుకొస్తుందనే సంపూర్ణ విశ్వాసంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర విద్యా విధానంపై శాసనసభలో నిన్న జరిగిన స్వల్పకాలిక చర్చకు ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సామాజిక వెనుకబాటుతనానికి ఆస్తులు అంతస్తులు కారణం కాదని, నిరక్షరాస్యతే ప్రధాన కారణమని ప్రభుత్వం నిర్వహించిన సీపెక్ సర్వేలో తేలిందని వెల్లడించారు. తెలంగాణకు నూతన విద్యా విధానాన్ని రూపొందించేందుకు విద్యా కమిషన్ ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థిపై ప్రభుత్వం ఏటా 1,08,000 రూపాయలను ఖర్చు చేస్తోందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
2: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 28 లక్షల పైచిలకు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఒక స్టూడెంట్ కి సరాసరి 1,08,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. అధ్యక్ష, ఈ రోజు విద్యార్థుల మీద పెట్టే ఖర్చులో ఏది కూడా మేము ఖర్చుగా భావించడం లేదు అధ్యక్ష. భవిష్యత్ తరాల కోసం పెట్టుబడిగా భావిస్తున్నాము. 26-27 కు వచ్చేవరకల్లా 27,663 కోట్లు 8.53% నేను పెట్టిన అధ్యక్ష. నా లక్ష్యము 15% బడ్జెట్ ను పెంచాలని.
0: రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 24 అత్యవసర చికిత్సా కేంద్రాలను మంజూరు చేస్తుందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వీటి కోసం సుమారు 600 కోట్ల రూపాయలు కేటాయించిందని వెల్లడించారు. విజయవాడలోని పాత ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన అత్యవసర చికిత్సా కేంద్రాలను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కొత్తగా మంజూరు చేసిన 24 అత్యవసర చికిత్సా కేంద్రాలను 16 ప్రభుత్వ వైద్య కళాశాలల ఆసుపత్రులు, 3 జిల్లా ఆసుపత్రులు, 5 ప్రాంతీయ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కేంద్రాలు పూర్తిగా అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో 1,275 అదనపు అత్యవసర చికిత్సా పడకలు సమకూరుతాయని వివరించారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన 10 అత్యవసర చికిత్సా కేంద్రాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఈరోజు ప్రారంభిస్తారని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గిరిజన ప్రాంతాల్లో చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు అవసరమైన వసతులు కల్పించడం ద్వారా వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. గిరిజన ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఏలూరు, అల్లూరు సీతారామరాజు జిల్లాల పరిధిలో ఇప్పటికే చేపట్టిన 25 అంగన్వాడీ కేంద్రాల పునరుద్ధరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఉద్యోగులు, పింఛనుదారులకు పాత కరువు భత్యం బకాయిల్లో 2 విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల జీతం పింఛన్తో కలిపి కరువు భత్యాన్ని చెల్లించనున్నారు. ఇందులో ఒక డీఏ 1.82%, మరో బకాయి 2.73%గా ఇస్తున్నట్లు ప్రకటించారు. 2.73% 2024 జూన్ నుంచి లెక్కించి వచ్చే ఏడాది ఏప్రిల్, జూన్, ఆగస్టు, అక్టోబర్ నెలల్లో చెల్లిస్తారు. 1.82% జనవరి 2025 నుంచి లెక్కించి 2028 జనవరి, మార్చ్, మే, జూలై నెలల్లో చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మున్సిపాలిటీలు, పంచాయతీరాజ్ సంస్థలు, ఎయిడెడ్ విద్యాసంస్థల్లోని బోధన, బోధనేతర సిబ్బందిలో పింఛను పొందుతున్న వారికి కూడా ఈ ప్రయోజనం వర్తిస్తుందని తెలిపారు.

0: సముద్ర తీర ప్రాంత పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛసాగర్ సురక్షిత సాగర్ 5.0 కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. సముద్రాల్లో వ్యర్థాలు, ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాల నివారణకు ప్రజల భాగస్వామ్యంతో 2022 నుంచి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఉద్యమంగా రూపుదిద్దుకుంది. దేశంలో సుమారు 11,098 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నట్లు భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లో 14 తీర ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపింది. సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తీర ప్రాంత పరిశుభ్రత కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొనేలా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించింది. అలాగే సముద్ర పరిరక్షణపై ప్రతిజ్ఞ చేయాలని, ఇందుకు సాగర్ ప్రహరీ మొబైల్ యాప్ వినియోగించాలని కోరింది. సామాజిక మాధ్యమాల్లో స్వచ్ఛ సాగర్ ట్యాగ్ లైన్తో కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించింది. తపాలా కార్యాలయాల్లో అందిస్తున్న సేవలకు సంబంధించిన ఫిర్యాదులు, ఇతర ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 23న డాక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తపాలా శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ బీపీ శ్రీదేవి ఆధ్వర్యంలో విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ తపాలా సర్కిల్ కార్యాలయం నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సెప్టెంబర్ 22వ తేదీ లేదా అంతకుముందు విజయవాడలోని చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ కార్యాలయంలోని అసిస్టెంట్ డైరెక్టర్కు పోస్టు ద్వారా పంపించాలని సూచించారు. ఫిర్యాదులు పంపే కవరుపై డాక్ అదాలత్ అని స్పష్టంగా పెద్ద అక్షరాలతో రాయాలని తెలిపారు. ఫిర్యాదుదారుల కోసం ఈ నెల 23వ తేదీన ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. వాతావరణం. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా తీర ప్రాంతాలపై అల్పపీడనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఇది మరింత బలపడి ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు వెల్లడించారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొంటూ,
1: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన 10 అత్యవసర చికిత్సా కేంద్రాలను, 12 సమీకృత ప్రజారోగ్య ప్రయోగశాలలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో కలిసి ఈరోజు ప్రారంభించనున్నారు. విద్య ఒక్కటే ప్రజల జీవితాల్లో వెలుగును తీసుకొస్తుందనే సంపూర్ణ విశ్వాసంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి ఏరేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో వసతులు కల్పించడం ద్వారా చిన్నారుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. ఉద్యోగులు, పింఛనుదారులకు కరువు భత్యం బకాయిల్లో రెండింటిని విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రచా ఝా. अथ वार्ताः. अष्टादशतमं ब्रिक्स शिखर सम्मेलनम् अद्य नवदिल्ल्याः भारत मण्डपम् इत्यत्र आरप्स्यते. द्विदिवसीयमिदं भव्यं सम्मेलनम् एकादश प्रमुखोदयमानानां विकासशीलानां च अर्थव्यवस्थानां प्रतिनिधीन् परस्परं संयोजयिष्यति. उच्चस्तरीयस्य अस्य सम्मेलनस्य अवसरे ब्रिक्स सदस्य देशानां नेतारः वैश्विक शासनं, बहुपक्षवादः, व्यापारः, निवेशः, प्रौद्योगिकी, खाद्योर्जा, सुरक्षा, स्वास्थ्य सेवा, महत्वपूर्णाः आपूर्ति श्रृंखलाः चेत्येतेषु प्रमुखेषु विषयेषु चर्चां करिष्यन्ति. इदं शिखर सम्मेलनं भारतस्य अस्य वर्षस्य ब्रिक्स अध्यक्षतायाः अन्तर्गतम् आयोज्यते. अस्य सम्मेलनस्य विषयो वर्तते सुदृढतायै, नवाचाराय, सहकाराय, सतत विकासाय च निर्माणम्. अस्मिन् महत्वपूर्णे शिखर सम्मेलने अनेके प्रमुखाः विश्वनेतारः सहभागं करिष्यन्ति. प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना सह रूसस्य राष्ट्रपतिः व्लादिमिर पुतिन, चीनस्य राष्ट्रपतिः शी चिनफिंग, दक्षिणाफ्रीकादेशस्य राष्ट्रपतिः सिरिल रामाफोसा

0: मिस्रस्य राष्ट्रपतिः अब्दुल फतह सीसी, इण्डोनेशिया देशस्य राष्ट्रपतिः प्राबोवो सुबियान्तो तथा ईरानस्य राष्ट्रपतिः मसूद पजश्कियन अपि सम्मेलने सम्मिलिताः भविष्यन्ति। शिखरसम्मेलनस्य प्रारम्भः ब्रिक्स सदस्य देशेभ्यः समावेशिनः वैश्विक शासनस्य बहुपक्षवादस्य च सुदृढीकरणम् इति विषयमाधृत्य आयोजितेन संवृत्सत्रेण भविष्यति। प्रधानमन्त्री नरेन्द्र मोदी अद्य शिखरसम्मेलनस्य अन्तराले ब्रिक्स नेतृभिः सह अनेकाः द्विपक्षीय वार्ताः करिष्यति। अष्टादशतमे ब्रिक्स शिखरसम्मेलने भागं ग्रहीतुम् अनेके वैदेशिक नेतारः वरिष्ठाधिकारिणश्च नवदिल्ल्यां प्राप्तवन्तः। इण्डोनेशिया देशस्य राष्ट्रपतिः प्राबोवो सुबियान्तो ह्यः रात्रौ राष्ट्रिय राजधानीं प्राप्तवान्। अबुधाबी देशस्य युवराजः शेख खालिद बिन मोहम्मद बिन जायद अल नहयान, मलेशिया देशस्य प्रधानमन्त्री अनवर इब्राहिम, मिस्रस्य राष्ट्रपतिः अब्दुल फत्ताह असीसी तथा इथियोपिया देशस्य प्रधानमन्त्री आबी अहमद अली च ह्यः सायंकाले नवदिल्ल्यां प्राप्तवन्तः। प्रधानमन्त्री नरेन्द्र मोदी उक्तवान् यत् ब्रिक्स देशाः वैश्विक नवाचारस्य अथ समाधानानां च महत्वपूर्ण केन्द्र रूपेण उद्भवन्ति। ह्यः सायंकाले नवदिल्ल्याः भारत मण्डपम् इत्यत्र ब्रिक्स व्यापार मञ्चस्य नेतृणां सत्रं सम्बोधयन् प्रधानमन्त्री उक्तवान् यत् ब्रिक्स देशानाम् आर्थिक सामर्थ्यं विश्वस्य अन्यभागानाम् अपेक्षया प्रायः द्विगुणित गत्या वर्धितमस्ति। सुरक्षित सामुद्रिक मार्गाणां महत्वं प्रतिपादयन् प्रधानमन्त्री उक्तवान् यत् वैश्विक व्यापारः तदैव अग्रे गन्तुं शक्नोति। यदा सामुद्रिक मार्गाः सुरक्षिताः भवन्ति, आपूर्ति मार्गाः मुक्ताः तिष्ठन्ति अथ नाविकाः च सुरक्षिताः भवन्ति।
1: ग्लोबल ट्रेड तभी आगे बढ़ सकता है जब सी लेन सिक्योर हो, सप्लाई रूट ओपन हो और सी फेरर सेफ हो, और इसलिए भारत फ्रीडम ऑफ नेविगेशन और सी फेरर की सेफ्टी का दृढ़ समर्थक है।
0: प्रधानमन्त्री नरेन्द्र मोदी रूसस्य राष्ट्रपतिः व्लादिमिर पुतिन च ह्यः रक्षा ऊर्जा अन्तरिक्ष कौशल गतिशीलता जनानां मध्ये परस्पर सम्पर्कः चेत्येतेषु सदृशेषु क्षेत्रेषु द्विपक्षीय सहकारस्य प्रगतेः समीक्षां कृतवन्तौ। नवदिल्ल्यां सम्पन्नायां द्विपक्षीय वार्तायाम् उभौ नेतारौ पश्चिमैशियायां कृष्ण सागर क्षेत्रे च प्रवर्तमानान् संघर्षान् समेत्य परस्पर हित सम्बद्धेषु प्रमुखेषु क्षेत्रीय वैश्विक विषयेषु स्वकीय विचारान् प्रकटितवन्तौ। प्रधानमन्त्री मोदी पुनः प्रतिपादितवान् यत् संघर्षाणां समाधानस्य मार्गः संवादेन एव प्रशस्तः भवति तथा भारतं शान्तिप्रयासेषु साहाय्याय तत्परमस्ति इति वार्ताः।
2: आकाशवाणी శ్రీ పి నాగేంద్రబాబు అందించిన హైదరాబాద్ జిల్లా సమాచార లేఖ వింటారు.
3: వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా లోక్భవన్లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకున్న గవర్నర్ భిన్నత్వంలో ఏకత్వమే దేశ బలమని పేర్కొన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో హైదరాబాద్ కీలక గ్రోత్ ఇంజిన్ గా మారిందని, ఐటీ ఏఐ ఫార్మా రంగాల్లో తెలంగాణ అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతోందని కొనియాడారు. ఇదే సమయంలో టీబీ ముక్త్ నషాభుక్త్ భారత్ సాధనకు యువత సమాజం పెద్ద ఎత్తున కృషి చేయాలని సూచించారు. తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన గత నెలలో జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2.0 నిర్వహణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఇన్వెస్ట్ తెలంగాణ థీమ్తో ఈ సమిట్ ను ఘనంగా నిర్వహించనున్నారు. డిఫెన్స్, ఏరోస్పేస్, ఫార్మా రంగాల్లో అవకాశాలను చాటిచెబుతూ తెలంగాణ స్టార్టప్ల నూతన ఆవిష్కరణలతో ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ లోని చంచల్గూడ సంతోష్ నగర్ 2 స్టీల్ ఫ్లైఓవర్ ను రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడిన సీఎం ఇది ఓల్డ్ సిటీ కాదని, ఒరిజినల్ సిటీ అని కొనియాడారు. గత సర్కార్ నిధులు ఇవ్వకపోయినా తమ ప్రభుత్వం నిధులు మంజూరు చేసి వంతెన నిర్మాణం పూర్తి చేసిందని తెలిపారు. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రాంత అభివృద్దికి నిరంతరం కృషి చేస్తారని సీఎం ప్రశంసించారు. మీరాలం ట్యాంక్పై 500 కోట్ల రూపాయలతో కేబుల్ బ్రిడ్జి నిర్మిస్తున్నామని, పాతబస్తీ మెట్రోను త్వరలోనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. బీహార్ వ్యవసాయ శాఖ మంత్రి విజయకుమార్ సిన్హా సచివాలయంలో రాష్ట మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల మధ్య

0: వ్యవసాయ రంగంలో పరస్పర సహకారం, సాంకేతిక పరిజ్ఞానం పెంపు, పంటల వైవిధ్యీకరణపై విస్తృతంగా చర్చించారు. తెలంగాణలోని డిజిటల్ అగ్రిస్టాక్, కృషి వాస్, ఏఐ విధానాలతో పాటు ఆయిల్ పామ్ సాగును మంత్రి తుమ్మల వివరించారు. ఆయిల్ పామ్, బీహార్ ప్రత్యేక పంట మకానా ప్రాసెసింగ్ పై పరస్పరం ఆసక్తి వ్యక్తం చేశారు. సాంకేతికత, ఉత్తమ విధానాల మార్పిడి ద్వారా రైతుల ఆదాయం, ఉత్పాదకత పెరుగుతుందని ఇరువురు మంత్రులు ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ కోర్ ఏరియాలోని 22A నిషేధిత భూములపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. బాధితులకు న్యాయం చేయడానికి జీవోలు అందుబాటులో ఉంచామని, 98% రిజిస్టేషన్ల క్లియరెన్స్ పూర్తి చేశామని తెలిపారు. అయితే దేవాదయ, భూదాన్ భూముల రిజిస్టేషన్ మాత్రం కుదరవని స్పష్టం చేశారు. హైదరాబాద్ ఇఫ్లూ వర్సిటీలో ఖేలో ఇండియా డైలాగ్, ఖేల్ కీ బాత్, పీఎంకే సాత్ కార్యక్రమం జరిగింది. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ సదస్సులో ప్రధాని మోదీ వర్చువల్ గా మాట్లాడగా కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి నేరుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలను దేశ నిర్మాణానికి కీలక సాధనంగా భావిస్తున్నామని తెలిపారు. క్రీడల బడ్జెట్ను 1,000 కోట్ల నుంచి 5,000 కోట్లకు పెంచామని వివరించారు. 2036 ఒలింపిక్ సాధనే మన తదుపరి లక్ష్యమని పేర్కొంటూ ఖేలెంగే భీ, జీతెంగే భీ ఆర్ వికసిత్ భారత్ బనాయంగే భీ అని పిలుపునిచ్చారు. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం సూచన మేరకు మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. సీఎం పంపిన బర్తరఫ్ సిఫారసు లేఖకు గవర్నర్ ఆమోదం తెలిపారు. మరోవైపు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్న జి చెన్నారెడ్డి నియామకాన్ని రద్దు చేసి ఆయన స్థానంలో గద్వాల్ విజయలక్ష్మికి బాధ్యతలు అప్పగించారు. అలాగే తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ గా నేరళ్ల శారదను, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా చైర్పర్సన్ గా జి సుధారాణిని నియమిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ నాంపల్లి బీజేపీ రాష్ట కార్యాలయంలో ఓబీసీ మోర్చా రాష్ట కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యకుడు ఎంపీ కె లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్ర మంత్రివర్గంలో 27 మంది ఓబీసీలకు స్థానం కల్పించామని లక్ష్మణ్ గుర్తు చేశారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ బీసీ వ్యతిరేక విధానాలనే అవలంబిస్తోందని విమర్శించారు. మోర్చా సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించాలని స్పష్టం చేశారు. నీళ్ల విషయంలో తెలంగాణ రాష్ట ప్రభుత్వం రైతులకు తీవ్ర ద్రోహం చేస్తూ మోసం చేస్తోందని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపణలు చేశారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరలించుకుపోతూ ఉంటే సీఎం రేవంత్ రెడ్డి మౌనంగా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు బిడ్డనని చెప్పుకునే రేవంత్ రెడ్డి కన్నతల్లికి ద్రోహం చేస్తున్నారన్నారు. హైదరాబాద్ బేగంపేటలోని ద ప్లాజా హోటల్లో సమకాలీన చట్టపరమైన నియంత్రణ అంశాలపై ప్రత్యేక సెమినార్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ టెలికాం, సైబర్ రంగాల్లో సంక్లిష్ట సమస్యల పరిష్కారంలో టీడీశాట్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు.
1: శ్రీ పి నాగేంద్రబాబు అందించిన హైదరాబాద్ జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో భారత్ మండపంలో ప్రారంభమవుతుంది. ప్రపంచ వాణిజ్యానికి సురక్షితమైన సముద్ర మార్గాలు, నావికుల భద్రత ఎంతో అవసరమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతంలో అందరికీ ఇల్లు లక్ష్యంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద ప్రభుత్వం 1,77,000 ఇల్లు ఆమోదించింది. చైనాలో ఈరోజు జరిగే హాకీ జూనియర్ ఆసియా కప్ తొలి సెమీఫైనల్లో భారత మహిళల జట్టు దక్షిణ కొరియా జట్టుతో తలపడుతుంది. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో భారత్ మండపంలో ప్రారంభమవుతుంది. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, భారత్, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా 11 ప్రధాన వర్ధమాన అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు ఏకతాటిపైకి రానున్నాయి. ఈ సమావేశంలో ప్రపంచ పాలన, బహుపక్షవాదం, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆహార, ఇంధన భద్రత, ఆరోగ్య సంరక్షణ, విపత్తు వంటి ముఖ్యమైన అంశాలపై బ్రిక్స్ సభ్య దేశాల నాయకులు చర్చించనున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశం స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, స్థిరత్వం కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో కొనసాగుతుంది. ఈ ప్రతిష్టాత్మక శిఖరాగ్ర సమావేశం

0: దేశంలో పలువురు ప్రపంచ అగ్రనేతలు పాల్గొంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫత్తా, ఇండోనేషియా అధ్యక్షులు ప్రభవో సుబియాంటో, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ తదితరులు పాల్గొనున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి ఈరోజు బ్రిక్స్ నాయకులతో వరుస ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలిద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్, ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీ, మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రాహిం, వియత్నాం ప్రధానమంత్రి లే మిన్ హోంగ్లతో సమావేశం కానున్నారు. ప్రపంచ వాణిజ్యానికి సురక్షితమైన సముద్ర మార్గాలు, నావికుల భద్రత ఎంతో ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. వాణిజ్య అడ్డంకులు తొలగించి వ్యాపార అవకాశాలు విస్తరించేందుకు బ్రిక్స్ దేశాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో భారత్ మండపంలో జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరం నేతల సదస్సులో ప్రధానమంత్రి మాట్లాడుతూ,
1: గ్లోబల్ ట్రేడ్ తభీ ఆగే బడ్ సక్తా హై జబ్ సీ లేన్ సెక్యూర్ హో, సప్లై రూట్ ఓపెన్ హో ఔర్ సీ ఫేరర్ సేఫ్ హో, ఔర్ ఇస్లియే భారత్ ఫ్రీడమ్ ఆఫ్ నేవిగేషన్ ఔర్ సీ ఫేరర్స్ కి సేఫ్టీ కా దృఢ సమర్థక్ హై.
0: భారత్ నేడు వృద్ధికి స్థిరత్వానికి నమ్మకమైన వనరుగా నిలుస్తుందని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా, ఇన్నోవేట్ విత్ ఇండియా, స్కేల్ ఫర్ ది వరల్డ్ నినాదాలు పునరుద్ఘాటించారు. 2014 నుంచి భారత్ దాదాపు 40 దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని గుర్తు చేశారు.
1: आज जब दुनिया में ट्रेड बैरियर्स बढ़ रहे हैं, भारत इकोनॉमिक ब्रिजेज बना रहा है. 2014 के बाद से हमने दुनिया के करीब 40 कंट्रीज के साथ फ्री ट्रेड एग्रीमेंट्स किए हैं. ब्रिक्स में भी हमारी अप्रोच यही है कि बैरियर्स को कम करना और बिजनेसेस के लिए अवसर बढ़ाना.
0: బ్రిక్స్ ఇంక్యుబేటర్ నెట్వర్క్, ఎంఎస్ఎంఈ పోర్టల్, స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్ వంటి కార్యక్రమాలతో స్టార్టప్లు, చిన్న మధ్యతరహా పరిశ్రమలు మార్కెట్స్తో అనుసంధానించాలని మోదీ కోరారు. బ్రిక్స్ దేశాలు ప్రపంచ జనాభాలో 50%, జీడీపీలో 40%, ప్రపంచ వాణిజ్యంలో 25% పైగా ప్రాతినిధ్యం వహిస్తున్నాయని తెలిపారు. 2006లో 4 దేశాలతో ప్రారంభమైన ఈ కూటమి నేడు 21 దేశాలతో విస్తరించిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ సదస్సులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ, గత 5 ఏళ్లలో ప్రపంచ జీడీపీలో 40% పైగా బ్రిక్స్ దేశాల ద్వారా ఉత్పత్తి అయిందని చెప్పారు. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ మాట్లాడుతూ, సభ్య దేశాల మధ్య వాణిజ్యంలో జాతీయ కరెన్సీల వాడకం విస్తరించాలని సూచించారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రామఫోసా మాట్లాడుతూ, తయారీ సాంకేతికతలు గ్లోబల్ సౌత్ నాయకత్వం వహించాలని కోరుతూ ఏకపక్ష ఆంక్షలపై ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, భారత్ అధ్యక్షతన బ్రిక్స్ వాణిజ్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తోందని, ఈ సహకారం రైతులు, మహిళా పారిశ్రామికవేత్తలు, యువతకు ప్రయోజనకరంగా ఉంటుందని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న న్యూఢిల్లీలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్, ఐక్యరాజ్యసమితి జనరల్ ఆంటోనియో గుటెరస్తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో జరిగిన సమావేశంలో రాజకీయాలు, వాణిజ్యం, రక్షణ, ఇంధన రంగం, అంతరిక్షం వంటి పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకార పురోగతి ఇరువురు నేతలు సమీక్షించారు. పశ్చిమాసియా, నల్ల సముద్ర ప్రాంతాలు నెలకొన్న ఉధృతతల గురించి చర్చించారు. వివాదాల పరిష్కారానికి చర్చలు, దౌత్యమే సరైన మార్గమని మరోసారి స్పష్టం చేశారు. రష్యాలో జరిగే 24వ భారత్ రష్యా వార్షిక సదస్సు కోసం రష్యాను సందర్శించాల్సిందిగా పుతిన్ చేసిన ఆహ్వానం మోదీ అంగీకరించారు. ఈ సమావేశంలో ప్రధాని మోదీ పుతిన్కు తమిళ ప్రాచీన గ్రంథం తిరుక్కురల్ రష్యన్ అనువాదాన్ని బహూకరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బ్రిక్స్ సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు తమిళ సాంప్రదాయ గ్రంథం తిరుక్కురల్ రష్యన్ అనువాదాన్ని బహుకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అభినందించారు. ఇది దేశ నాగరికత వారసత్వానికి అద్దం పడుతుందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. భారతీయ సనాతన జ్ఞానం భాషలు సరిహద్దులు దాటి విస్తరించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తిరువళ్ళువర్ అందించిన సార్వత్రిక విజ్ఞానం ఎలాంటి సరిహద్దులు, సంస్కృతికైనా అతీతంగా భారతదేశ శాశ్వత సందేశం ప్రపంచానికి చాటుతూనే ఉందని ఉపరాష్ట్రపతి కొనియాడారు. పట్టణ ప్రాంతాల్లో అందరికీ ఇల్లు లక్ష్యంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద ప్రభుత్వం 18,77,000 ఇల్లు ఆమోదించింది. న్యూఢిల్లీలో గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి సత్యేంద్ర సింగ్ అధ్యక్షతన సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ 9వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశం

0: PMAY U 2.0 కింద సుమారు 29,000 అదనపు ఇళ్లను అస్సాం, బీహార్, గుజరాత్, తెలంగాణ, త్రిపుర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు ఆమోదించారు. అర్హులైన లబ్దిదారులందరికీ పథక ఫలాలు అందేలా చూడాలని, PMAY U 2.0 అమలు పర్యవేక్షణ కోసం సమిష్టిగా కృషి చేయాలని రాష్ట్రాలను కోరారు. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన నేటితో 7 ఏళ్లు పూర్తి చేసుకుంది. చిన్న సన్నకారు రైతులకు సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో 2019 ఈ పథకం ప్రారంభించారు. ఈ పథకం కింద అర్హులైన రైతులకు 60 ఏళ్ల వయసు తర్వాత నెలకు కనీసం 3,000 రూపాయల కనిష్ట పెన్షన్ లభిస్తుంది. వృద్ధాప్యంలో రైతులకు ఆర్థిక స్థిరత్వం, భద్రత కల్పించేందుకు ఈ పెన్షన్ పథకం రూపొందించబడింది. గత 7 ఏళ్లలో చిన్న సన్నకారు రైతులకు ఇది ఒక ముఖ్యమైన సామాజిక భద్రత పథకంగా నిలిచింది. భవిష్యత్ కోసం మరింత ఆర్థిక నమ్మకంతో ప్రణాళికలు వేసుకునేందుకు రైతన్నులకు ఎంతగానో సహాయపడుతుంది. గ్లోబల్ సౌత్కు బలమైన గొంతుగ్గా, ప్రపంచ సహకారానికి శక్తివంతమైన వేదికగా బ్రిక్స్ కూటమిని బలోపేతం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టిని అసోచాం అభినందించింది. అసోచాం అధ్యక్షుడు నిర్మల్ కేమిండా మాట్లాడుతూ, బ్రిక్స్ సహకారాన్ని వ్యాపార ఫలితాలుగా మార్చాలన్న మోదీ దృక్పథం కీలకమని పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, స్టార్టప్ భాగస్వామ్యులు చేయడం ద్వారా అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఆవిష్కరణలు, డిజిటల్ పరిష్కారాలు, మౌలిక సదుపాయాలు, బ్రిక్స్ స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్ వంటి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో భారతీయ సంస్థలు ప్రపంచ స్థాయిలో ఎదిగేందుకు ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు పలు దేశాల విదేశాంగ నేతలు, ఉన్నతాధికారులు న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువ సుబియంటో నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు బొగ్గుగనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దుబే స్వాగతం పలికారు. ఇక ఆఫ్రికన్ యూనియన్కు ప్రాతినిధ్యం వహించేందుకు బురుండి అధ్యక్షుడు ఇవారిస్టే న్యూఢిల్లీకి వచ్చారు. ఆయనకు భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ స్వాగతం పలికారు. ఇక అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ బిన్ జాయిద్ అల్ నహ్యాన్, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రాహీం భారత్ చేరుకున్నారు. వారికి విదేశ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ స్వాగతం పలికారు. దేశంలో పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు, ఈదురుగాలులతో, ఉరుములతో కూడిన వాతావరణం నెలకొనే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్రలో ఈరోజు భారీ వర్షాలు, ఉరుములతో కూడిన ఈదురుగాలు వీచే అవకాశం ఉందన్న ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. దీంతోపాటు ఉత్తరాఖండ్, గుజరాత్, కొంకణ్, గోవా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉండవచ్చని IMD తెలిపింది. మరోవైపు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, విదర్భ, బీహార్, రాజస్థాన్, అండమాన్ నికోబార్ దీవుల్లో రాగల 2 రోజుల పాటు ఉరుములు మెరుపుతూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. చైనాలో మోకీ వేదికగా జరుగుతున్న హాకీ జూనియర్ ఆసియా కప్ తొలి సెమీఫైనల్లో భారత మహిళల జట్టు ఈరోజు దక్షిణ కొరియా జట్టుతో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం 9:15 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. క్వార్టర్ ఫైనల్లో పాకిస్తాన్పై 19-0 తేడాతో విజయం సాధించి భారత్ సెమీస్లోకి తీసుకెళ్లింది. మరో సెమీఫైనల్లో చైనా జపాన్తో తలపడుతుంది. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో భారత మండపంలో ప్రారంభమవుతుంది. ప్రపంచ వాణిజ్యానికి సురక్షితమైన సముద్ర మార్గాలు, నావికుల భద్రత ఎంతో ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాల్లో అందరికీ ఇల్లు లక్ష్యంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద ప్రభుత్వం 18,77,000 ఇల్లు ఆమోదించింది. చైనాలో ఈరోజు జరిగే హాకీ జూనియర్ ఆసియా కప్ తొలి సెమీఫైనల్లో భారత మహిళల జట్టు దక్షిణ కొరియాతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి ఉదయ తరంగిణి.

శ్రోతలకు నమస్కారం. ఉదయతరంగిణికి స్వాగతం. ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమంలో ముందుగా వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఒక్క క్షణం ఊహించండి, మన కళ్ళ ముందే ఒక వ్యక్తి రోడ్డుపై

ప్రమాదానికి గురయ్యారు, లేదా ఇంట్లో పెద్దవారు అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయారు. వంట చేస్తుండగా ఎవరికైనా చేయి కాలింది. ఒక చిన్నారికి ఆహారం గొంతులో ఇరుక్కుపోయింది. కొంతమందికి గాయమై రక్తస్రావం ఎక్కువగా జరుగుతుంది. అంబులెన్సుకు సమాచారం ఇచ్చాం, వైద్య సహాయం వస్తోంది. కానీ ఆ సహాయం వచ్చే వరకు మనం ఏం చేయాలి? ఆ కొద్ది నిమిషాల్లో మనం తీసుకునే సరైన నిర్ణయం ఒక ప్రాణాన్ని కాపాడచ్చు. అదే ప్రథమ చికిత్స, ఫస్ట్ ఎయిడ్. ఈ ప్రథమ చికిత్స ప్రాముఖ్యతను ప్రపంచ వ్యాప్తంగా గుర్తు చేసే సందర్భమే ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో 2వ శనివారం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. అంతర్జాతీయ రెడ్ క్రాస్, రెడ్ క్రెసెంట్ ఉద్యమం ఆధ్వర్యంలో ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం 2000 సంవత్సరంలో ప్రారంభమైంది. ఈ ఏడాది సందేశం ఫస్ట్ ఎయిడ్ ఇన్ మైగ్రేషన్ కాంటెక్స్ట్, అంటే తమ స్వస్థలాలను విడిచి ప్రయాణిస్తున్న వారు, వలస కార్మికులు, శరణార్థులు, విపత్తులు లేదా ఇతర పరిస్థితుల వల్ల స్థాన చలనం చెందినవారు, ఎవరైనా సరే అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందుకునే అవకాశం ఉండాలి అనే మానవీయ సందేశం. అయితే ప్రథమ చికిత్స అంటే ఏంటి? ఆసుపత్రికి ప్రత్యామ్నాయం కాదు, డాక్టర్ చేసే చికిత్స కూడా కాదు. వైద్య సహాయం అందేలోపు ప్రమాదంలో లేదా అనారోగ్యంలో ఉన్న వ్యక్తికి అందించే తక్షణ ప్రాథమిక సహాయమే ఫస్ట్ ఎయిడ్. దీనికి 3 ముఖ్యమైన లక్షణాలున్నాయి. ప్రాణాన్ని కాపాడటం, పరిస్థితి మరింత దిగజారకుండా చూడటం, వైద్య సహాయం అందే వరకు బాధితుడికి భరోసా, రక్షణ కల్పించటం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం, ప్రథమ చికిత్స చేయడానికి ముందు మన భద్రత కూడా ముఖ్యం. ఉదాహరణకు రోడ్డు ప్రమాదం జరిగిందనుకోండి, వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లటం మంచితనమే కావచ్చు. కానీ వేగంగా వస్తున్న వాహనాలు ఉన్నాయా, విద్యుత్ తీగలు తెగిపడ్డాయా, మంటలు ఉన్నాయా, రసాయనాలు చిందాయా, ముందుగా పరిసరాలు సురక్షితంగా ఉన్నాయోయేమో చూడాలి. ఎందుకంటే సహాయం చేయడానికి వెళ్లిన మనమే మరో బాధితుడిగా మారకూడదు. అందుకే ఫస్ట్ ఎయిడ్లో ఒక సరళమైన సూత్రాన్ని గుర్తుంచుకోవాలి, చెక్, కాల్, కేర్. మొదట చెక్. స్థలం సురక్షితమా చూడండి, బాధితుడు స్పందిస్తున్నారా చూడండి, శ్వాస తీసుకుంటున్నారా గమనించండి, తీవ్రమైన రక్తస్రావం ఉందా చూడండి. తర్వాత కాల్. పరిస్థితి తీవ్రమైతే వెంటనే అత్యవసర వైద్య సహాయం కోరాలి. మన దేశంలో సమగ్ర అత్యవసర సహాయ నెంబర్ 112. ఫోన్ చేసినప్పుడు గందరగోళంగా మాట్లాడకూడదు. ప్రమాదం జరిగిన ప్రదేశం, ఎంతమంది బాధితులు ఉన్నారు, ఏం జరిగింది, బాధితుడి పరిస్థితి ఎలా ఉంది అనే విషయాలు స్పష్టంగా చెప్పాలి. ఇక 3వది కేర్. మనకు తెలిసిన, మనం శిక్షణ పొందిన ఫస్ట్ ఎయిడ్ మేరకు మాత్రమే సహాయం చేయాలి. ఇప్పుడు మన రోజువారీ జీవితంలో ఎదురయ్యే కొన్ని పరిస్థితులు చూద్దాం. రక్తస్రావం. ఒక వ్యక్తికి గాయమై ఎక్కువగా రక్తం కారుతుంటే దానిని చిన్న విషయం అనుకోకూడదు. సాధ్యమైతే గ్లౌజులు లేదా రక్షణ ఉండేలా చూసుకోవాలి. శుభ్రమైన గుడ్డ లేదా డ్రెస్సింగ్తో గాయం మీద నేరుగా స్థిరంగా ఒత్తిడి పెట్టడం రక్తస్రావ నియంత్రణలో ముఖ్యమైన చర్య. తీవ్రమైన రక్తస్రావం ఉంటే వెంటనే అత్యవసర వైద్య సహాయం కోరాలి. గాయంలో లోతుగా దిగిన వస్తువు ఉంటే మనమే దాన్ని లాగి తీయటానికి ప్రయత్నించకూడదు. 2వది కాలిన గాయాలు. వంటగదిలోనో, వేడినీట వల్లో, ఇతర కారణాల వల్లో కాలిన గాయమైతే చాలామంది చేసే పొరపాటు టూత్పేస్ట్ రాయటం, నూనె పెట్టడం, వెన్న లేదా ఇతర పదార్థాలు పూయటం. ఇవి సరైన ఫస్ట్ ఎయిడ్ పద్ధతులు కావు. కాలిన ప్రాంతాన్ని

వీలైనంత త్వరగా శుభ్రమైన చల్లనీటి ప్రవహించే నీటిలో చల్లబరచటం ముఖ్యం. మంచు ముక్కలను నేరుగా కాలిన చర్మంపై పెట్టకూడదు. కాలిన గాయం పెద్దగా ఉంటే, ముఖం, చేతులు, ముఖ్యమైన కీళ్ల ప్రాంతాల్లో ఉంటే, విద్యుత్ లేదా రసాయనాల వల్ల జరిగితే వెంటనే వైద్య సహాయం అవసరం. మూడవది, స్పృహ తప్పటం. ఒక వ్యక్తి అకస్మాత్తుగా కుప్పకొలిపోయారనుకుందాం. మొదట వారు స్పందిస్తున్నారా చూడాలి. శ్వాస సాధారణంగా ఉందా గమనించాలి. స్పందించకపోతే, శ్వాస లేకపోతే, లేదా కేవలం గాస్పింగ్లా ఉంటే అది అత్యవసర పరిస్థితి. వెంటనే 112కు సమాచారం ఇవ్వాలి. సిపిఆర్లో శిక్షణ పొందినవారు ఉంటే వెంటనే సిపిఆర్ ప్రారంభించాలి. ఏఈడి అందుబాటులో ఉంటే దాని సూచనలు అనుసరించాలి. సిపిఆర్ గురించి వీడియోలో చూసినంత మాత్రాన సరిపోదు. సరైన శిక్షణ తీసుకోవడం ఎంతో ముఖ్యం. ఎముక విరిగిందని అనుమానం ఉంటే, అంటే రోడ్డు ప్రమాదం, ఎత్తునుంచి పడిపోవడం వంటి సందర్భాల్లో బాధితుణ్ణి అనవసరంగా లేపడం, కూర్చోబెట్టడం, చేతులు కాళ్ళు లాగటం చేయకూడదు. ముఖ్యంగా మెడ లేదా వెన్నెముక గాయం అనుమానంగా ఉంటే మరింత జాగ్రత్త అవసరం. పరిసరాల్లో ప్రాణాపాయం లేకపోతే బాధితుణ్ణి అనవసరంగా కదిలించకుండా వైద్య సహాయం కోసం వేచి ఉండటం మంచిది. గొంతులో ఆహారం ఇరుక్కుంటే, చిన్నారులు, వృద్ధులలో ఇది ముఖ్యమైన అత్యవసర పరిస్థితి. వ్యక్తి మాట్లాడగలుగుతున్నారా, దగ్గగలుగుతున్నారా, శ్వాస తీసుకోగలుగుతున్నారా అనేది గమనించాలి. పూర్తిగా శ్వాస ఆడకపోతే వెంటనే సహాయం అవసరం. చోకింగ్ ఫస్ట్ ఎయిడ్ పద్ధతులు పెద్దలు, పిల్లలు, శిశువుల విషయంలో వేర్వేరుగా ఉంటాయి. అందుకే వీటిని ప్రాక్టికల్ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్లో నేర్చుకోవటం అత్యంత అవసరం. ఫస్ట్ ఎయిడ్ గురించి మాట్లాడేటప్పుడు మరొక ముఖ్యమైన విషయం ఉంది. అది ఏం చేయాలి కంటే ఏం చేయకూడదు అన్న జ్ఞానం కూడా అంతే ముఖ్యం. ప్రమాదంలో ఉన్న వ్యక్తికి బలవంతంగా నీళ్లు తాగించకండి. స్పృహలో లేని వ్యక్తికి నోట్లో ఆహారం, నీరు, మందులు పెట్టకండి. రోడ్డు ప్రమాద బాధితుణ్ణి అనవసరంగా, అవసరం లేకుండా లాగకండి. కాలిన గాయాలపై టూత్పేస్ట్, నూనె వంటి పదార్థాలు రాయకండి. గాయంలో దిగిన వస్తువులను బలవంతంగా బయటకు తీయకండి. మనకు తెలియని చికిత్సను ప్రయోగించకండి. మంచి ఉద్దేశంతోనూ చేసే తప్పు పని కూడా కొన్ని సందర్భాలలో హాని కలిగించవచ్చు. అందుకే ఫస్ట్ ఎయిడ్ అంటే కేవలం ధైర్యం కాదు, సరైన జ్ఞానం, శిక్షణ, సమయస్ఫూర్తి, బాధ్యత, ఈ నాలుగు అవసరం. ఒక ప్రాథమిక ఫస్ట్ ఎయిడ్ కిట్లో శుభ్రమైన గాజు ప్యాడ్లు, బ్యాండేజీలు, మెడికల్ టేప్, డిస్పోజబుల్ గ్లౌజెస్, కత్తెర, థర్మామీటర్ వంటి అవసరమైన వస్తువులు ఉండవచ్చు. అయితే ఫస్ట్ ఎయిడ్ కిట్ అంటే మందులతో నిండిన పెట్టె మాత్రమే కాదు, దానిని ఎలా ఉపయోగించాలో తెలిసిన వ్యక్తి ఉండటం

మాత్రమే కాదు, దానిని ఎలా ఉపయోగించాలో తెలిసిన వ్యక్తి ఉండటం మరింత ముఖ్యం. ప్రతి ఇంట్లో కనీసం ఒకరు, ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులు, సిబ్బంది, ప్రతి కార్యాలయంలో కొంతమంది ఉద్యోగులు, ప్రతి ప్రజా ప్రదేశంలో బాధ్యత గల వ్యక్తులు, ఫస్ట్ ఎయిడ్, సిపిఆర్ వంటి ప్రాథమిక ప్రాణ రక్షణ నైపుణ్యాలలో శిక్షణ పొందితే ఎంతమంది ప్రాణాలను కాపాడగలమో ఆలోచించండి. మన దేశంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కూడా ఫస్ట్ ఎయిడ్ శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఇలాంటి గుర్తింపు పొందిన సంస్థల ద్వారా ప్రత్యక్షంగా, ప్రాక్టికల్గా ఫస్ట్ ఎయిడ్ నేర్చుకోవడం మంచిది. ఎందుకంటే ఫస్ట్ ఎయిడ్ చదివితే సమాచారం వస్తుంది, చూస్తే అవగాహన వస్తుంది, కానీ సాధన చేస్తే అత్యవసర సమయంలో స్పందించే ధైర్యం వస్తుంది. ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం మనకు చెప్పే అసలు సందేశం కూడా ఇదే. డాక్టర్ కావాల్సిన అవసరం లేదు, నర్సు కావాల్సిన అవసరం లేదు. అత్యవసర పరిస్థితుల్లో సరైన శిక్షణతో సమయానికి స్పందించే ఒక సాధారణ మనిషి కూడా ఒక ప్రాణానికి ఆసుపత్రికి చేరే వరకు ఆశగా నిలవగలడు. ఒక ప్రమాదం జరిగినప్పుడు వీడియో తీయడానికి 10 ఫోన్లు ముందుకు రావడం కంటే సహాయం చేయటానికి ఒక శిక్షణ పొందిన చేయి ముందుకు రావటం విలువైంది. అందుకే ఈ ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం సందర్భంగా మనం ఒక చిన్న నిర్ణయం తీసుకుందాం. ఫస్ట్ ఎయిడ్ గురించి తెలుసుకుందాం. అవకాశం ఉంటే ఫస్ట్ ఎయిడ్, సిపిఆర్లో ప్రామాణిక శిక్షణ పొందుదాం. మన ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ సిద్ధంగా ఉంచుకుందాం. అత్యవసర నెంబర్ 112ను గుర్తుంచుకుందాం. మన పిల్లలకు కూడా ప్రమాద సమయంలో భయపడకుండా పెద్దలకు సమాచారం ఇవ్వటం, అత్యవసర సహాయం కోరటం వంటి ప్రాథమిక విషయాలు నేర్పుదాం. ఎందుకంటే ప్రమాదం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, కానీ ప్రమాదం వచ్చినప్పుడు ఎలా స్పందించాలో మాత్రం మనం ముందుగానే నేర్చుకోవచ్చు. ప్రథమ చికిత్స అంటే కేవలం గాయానికి కట్టుకట్టడం కాదు, ఒక ప్రాణం చేతులు జారిపోకుండా వైద్య సహాయం చేసే వరకు మనం నిర్మించే చిన్న రక్షణ వంతెన. ఆ వంతెన నిర్మించే జ్ఞానం ప్రతి ఒక్కరికీ ఉండాలి. నేర్చుకుందాం, సిద్ధంగా ఉందాం, అవసరమైనప్పుడు బాధ్యతగా స్పందిద్దాం, ఒక ప్రాణాన్ని కాపాడే చేతిగా మారుదాం. ఇంతవరకు ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు విన్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
2: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
3: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
4: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి, లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
5: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఉదయ తరంగిణి కార్యక్రమంలో మిస్టర్ నూకయ్య చిత్రం నుంచి రామజోగా శాస్త్రి రచన హరిచరణ్ పాట విన్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్ గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మీ డిగ్రీ పూర్తయిందా? ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా?
3: మీ సమయాన్ని, మీ ప్రతిభను ఆదాయంగా మార్చుకోండి.
2: ఓరియంటల్ ఇన్సూరెన్స్ తో మీ ఆదాయానికి కొత్త బాట వేయండి. చేతిలో డిగ్రీ, మనసులో నమ్మకం ఉంటే ఓరియంటల్ ఇన్సూరెన్స్ ఏజెంట్ గా సంపాదనలో ముందడుగు వేయండి.
3: ఏజెన్సీ రిక్రూట్మెంట్ మేనేజర్ శ్రీ డి భరత్ రెడ్డి గారిని సంప్రదించండి. మొబైల్ నంబర్ 9573556971.
2: ఓరియంటల్ ఇన్సూరెన్స్, మీ ప్రతిభకు అవకాశం, మీ కృషికి తగిన ఫలితం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు

0: మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్ గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ రెండవ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆరోగ్య జీవనం శీర్షికన ఆర్టీరియో వీనస్ ఫిస్టుల ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ పైడి రంగనాథం గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన ఆర్టీరియో వీనస్ ఫిస్టుల ఈ సమస్య గురించి తెలియజేయడానికి ప్రముఖ న్యూరోసర్జన్ డాక్టర్ పైడి రంగనాథన్ గారు మన ఆకాశవాణి స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు.
1: నమస్కారం అండి.
0: కొన్ని సందర్భాల్లో ఈ ఏవి ఫిస్టులతో బాధపడి బ్రెయిన్ సర్జరీ చేయించుకున్నారు, బ్రెయిన్ లో కాయిల్స్ పెట్టారు అనే మాట వింటుంటాము. ఈ ఏవి ఫిస్టుల అంటే ఏంటి డాక్టర్ గారు?
1: ఏవి ఫిస్టుల అంటే దాని మాటలో ఉన్నట్టుగానే ఆర్టీరియో వీనస్ ఫిస్టుల. దానిని తెలుగులో కానీ మనం తర్జుమా చేసుకుంటే ఆర్టరీ అంటే ధమని, అంటే దాని నుంచి ప్రవాహించే రక్తం మంచి క్లియర్ రా. రెండోది వీనస్. వీనస్ అంటే సిర, అంటే దానిలో వెళ్ళేది చెడు రక్తం, కొంచెం కలుషితమైన, అంటే దానిని ఇంకా ప్యూర్ చేయాలి. దీని నుంచి వెళ్ళేది కరెక్ట్ అయిన మంచి రక్తం, అంటే డైరెక్ట్గా ఆర్టరీ నుంచి శరీరంలో అన్ని భాగాలకు కూడా అది సరఫరా జరుగుతూ ఉంటుంది. శరీరం నుంచి రక్తం వెళ్తుంది గుండెకి, గుండెలో సరఫరా సాఫీ అవుతుంది, అక్కడ నుంచి శరీరంలో అన్ని భాగాలకు, గుండెకు కూడా దాన్ని సరఫరా అవుతుంది. అది ఏ పని చేయాలన్నా రక్తం అవసరం కదండి. దానిలో ఉండేటువంటి ఆక్సిజన్ ఏదైతే ఉందో ప్రాణవాయువు ప్రసరణ చాలా ముఖ్యం. ఇది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏ కారణం వల్ల కానీ ఈ ధమని సిర అంటే ఆర్టరీ వీనస్ కానీ కలవడం జరిగింది అనుకోండి, ఎంత ఇబ్బంది.
0: అంటే ఒక దాంట్లో ఒకటి బైపాస్ అయిపోయి
1: ఎక్కడో ఒక దగ్గర రెండింటిలో ఒక అనుసంధానం జరిగింది అని. అంటే దానికి రెండు రకాలు ఉంటాయండి. ఒకటి కంజెనిటల్, పుట్టినప్పటి నుంచి ఏదో కారణాంతరాల వల్ల ఈ రెండు ఆర్టీరియో వీనస్ ఫిస్టుల అని ఉంటుంది. దాన్ని ఇంకొక మాట చెప్పాలంటే ఆర్టీరియో వీనస్ మాల్ ఫార్మేషన్ అని కూడా అంటారు. వచ్చిన లోపం అది బ్రెయిన్ లోపల లోపల వస్తుంది. ఆర్టీరియో వీనస్ ఫిస్టుల అనేది కన్ను ఆ ప్రాంతంలో కొంచెం వస్తూ ఉంటుంది. దీనికి ఒకటి కంజెంటల్, కామన్గా వచ్చేది కంజెంటల్ అంటే పుట్టుకతోనే వచ్చింది. అయితే పుట్టుక నుంచి దాని తాలూకా పర్యవసానం కానీ లక్షణాలు కనబడకపోవచ్చు, పొడచూపకపోవచ్చు. కొన్నాళ్ళ తర్వాత దాని లక్షణాలు ఏముంటాయి, తలనొప్పి కానీ, వాంతులు కానీ, ఫిట్స్ మాదిరి రావడం కానీ, అది పగలవడం వల్ల ఏదైతే బ్రెయిన్లో హెమరేజ్ కానీ. అంటే ఎందుకంటే ఇక్కడ చిన్న మాట, ఈ ధమను నుంచి వెళ్ళేటువంటి తాలూకా ప్రెషర్ ఏదైతే ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, సిరల నుంచి వెళ్ళేది ఒత్తిడి తక్కువ ఉంటుంది. ఇప్పుడు రెండు కలిసాయనుకోండి, ఆ సిరలో కూడా ఒత్తిడి ఎక్కువైపోయి ప్రెషర్ ఎక్కువైపోయి పగిలిపోవడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల వచ్చేదే బ్రెయిన్ హెమరేజ్, చిట్లపోయే అవకాశం. దాన్ని బ్రెయిన్ హెమరేజ్ అంటారు.
0: ముఖ్యంగా మెదడు ప్రాంతంలో, కంటి ప్రాంతంలో ఉండే నరాలు చాలా పల్లసట్టుగా ఉంటాయి, తొందరగా చిట్లపోయే అవకాశం
1: ఉంది. దానివల్ల బ్రెయిన్ హెమరేజ్ వస్తుంది. కొంతమంది ఫిట్స్ మాదిరి రావచ్చు. సరే, కొన్ని పరిస్థితుల్లో ఏమిటంటే కుడికాలు కుడిచే పక్కన ఉందనుకోండి బ్రెయిన్లో, ఎడమ కాలు ఎడమ చేయి వీక్ అవచ్చు, పక్షవాతం మాదిరి రావచ్చు. ఇలాగ కొన్ని లక్షణాలు ఉన్నాయి.
0: డాక్టర్ గారు ఒక మాట అంటుంటారు, తలలో కుడి భాగంగా ఉండే మెదడు శరీరంలోని ఎడమ భాగాన్ని కంట్రోల్ చేస్తుందని, ఎడమ భాగంలో ఉండే మెదడు కుడి శరీర భాగాన్ని కంట్రోల్ చేస్తుందని అంటారు. ఇది ఎంతవరకు నిజమంటారు?
1: 100%. ఇంకొక మాట దానిలో మనం యాడ్ చేసుకుంటే, మీరు చెప్పినట్టు కుడి భాగం మెదడులో ఉన్నటువంటి కుడి భాగం ఎడమ శరీరాన్ని కంట్రోల్ చేసేటట్టయితే, ఎడమ పక్కన ఉన్నది కుడి పక్కన ఉండేటువంటి కాలు చేతులు వారిని కంట్రోల్ చేస్తూ మాట తాలూకా కేంద్రం కూడా ఎడమ పక్కనే ఉంటుంది 99% మందికి. అందువలన ఎవరికైనా కానీ ఏదో ఈ కారణవంతరం వల్ల ఎడమ పక్కన కానీ ఇబ్బంది వచ్చింది అనుకోండి, కుడికాలు కుడి చేయి పారాలసిస్ రావడం అన్నది జరుగుతూనే మాటలో కూడా తేడా
0: వస్తుంది. మాట మాట్లాడారు,
1: ఎందుకంటే మాట మాట్లాడే కేంద్రం స్పీచ్ సెంటర్ కూడా సృష్టిగత అక్కడే అమర్చాడు ఎడమ పక్కనే. ఆ కారణం అన్నమాట
0: డాక్టర్ గారు. ఈ ఏవి ఫిస్టుల అని మీరు చెప్పిన కొన్ని సింప్టమ్స్, వామిటింగ్స్ రావడం కానీ, పక్షవాతం లాంటి లక్షణాలు కనబడడం కానీ, స్థిరంగా నిలబడలేకపోవడం కానీ, ఇలాంటివి వచ్చినప్పుడు అది పూర్తిగా పక్షవాతమేనా లేదంటే అసోసియేటెడ్ విత్ ఏవి ఫిస్టులా అని ఎలా నిర్ధారించుకోవాలి?
1: దానికి ముందు ఇక్కడ

0: రెండో కారణం ఒకటి ఉంది, నేను ఒకటి కారణం అని చెప్పాను, ఏది పుట్టినప్పటి నుంచి కాకుండా ట్రామాటిక్ అని. అంటే ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, దెబ్బ తగిలినప్పుడు తలకి ఏదైనా ఫ్రాక్చర్ అయింది, దాని పక్కన చుట్టుపక్కల ఉండేటువంటి రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో, ధమనులు సిరలు, ఏదో కారణాంతరాల వల్ల కలిసిపోవడం జరుగుతూ ఉంటుంది. పోస్ట్ ట్రామాటిక్ అంటాం, దెబ్బ తగలడం వల్ల కూడా వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నది, శాతం తక్కువ. ఎక్కువ శాతం ఏమిటంటే ముఖ్యంగాను కంజనిటల్.
1: డాక్టర్ గారు, చాలామంది మనం గమనిస్తుంటాము నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న స్ట్రెస్, స్ట్రెయిన్, ఈ ప్రెషర్ వల్ల బీపీ పెంచుకుంటున్నారు. ఆ బీపీని నిర్లక్ష్యం చేయడం వల్లను లేదంటే ఇతరత్ర కారణాల వల్ల పక్షవాతం రావడము చూస్తుంటాము.
0: అవును, సమావిశ్య ఉద్భవించే అన్న దానికన్నా ఆల్రెడీ ఈ ఆర్టీరియల్ స్మాల్ ఫార్మేషన్ లేకపోతే ఫిస్టులో ఉన్న వాళ్ళకి దాని తల లక్షణాలు తొందరగా రావడానికి, ప్రస్ఫుటించడానికి, ప్రతిబింబించడానికి కారణం అవకాశం ఎక్కువ ఉంటుంది,
1: ప్రెసిపిటేట్ అవుతుంది,
0: ప్రెసిపిటేట్.
1: అలా కాకుండా కేవలం బీపీ వల్లనో, ఆందోళన వల్లనో, యాంగ్జైటీ వల్లనో వచ్చే అవకాశం తక్కువ అంటారా?
0: లే, అది తక్కువ. రెండుకి కావలసినటువంటి బేసిక్ రిక్వైర్మెంట్ ఏమిటంటే రెండు రక్తనాళాలు ఏవైతే సిరలు ధమనులు ఉన్నాలో వాటికి వాళ్ళంతటి వాళ్ళు కలుసుకుతాములు చేస్తున్నటువంటి పని కాకుండా ఏదన్నా కలిసిపోయినట్టు జరిగితేనే వచ్చే ఇబ్బంది అని ఆర్టీఎంఎస్. ఇంకొక మాట, మీరు కంటి దగ్గర అనుకోండి, ఇప్పుడు కంటి భాగంలో దెబ్బ తగిలింది, ఫ్రాక్చర్ అయింది, అప్పటికి పెద్ద దాన్ని పట్టించుకోలేదు, కొన్నాళ్ళ తర్వాత ఏం జరుగుతుందండి? ఈ ఆర్టీరీకి, వీనస్ గట్టి ధమనికి, సిరకి కలయిక జరిగి దానిలో ఇబ్బంది రావడం వల్ల కన్ను బయటకు వచ్చి పెద్ద వాపులాగా వస్తుంది, ప్రాప్టోసిస్ అంటాం.
1: కన్ను
0: గుడ్లు బయటలా బయటకు వస్తాయి, ఎందుకు వెనక నుంచి దాని ఒత్తిడి ఉంటుంది. అలాంటప్పుడు కానీ మనం చూస్తూ ఉంటే అసలు కదులుతున్నట్టు కూడా కనబడుతుంది. ఎడేటప్పుడు మనం పర్స్ ఎలాగైతే ఉంటుందో దానిలో కదలికలు కూడా అలా కనబడుతూ ఉంటాయి. అది చూడగానే అసలు డయాగ్నోస్ చేయొచ్చు. దానికి తోడు యాక్సిడెంట్ అయిందని కానీ మనకి ఒక హిస్టరీ ఉంటే ఇంకా 100% కరెక్ట్. సో దానికి ఇంకేం లేదు, ఒక చేయి పెట్టి చూస్తే ఒక ఇది ఉంటు వస్తుంది, దాని నుంచి థ్రిల్ అంటాం. అంటే ఏదో కొట్టుకుంటున్నట్టు, నార్మల్గా ఉండదు,
1: తడుతున్నట్టుగా
0: మన చేతికి. అదే కానీ స్టెత్స్కోప్ పెట్టి చూస్తే దానికి వచ్చి బ్రూయి అంటారు, బుయ్ బుయ్ బుయ్ అనే సౌండ్ వస్తుంది, గుండె సౌండ్ లాగా. అంటే అది 100% ఇంకా అసలు ఏ ఎక్స్రేలు స్కాన్ లేకముందేనే ఈ రెండింటితోనే మనం ఆర్టీరియో వెయిన్స్ ఫిస్టుల కంటిముక్తి సంబంధించింది ఉంది మనం డయాగ్నోస్ చేయొచ్చు.
1: అనుభవజ్ఞులైన వైద్యుల చేత పరీక్ష చేయించుకున్నట్లయితే తొందరగా దాన్ని నిర్ధారించుకోవడానికి అవకాశం ఉంటుంది.
0: అవును.
1: అలా కాకుండా వైద్య పరీక్షలు అంటే డయాగ్నోస్టిక్ చేసి నిర్ధారించాల్సిన పరిస్థితి ఎప్పుడు వస్తుంది, ఏ ఏ పరీక్షలు చేయించాలి?
0: ఈ లక్షణాలు ఏమన్నా ఉన్నాయనుకోండి, ఒక అనుమానం ఉంటుంది ఏమన్నా ఆర్టీబియన్స్ మేల ఫార్మేషన్ అని. ఇంకో చిన్న ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇలాగే బ్రెయిన్లో హెమరేజ్ వచ్చే రక్తనాళాల్లో ఇబ్బంది ఎన్యూరిజమ్స్ అని ఉంటాయి, అది కొంచెం వేరే విభాగం. అదేమిటంటే రక్తనాళంలో ఒక భాగం, దానికి ధనులకి సిమలకి సంబంధం లేదు, అది వచ్చే ఆర్టరీస్లోనే. అది ఏదో కారణాంతరం వల్ల బ్లడ్ ప్రెషర్ పెరగడం వల్ల కానీ, చిన్న పుట్టినప్పటి నుంచి ఒక చిన్న చోటు వీక్నెస్ ఉండి కాలక్రమైన సంవత్సరాలు కూడా ఉండి ఉండి ఒకసారి పెద్ద బెలూన్ లాగా అయిపోతుంది, అది రప్చర్ అవుతుంది, దానిని ఎన్యూరిజం అంటాం. అది ఇంకా ప్రమాదకరమైంది. మన దేశంలో ఎన్యూరిజం అన్నది జనరల్గా 50-60 సంవత్సరాల్లోనూ, ఈ ఆర్టీరియోబియన్స్ ఈ ఫిస్టులాలు అవి అన్నవి 25-30 సంవత్సరాల్లో కూడా ఏది గణాంకాల ప్రకారం అది అందరూ చెప్తారు
1: కనబడుతుంది. డాక్టర్ గారు, ఏ ఏ పరీక్షలు చేయించాల్సి ఉంటుంది?
0: అంటే ఇప్పుడు ఉన్న ప్రశస్త ఉన్న పరీక్షలు అయితే సిటీ స్కాన్. సిటీ స్కాన్లో మనకు అక్కడ ఒక ఇబ్బంది ఉందని తెలుస్తుంది. దాని వివరాలు తెలియాలంటే ఇది రక్తనాళాలకు సంబంధించిన పరీక్ష ఒకటి ఉంటుంది, యాంజియోగ్రామ్ అని. ఏదైతే మడుగుండికి హార్ట్ అటాక్ వచ్చిందండి, దానికోసం యాంజియోగ్రామ్ చేస్తాం. అదే మాదిరి బ్రెయిన్కి కూడా యాంజియోగ్రామ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు యాంజియోగ్రామ్లో కూడా 2 రకాలు ఉన్నాయి. ఒకటి, ఏది కూడా నొప్పి లేకుండా ఏదో ఇక్కడ నుంచి క్యాథరీ పెట్టకుండా సిటీ యాంజియోగ్రామ్, సిటీ వినోగ్రామ్ అని వచ్చాయి, ఎంఆర్ఐ యాంజియోగ్రామ్ అని వచ్చాయి. అంటే పేషెంట్కి నొప్పి ఉండదు, ఒక ఇంజక్షన్ ఇవ్వడం అంతే, దానిలో అన్ని వివరాలు తెలుస్తాయి. లేదు ఇంకా మాకు ఏదన్నా మగాని కొంతమందికి ఏమిటంటే పాతకాలం వాళ్ళు ఇంకా పూర్తిగా కరెక్ట్ అయిన డీటెయిల్స్ తెలియాలంటే ఈ క్యాథరీ స్టడీ, ఏదైతే హార్ట్ కోసం చేసినట్టుగానే అక్కడ నుంచి ఒక క్యాథరీని పంపించి దానిని బ్రెయిన్ వరకు ఎక్కడైతే రక్తనాళాలు ఇబ్బంది ఉందో అంత వరకు పరిచి దాని వివరాలు కూడా మనం సేకరించవచ్చు.
1: ముఖ్యంగా ఈ డై ఇచ్చేసి ఏదో కాంట్రాస్ట్ అని అంటారు, దానివల్ల ఎలా తెలుస్తుంది అంటారు?
0: అంటే ప్లెయిన్, దానివల్ల చిన్న ఇబ్బంది ఏమిటంటే రక్తతామం ప్రవాహంలో పోయేటువంటి మందు ఉంటే తప్ప దాని పూర్తి వివరాలు, ఎంత ఎక్స్టెంట్ ఉంది, ఎంత ఎక్కువ ఇబ్బంది ఉంది, అర్జెంటుగా చేయాలా లేదా, ఎంత సైజు, ఎంత ప్రమాదం అని ఇన్ని వివరాలు తెలియవు ప్లెయిన్ దాంట్లో. ప్లెయిన్ దానిలో మనకు ఒక అనుమానం పడి చూపుతుంది ఇక్కడ ముందుండొచ్చు అని, దానితో వైద్యం చేయలేం కదా, దానికి కాంట్రాస్ట్ అనేది అవసరం.
1: అంటే నిర్దిష్టమైన అవగాహన రావడానికి కాంట్రాస్ట్ ద్వారా చేసినట్లయితే అది ఏ భాగానికి పాకి ఉంది, ఏ ఎంత డ్యామేజ్ జరుగుతుంది, దాని అవసర తీవ్రతను కూడా నిర్ధారించి ట్రీట్మెంట్ మొదలు పెట్టడానికి వీలవుతుంది. డాక్టర్ గారు, ఇది ఏబీ ఫిస్టులాకు సంబంధించి డయాగ్నైజ్ అయింది అనుకున్న తర్వాత ఏ రకమైన ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది?
0: ఇప్పుడు ఇది ఏ చోట్ల వచ్చింది అన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది.

0: మనం మొదటి బ్రెయిన్లో మాట్లాడుకుందాం. బ్రెయిన్లో ఏవి ఫిస్ట్లా ఉందనుకోండి, దాని సైజును బట్టి ఉంటుంది. అదే కాకుండా ఎంత ఎక్కువ ఎంత ముఖ్యమైన రక్తనాళాలు, ఉదాహరణ మనం ఇందాక మనం ఎడం పక్కన అనుకున్నాం, ఎడం పక్కన ఒకటికి రెండు సార్లు సర్జన్ ఆలోచిస్తాడు. ఎంత నిబుద్ధండు ఎంత గొప్ప సర్జన్ అయినా కూడా దానికి ఆపరేషన్ చేశామనుకోండి, ఏ కారణాంతరం వల్ల ఈ కుడికాలు కుడి భాగం మీద దాని ద్వారా ప్రభావం రావడం, పెరాలసిస్లా కొన్నాళ్ళు పాటు రావడం, మాటల్లో కూడా తేడా వస్తూ ఉంటుంది. ఒక 15 సంవత్సరాల క్రితం అందరికీ చేసే వైద్యం అదే, ఎందుకంటే ఇంకా అది తప్ప ఇంకొక గత్యంతరం లేదు.
1: అప్పుడు ఉండే సాంకేతికత అంతే చేసేవాళ్ళు.
0: ఇప్పుడు సాంకేతికంగా అసలు న్యూరోసర్జరీ ఈ విభాగంలో అసలు ఒక విప్లవం వచ్చింది అనుకోండి, సాంకేతిక విప్లవం లాగే డయాగ్నోస్టిక్ విప్లవం వచ్చింది. పరీక్షా విధానాలు అది సిటీ స్కాన్, ఎంఆర్ఐ, ఎంఆర్ఐ యాంజిగ్రామ్, దానితో కూడా ఇప్పుడు ఏమిటంటే ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అని ఒక విభాగం కూడా వచ్చింది. అంటే ఏమిటి, రేడియాలజీలో మామూలుగా ఎక్స్రేలు స్కాన్లు సిటీ స్కాన్లు చూసి దానికి రిపోర్ట్ ఇవ్వడమే కాకుండా ప్రొసీజర్లు చేసేటువంటి పద్ధతి,
1: ట్రీట్మెంట్ కూడా చేసేటువంటి పద్ధతి
0: దానిని ఇంటర్వెన్షనల్ రేడియాలజీ. భారతదేశంలో కూడా దానికోసం సంబంధించిన డిగ్రీ కూడా ఉంది. అంటే మామూలుగా ఏదైతే ఎండి అన్నది డయాగ్నోసిస్, రేడియాలజీ డయాగ్నోసిస్ అంటారో, ఈ విభాగం వారు దాని తర్వాత డిఎం కోర్స్ కూడా చేస్తారు. దాని పేరు ఎండిడిఎం అని అంటారు. ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అని కొన్ని ముఖ్యమైనటువంటి నగరాల్లో, ప్రాంతాల్లో, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్లో కానీ, చండీగఢ్లో, పీజీలో కానీ ఈ విభాగానికి సంబంధించిన కోర్సులు కూడా లభ్యంగా ఉన్నాయి.
1: ఈ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ పద్ధతి ద్వారా ఏ రకంగా ట్రీట్మెంట్ జరుగుతుందంటే,
0: అది రెండు రకాల పద్ధతులు ఉంది. ఇప్పుడు బ్రెయిన్లో సంబంధించిన అనుకోండి, ఏవి ఏముంది దానిలో, ముందులో యాంజిగ్రామ్ తెలిసిపోయింది, దానికి వైద్యం చేయాలి. దానికి మరీ పెద్దగా ఉంటే ముందు ఏం చేస్తామంటే ఒక రకమైనటువంటి చిన్న చిన్న ఒక మెటీరియల్, ఒక చిన్న స్టిక్కింగ్ లాంటి లోపలికి పంపిస్తూ ఉంటాం. పంపించిన తర్వాత ఏమిటంటే నెమ్మది నెమ్మది అది కుంచుకుపోతుంది, సైజ్ తగ్గిపోతుంది. ఒక్కొక్కసారి అదే కానీ దానితోనే వైద్యం అయిపోవచ్చు, లేదు సెకండ్ స్టెప్గా దానికి మనం ఆపరేషన్ కూడా చేయాల్సి రావచ్చు. ఎందుకంటే అప్పటికి శత్రువు ఏదైతే ఉన్నాడో వీక్ అయిపోతాడు. శత్రువు వీక్ అయిపోయేసరికి మనం దాన్ని ఎదుర్కోవడం అన్నది ఇక్కడ చేయడం ఈజీ. సర్జరీ అన్నది టెక్నికల్గా అంత కష్టంగా ఉండదు. అది ఒక పద్ధతి. ఈ ఇప్పుడు యాటీరోబియన్ ఫిస్టులా ఏదైతే ఉందో, ఎక్కడైతే చాలా ప్రవాహం చాలా ఫాస్ట్గా ఉంటుంది రక్తం దాంట్లో, అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఈ మధ్యకాలంలో బెలూన్స్ అని కాయిల్స్ అని వచ్చాయి. అంటే ఏదైతే రెండింటికి వీక్ పాయింట్ ఏదైతే ఫిస్టులా ఉందో ఆ చోటులో సేమ్ యాంజిగ్రామ్ ద్వారానే ఇది పంపించి ఈ కాయిల్స్ కానీ ఒక్కోసారి బెలూన్ కూడా పెడతారు. ఇది ఇంటర్నేషనల్ రేడియాలజీ నిపుణులు వేస్తారు. అది వేసినట్టుగా చప్పబడినట్టు అయిపోతుంది.
1: అంటే ఎక్కడైతే గండి పడిందో దాన్ని పూడుస్తారు. దానివల్ల మనకు ఆ సమస్య చాలా వరకు తగ్గిపోతుంది.
0: అసలు ఆశ్చర్యకరమైన రిజల్ట్. అంటే ఏదైతే కన్ను బయటకు వచ్చి ఇలా కొట్టుకొని అసలు చూడడానికి చాలా వికృతంగా చాలా భయంకరంగా ఉంటుందో, అసలు వెలిసినప్పుడు ఇలా చప్పబడి ఏదైతే బెలూన్ గాలి తగ్గిపోయింది అనుకోండి, ఏమవుతుంది, సన్న గుంజి చూపోతుంది కదా. అదే మాదిరి మన కంటి ముందే అలాగైపోతుంది. అసలు ఆశ్చర్యపోతారు చుట్టాలు అందరూ, బంధువులు కూడా.
1: ఇవాళ సర్జరీ చేస్తే రేపటికి నార్మల్ కనబడుతుంటాడు.
0: అంటే ఇప్పుడు ఏదైతే ఈ సాంకేతికతాలుగా ప్రగతికి అది ఒక పెద్ద తార్కాణం, గొప్ప నిదర్శనం.
1: డాక్టర్ గారు, ఇలా మీరు అన్నట్టుగా బెలూన్ కానీ లేదంటే కాయిల్ కానీ ఇంప్లాంట్ చేసిన తర్వాత చాలా వరకు రిలీఫ్ వచ్చింది. ఆ తర్వాత ఏ రకమైన జాగ్రత్తలు పేషెంట్ తీసుకోవాలి, వాడి కుటుంబ సభ్యులు కూడా వారికి ఏ రకంగా సహకరించాలంటారు?
0: అంటే ఆయనకు ఒక ప్రొసీజర్ అయింది అనేది ఒకటి అర్థం అందరికీ గుర్తుండాలి. బ్రెయిన్కి సంబంధించిన ప్రొసీజర్లు కాబట్టి ఒక న్యూరో సర్జన్, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అయితే, ఎందుకు ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్టులు రోజు పేషెంట్లు అవుట్ పేషెంట్గా చూసేటువంటి పద్ధతి ఇంకా మన దగ్గర రాలేదు. అందుకని ఒక న్యూరో సర్జన్ తాలూకు పరివేక్షణలో కానీ ఉండాలి, వారికి అవసరమైన మందులు వాడుతూ ఉండాలి. ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే ఒత్తిడి అన్నది ప్రపంచ భారతదేశంలో దగ్గర 70% మందిలో ఒత్తిడి అన్నది కామన్ అయిపోయింది. అన్ని వర్గాల వారికి, అన్ని వయసుల వారికి ఒత్తిడి కానీ మళ్ళీ ఎక్కువైనట్టు దానివల్ల బీపీ పెరిగి మళ్ళీ కానీ దాని ఇబ్బంది రావడం ఒక రిస్క్. ఎన్ని మీరు కాయిల్స్ వేసినా, ఎన్ని బెలూన్స్ వేసినా ఒక ప్రమాదం అయితే ఉంటుంది. అదే కాకుండా సంవత్సరం కోసం అవసరాన్ని బట్టి దానికి ఏమైనా పూర్తిగా అయిపోయిందా, ఎందుకంటే ఏ ట్రీట్మెంట్ కూడా 100% అయిపోయిందని కాకుండా దానికి అవసరమైతే ఫాలో అప్లో మళ్ళీ అవసరమైన స్కాన్లు కానీ ఎంఆర్ఐలు కానీ చేయాల్సి
1: ఉంటుంది.
0: డాక్టర్ గారి పర్యవేక్షణ అనేది చాలా అవసరం.
1: జీవన శైలిలో మార్పులు చేసుకుంటూ సరైన ఆహారము, సరైన నిద్ర, దీంతో పాటు యోగా కానీ ధ్యానం కానీ చేయడం వల్ల ఎంతవరకు ఉపయుక్తంగా ఉంటుంది?
0: చాలా ఉపయోగంగా ఉంటుంది. ఎందుకంటే యోగా ధ్యానం వల్ల ఏమంటుంటుంది, స్ట్రెస్ హార్మోన్ అనేది ఏదైతే మెదడులో ప్రవాహం ఉంటుందో, కార్టిజాల్ అంటాం, సాంద్రత తగ్గిపోతుంటుంది. దానివల్ల ఏంటంటే ఒత్తిడి తగ్గిపోతుంది.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు రంగనాథన్ గారు. నమస్కారం.
0: నమస్కారం అండి.

ఉదయతరంగిణి కార్యక్రమంలో ఆరోగ్య జీవనం శీర్షికన ఆర్టీరియో వీనస్ ఫెస్టులా గురించి ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ పైడి రంగనాథం గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు విందాం. భక్తి సంగీతానికి ఒక ప్రత్యేకమైన మాధుర్యం ఉంటుంది. కొన్ని పాటలు వినగానే మనసు ప్రశాంతంగా మారిపోతుంది. ఇప్పుడు అలాంటి భక్తిభావాన్ని మోసుకొచ్చే అందమైన గీతం వేయి నామాల వాడ వెంకటేశ్వర. శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమను స్మరించుకుంటూ ఓం నమో వెంకటేశాయ ఈ చిత్రం నుంచి రమ్య బెహ్రా పాడిన వేదవ్యాస గీతానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించిన పాట విందాం.

కోటి దీపాల వెలుగుల్లో స్వామివారి సన్నిధి, కోనేటి నీటిలో ప్రతిబింబించే ఆ దివ్యరూపం భక్తుడి మనసుకు ఎంత ప్రశాంతత ఇస్తుందో మాటల్లో చెప్పడం కష్టం. ఆ దివ్యానుభూతిని మనముందించే మధుర భక్తి గీతం. శ్రీ వెంకటేశ్వర వైభవం చిత్రం నుంచి ఘంటసాల బృందం పడిన ఆత్రేయ గీతం విందాం.

0: ఆకాశవాణి నిలయంలో సమయం 8 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్, అనంతరం మార్నింగ్ న్యూస్ ఢిల్లీ నుంచి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ ప్రభాత్ కే సాత్ మే ముకేష్ కుమార్.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ నందికుంట వెంకటేశ్వర్లు బృందంచే నాదస్వరం వింటున్నారు. ఇప్పుడు రంజని రాగం ఆదితాళం శ్రీ జిఎన్ బాలసుబ్రహ్మణ్యం రచన రంజని నిరంజని.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ నందికుంట వెంకటేశ్వర్లు బృందంచే నాదస్వరం వింటున్నారు. విన్నది కాపీరాగంలో జావళి, రూపక తాళం ధర్మపురి సుబ్బరాయర్ రచన. ఇప్పుడు రంజని రాగం ఆది తాళం శ్రీ జిఎన్ బాలసుబ్రహ్మణ్యం రచన, రంజని నిరంజని.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ నందికుంట వెంకటేశ్వర్లు బృందంచే నాదస్వరం విన్నారు. డోలు సహకారం శ్రీ డి వెంకటేశ్వర్లు. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశంలో జాతీయ రహదారులపై టోల్ బూతులు వచ్చే ఏడాది మార్చినాటికి అడ్డంకులు లేనివిగా మారుస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఏడాది డిసెంబర్ నాటికి ఆ ప్రక్రియ 70% పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. దీనివల్ల టోల్ బూతుల వద్ద వాహన రాకపోకలు సులువవుతుందని చెప్పారు. దేశంలో ఖనిజాల అన్వేషణకు 36,000 కోట్ల రూపాయల ప్రోత్సాహక పథకం ప్రారంభించినట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు కలుపుతూ మినరల్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. దివ్యాంగుల గుర్తింపు కార్డుల జారీలో రాష్ట్రం ముందంజలో ఉండడం పట్ల కేంద్ర

ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలు నమూనాగా స్వీకరించాలని కేంద్ర దివ్యాంగ సాధికార శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానం స్మరించుకుంటూ ఈ నెల 17 నుంచి వచ్చే నెల 17 వరకు సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు చెప్పారు. ఈ నెల 17న తెలంగాణ విమోచన దినోత్సవంతో పాటు ఆశీర్వాదిక దియ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రానికి చెందిన 40 మంది సభ్యులు గల ఉపాధ్యాయ బృందం విద్యా అధ్యయనం కోసం ఈరోజు సింగపూర్ వెళుతోంది. అక్కడ ఈ నెల 19 వరకు పర్యటిస్తుంది. కాగా రెండో బృందం ఈ నెల 26 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు ఫిన్లాండ్లో పర్యటించి విద్య అధ్యయనం చేస్తుంది. విదేశాల్లో ఉన్నత విద్యాభ్యసిస్తున్న రాష్ట విద్యార్థులకు 179.90 కోట్ల రూపాయల ఓవర్సీస్ స్కాలర్షిప్ నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఈరోజు రేపు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఒడిశా దక్షిణ ప్రాంతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా ఉమ్మడి ఆదిలాబాద్, ములుగు, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట్, ఖమ్మం, భద్రాద్రి తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఎల్లుండి గణపతి నవరాత్రుల ప్రారంభం పురస్కరించుకుని హైదరాబాద్లో ఖైరతాబాద్ పరిధిలో నేటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని, ఖైరతాబాద్ గణేష్ని దర్శించుకునేందుకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ మళ్లింపు చేపట్టినట్టు చెప్పారు పోలీసులు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 10 గంటలకు వింటారు.

ఆకాశవాణి చిత్రసీమ సినిమా పాటలు వింటారు. ముందుగా గీతాంజలి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర బృందం పాడిన వేటూరి గీతానికి ఇళయరాజా సంగీతం అందించిన పాట విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
2: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
3: శ్రోతలు చిత్రసీమలో సినిమా పాటలు వింటున్నారు. కొన్ని పరిచయాలు మన జీవితంలోకి చాలా నిశ్శబ్దంగా వస్తాయి, కానీ మనసులో మాత్రం చాలా లోతుగా మిగిలిపోతాయి. అలాంటి మృదువైన ప్రేమభావాన్ని అందంగా పలికించే ఆనంద్ చిత్రం నుంచి KM రాధాకృష్ణన్, శ్రేయ ఘోషాల్ పాడిన వేటూరి గీతం విందాం.

0: పోలీస్
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది.

0: డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
1: హలో మమ్మా.
0: హాయ్.
2: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
4: పల్లె గాలి, మట్టి వాసన, అమాయకమైన ప్రేమ, ఇవన్నీ కలుస్తున్నట్టుండే ఒక అందమైన గీతం ఇది. కొండపొలం చిత్రం నుంచి సత్యయామిని, పివిఎన్ఎస్ రోహిత్ పడ్న, ఎంఎం కీరవాణి గీతం విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలకు, పాలసీదారులకు ఓరియంటల్ ఇన్సూరెన్స్ అందిస్తుంది 80వ

0: ప్రభావ దినోత్సవ శుభాకాంక్షలు.
1: కొన్ని ప్రేమలు పెద్దగా మాటల్లో చెప్పాల్సిన అవసరం ఉండదు. ఒక చూపు, ఒక చిరునవ్వు, ఒక చిన్న అనుభూతి చాలు. అలాంటి మృదువైన ప్రేమను ఎంతో అందంగా పలికించిన గోదావరి చిత్రం నుంచి ఉన్నికృష్ణన్ చిత్ర పడిన వేటూరి గీతానికి కెఎం రాధాకృష్ణన్ సంగీతం అందించిన పాట విందాం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 17 ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మనసుకు నచ్చిన వ్యక్తి దగ్గర ఉంటే సాధారణమైన క్షణాలకే ఓ ప్రత్యేకమైన అందం వచ్చేస్తుంది. అలాంటి ప్రేమలోని చిన్న చిన్న మాయాజాలలను ఎంతో మృదువుగా వినిపించే అంటే సుందరానికి చిత్రం నుంచి అనురాగ్ కుల్కర్ణి కీర్తనవేడ్ పాడిన రామజోగేశాస్త్రి గీతానికి వివేక్ సాగర్ సంగీతం అందించిన పాట విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: జీవితం ఎప్పుడూ ఊహించినట్టే ఉండదు. అనుకోని ప్రమాదం ఎప్పుడు వస్తుందో తెలియదు.
2: అందుకే ముందస్తు రక్షణ, ప్రతి అడుగుకి భరోసా. పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ మీ ఓరియంటల్ ఇన్సూరెన్స్ తో.
3: మోటార్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, హోమ్, ట్రావెల్, మరెన్నో ఇన్సూరెన్స్ పరిష్కారాలను
4: మీ ప్రతి ప్రయాణంలో మీకు అండగా ఓరియంటల్ ఇన్సూరెన్స్.
5: నీలి మేఘాలు, మెల్లని గాలి, మనసును తాకే ఓ మధురమైన భావం. కొన్ని పాటలు వినగానే మనల్ని ఓ అందమైన లోకంలోకి తీసుకెళ్తాయి. 35 చిన్న కథ కాదు ఈ చిత్రంలోని. పృథ్వీ, హరీష్ పాండా, భరద్వాజ్ గలి గీతానికి వివేక్ సాగర్ సంగీతం అందించిన పాట విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
2: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
3: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
4: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి, లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
5: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
6: ప్రేమలోని కొన్ని భావాలు చెప్పాలనిపిస్తాయి, కానీ మాటల్లో పూర్తిగా చెప్పలేం. మనసులోనే మెల్లగా పలుకుతుంటాయి. అలాంటి మృదువైన ప్రేమభావాన్ని అందంగా మోసుకొచ్చిన లవ్ స్టోరీ చిత్రం నుంచి హరిచరణ్ పణ్ణ, చైతన్య పింగళి గీతానికి పవన్ CH సంగీతం అందించిన పాట విందాం.

0: ఈ ఉదయం 10 గంటలకు ఇన్సైట్ ఆంగ్ల కార్యక్రమంలో భాగంగా మినిట్స్ టు సేవ్ లైవ్స్ వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే గురించి డాక్టర్ హరీష్ అయ్యవార్ గారితో జయంతి ఉప్పాల గారి ప్రత్యేక పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ ఉదయం 11 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కాల్ చేయండి.
0: కొన్ని మనసులు ప్రేమను పెద్దగా చెప్పవు, కానీ చిన్న చిన్న మాటల్లో, ఎదురుచూపుల్లో, ఆప్యాయతలో మాత్రం అంతా కనిపిస్తూనే ఉంటుంది. అలాంటి మృదువైన ప్రేమను ఎంతో అందంగా పలకరించే సర్ చిత్రం నుంచి శ్వేతమోహన్ పండ పాట విందాం.

ఈ ఉదయం 11 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం ఇన్సైట్ ఆంగ్ల కార్యక్రమంలో భాగంగా మినిట్స్ టు సేవ్ లైవ్స్. వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే గురించి డాక్టర్ హరీష్ అయ్యవార్ గారితో జయంతి ఉప్పాల గారి ప్రత్యేక పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది ఈ ఉదయం 11 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం. శ్రోతలు చిత్రసీమలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, ఈ చిత్రం కోసం సిద్ధి శ్రీరాం పణ సురేంద్రకృష్ణ గీతానికి గోపీసుందర్ సంగీతం అందించిన పాట విందాం.

ఈ ఉదయం 11 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం ఇన్సైట్ ఆంగ్ల కార్యక్రమంలో భాగంగా మినిట్స్ టు సేవ్స్ లైవ్స్ వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే గురించి డాక్టర్ హరీష్ అయ్యవార్ గారితో జయంతి ఉప్పాల గారి ప్రత్యేక పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ ఉదయం 11 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం శ్రోతలు చిత్రసీమలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు ప్రేమం చిత్రం కోసం విజయ్ యేసుదాస్ పడిన శ్రీమణి గీతానికి గోపీసుందర్ రాజేష్ మురుగేశన్ సంగీతం అందించిన పాట విందాం.

చిత్రసీమలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ సహా 6 రాష్ట్రాల్లో పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2 కింద 18,77,000 ఇళ్ల నిర్మాణాల కేంద్రం ఆమోదించింది. ఈ పథకం పటిష్టంగా అమలు చేయాలని పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి సత్యేంద్ర సింగ్ ఆయా రాష్ట్రాలను కోరారు. రాష్ట్రంలో చేయూత పింఛన్ దరఖాస్తుల గడువు ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించింది. ధృవీకరణ పత్రాలతో నిమిత్తం లేకుండా మొదట దరఖాస్తులు సమర్పించి పరిశీలన సమయంలో వాటిని అందజేయాల్సి సూచించింది. దివ్యాంగుల గుర్తింపు కార్డుల జారీలో రాష్ట్రం ముందంజలో ఉండటంతో కేంద్ర ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలు నమూనాగా స్వీకరించాలని కేంద్ర దివ్యాంగ సాధికారిత శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానం స్మరించుకుంటూ ఈ నెల 17 నుంచి వచ్చే నెల 17 వరకు సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు చెప్పారు. ఈ నెల 17 తెలంగాణ విమోచన దినోత్సవంతో పాటు ఆశీర్వాదక దియా కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రానికి చెందిన 40 మంది సభ్యులు గల ఉపాధ్యాయ 2 బృందం ఈ నెల 26 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు ఫిన్లాండ్లో పర్యటించి విద్య అధ్యయనం చేస్తుంది. కాగా తొలి బృందం విద్య అధ్యయనం కోసం ఈరోజు సింగపూర్ వెళుతోంది. అక్కడ ఈ నెల 19 వరకు పర్యటిస్తుంది. ఎల్లుండి గణపతి నవరాత్రుల ప్రారంభం పురస్కరించుకుని హైదరాబాద్లో ఖైరతాబాద్ పరిధిలో నేటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వస్తున్నాయి. ఈ నెల 24 వరకు ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు చెప్పారు. రాష్ట్రంలో ఈరోజు రేపు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.

అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మేడ్చల్, వికారాబాద్లో భారీ వర్షం పడుతోంది. పల్లె ప్రాంతాలు జలమయమయ్యాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 11 గంటలకు వింటారు.

0: ఈ ఉదయం 11 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం ఇన్సైట్ ఆంగ్ల కార్యక్రమంలో భాగంగా మినిట్స్ టు సేవ్ లైవ్స్ వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే గురించి డాక్టర్ హరీష్ అయ్యవార్ గారితో జయంతి ఉప్పాల గారి ప్రత్యేక పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది ఈ ఉదయం 11:03. ఆకాశవాణి అందరికీ ఇన్సూరెన్స్ అనే అంశంపై ఓరియంటల్ ఇన్సూరెన్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ సిఎల్ గిరిధర్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి నీహారా కానేటి.
1: వికసిత్ భారత్ అంటే కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చరో, డిజిటల్ మౌలిక వసతులో, నిర్మాణ సంస్థలో మాత్రమే కాదు, ఆర్థిక భద్రత, స్థిరత్వం, సస్టైనబిలిటీ కలిగిన భారతదేశాన్ని నిర్మించడం కూడా. ఈ స్థిరత్వంలో జనరల్ ఇన్సూరెన్స్ది కూడా ఒక కీలకమైన భాగం. శ్రోతలకి నమస్కారం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన కొద్ది వారాలకే అంటే 1947 సెప్టెంబర్ 12 ది ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఏర్పాటైంది. అందుకే ఈ సంస్థ ప్రయాణం స్వాతంత్ర భారతదేశ ప్రయాణంతో పాటు ముడిపడి ఉంది. నేడు ఈ సంస్థ ఆవిర్భావ దినోత్సవం. దేశం వికసిత్ భారత్ 2047 దిశగా అడుగులు వేస్తున్న ఈ తరుణంలో ఆర్థిక వృద్ధికి, భద్రతకు, సామాజిక స్థిరత్వానికి తోడ్పడే సంస్థల పాత్ర ఎంతో కీలకం. ఒక జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ దేశాభివృద్ధికి ఎలా తోడ్పడుతుందో తెలుసుకోవడానికి ఓరియంటల్ ఇన్సూరెన్స్ హైదరాబాద్ రీజియన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ సిఎల్ గిరిధర్ గారు మన స్టూడియోకి వచ్చారు. గిరిధర్ గారు, ఆకాశవాణి స్టూడియోస్కి మీకు స్వాగతం.
2: ధన్యవాదాలండి. ఆకాశవాణి శ్రోతలందరికీ, మా పాలసీదారులకు నమస్కారం. ఈ ప్రత్యేకమైన సందర్భంతో మీతో మాట్లాడడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ సెప్టెంబర్ 12, 1947 స్థాపితం జరిగింది. అంచేత సెప్టెంబర్ 12 మా ఆవిర్భావ దినోత్సవం. భారత్కి స్వాతంత్రం వచ్చిన కొన్ని రోజులకే మా సంస్థ కూడా ప్రారంభమైంది అని చెప్పవచ్చు. అందుకనే ఓరియంటల్ ఇన్సూరెన్స్, స్వతంత్ర భారత్ రెండు కూడా కలిసి ఎదిగాయి.
1: చాలా బాగా చెప్పారు సార్. అంటే ఓరియంటల్ ఇన్సూరెన్స్ స్వతంత్ర భారత్ తో పాటు ప్రారంభమై ఎలా అయితే భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ వచ్చిందో అలాగే ఓరియంటల్ ఇన్సూరెన్స్ ప్రయాణం కూడా స్వతంత్ర భారత్ తో పాటు అలాగే కొనసాగింది సార్. ముందుగా మీకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అయితే 1947 మొదలైన ఈ సంస్థ పబ్లిక్ సెక్టార్ సంస్థగా ఓరియంటల్ ఇన్సూరెన్స్ ప్రస్థానం ఇన్నేళ్లు ఎలా సాగిందో మాకు చెప్పగలరా?
2: ఖచ్చితంగా అండి. 1947 సెప్టెంబర్ 12 ముంబైలో ఒక చిన్నదిగా మొదలైన మా సంస్థ దేశంతో పాటే ఎదిగింది. 1972 మీకు తెలిసినట్టుగా సాధారణ బీమా సంస్థలన్నీ కూడా జాతీయకరణం చేయటం జరిగింది. ఈ ప్రభుత్వ రంగంలో బలమైన నమ్మకంగా సంస్థగా మేము మారాము. 2003 మా సంస్థల షేర్లన్నీ కూడా భారత్ గవర్నమెంట్ ఇండియాకి మార్పిడి జరిగినాయి. అప్పటి నుంచి మేము ఒక గవర్నమెంట్ ప్రభుత్వ రంగంలో ఒక బీమా సంస్థ నిలదొక్కున్నాము. ఇన్నేళ్ల ప్రయాణంలో మేము చాలా విశిష్టమైన సేవలు భారత దేశానికి అందించాము. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కానీ, పవర్ ప్లాంట్లు కానీ, శాటిలైట్ కానీ, సామాన్యుడికి సంబంధించిన సైకిల్స్ కానీ, బైక్స్ కానీ, వీటన్నిటికీ కూడా మేము బీమా రక్షణ కల్పిస్తున్నామండి. దేశమంతటా మాకు వేలాది మంది ఎంప్లాయీస్ ఉన్నారు, కార్యాలయాలు ఉన్నాయి. వీళ్ళ ఏజెంట్లు కూడా మాకు లక్షల్లో ఉన్నారు. వీళ్ళ ద్వారా మేము మన దేశ ప్రజలకు బీమా రంగంలో సేవలు అందిస్తున్నామండి.
1: సార్, వికసిత భారత్ అనగానే సార్ మనం ఆర్థిక అభివృద్ధి అను, అందరికీ ఉద్యోగాలు ఉండాలి, లేదంటే రోడ్లు బాగుండాలి, స్కూళ్ళు, బిల్డింగ్స్, ప్రభుత్వ సంస్థలన్నీ బాగుపడాలి, ఇలా ఆలోచిస్తాం. మరి ఒక ఇన్సూరెన్స్ కంపెనీ దృక్కోణంలో మీరు వికసిత భారత్ అంటే ఏమని చెప్తారు సార్?
2: వికసిత భారత్ అంటే ఒక కేవలం రోడ్లు, ఎయిర్పోర్ట్లు, ఫ్యాక్టరీలు, డిజిటల్ టెక్నాలజీ ఇది మాత్రమే కాదండి. మనం ఈ వీటితో మాత్రమే దేశాన్ని నిర్మించలేము. అభివృద్ధి చెందిన దేశానికి ఒక భద్రత ఉండాలి, ఆర్థిక స్థిరత్వం ఉండాలి. ఈ రెండు కూడా మా బీమా

0: సంస్థ ద్వారా పొందగలను. మనం మన దేశం వేగంగా ఎదుగుతుంది, అందరికీ తెలిసిన విషయమే. ఏదైనా ఒక పెద్ద ప్రమాదం జరిగినా, ఏదైనా ఒక తీవ్రమైన అనారోగ్యం వచ్చినా, ప్రకృతి విపత్తు వచ్చినా వ్యాపార నష్టం జరుగుతుంది కదా. లేదా అప్పుడు ఒక కుటుంబానికి వ్యాపారానికి కొన్నేళ్లు వెనక్కి వెళ్లిపోయే పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే బీమా అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుందండి. అందుకనే బీమాకి ఆర్థిక వ్యవస్థకు ఎంతో ఒక సంబంధం ఉంది, దగ్గర సంబంధం ఉంది. మా బీమా సంస్థను ఒక షాక్ అబ్జర్వర్ గా చెప్పవచ్చు. మేము రక్షణ కవిత్వం అని ఇస్తూ ఉంటాము అని కూడా చెప్పవచ్చు. మేము కేవలం ఆస్తులకు బీమా ఇవ్వటం కాకుండా భారత్కి నిరంతరం ఎదిగే రక్షణ కూడా మేము కల్పిస్తున్నామండి.
1: సార్, మరి ప్రభుత్వ రంగ సంస్థగా ఉండటం వల్ల ఓరియంటల్ ఇన్సూరెన్స్ కు వికసిత్ భారత్ పట్ల ప్రత్యేక బాధ్యత ఏమన్నా ఉందంటారా?
0: ఖచ్చితంగా అండి, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉండటం వల్ల మాకు చాలా పెద్ద సమాజం పట్ల ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఉన్నది, దేశం పట్ల ఎక్కువ బాధ్యత కూడా ఉంటుంది మాకు. వికసిత్ భారత్ ను మేము వికసిత్ భారత్ లో మా పాత్రను 6 కోణాల్లో మేము చూస్తున్నామండి. ఒకటి, వ్యక్తులకు కుటుంబాలకు ఆర్థిక రక్షణ కల్పించడం. తర్వాత వ్యాపారం ఉత్పాదన రంగంలో ఆస్తులకి రక్షణ కల్పించటము. మౌలిక వసతులు ఆర్థిక కార్యకలాపాలకు మద్దతు ఇవ్వటము. గ్రామీణ వెనుకబడిన ప్రాంతాలకు బీమాను చేరవేయటము. ప్రజల్లో బీమాపై అవగాహన పెంచటము. అలాగే పాలసీదారులకు న్యాయమైన వేగవంతమైన సేవలు అందించటము. మేము ఇచ్చే ఒక్క బీమా క్లెయిమ్ కూడా మేము ఇచ్చే ప్రతి రక్షణగా దేశాన్ని మరింత బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుందని మా నమ్మకం అండి.
1: సార్, మరి బీమా కంపెనీ అభివృద్ధికి ఎలా ఉపయోగపడుతుందని కొందరికి ఆ సందేహం రావచ్చు సార్. బీమా కంపెనీ ఎప్పుడో ఒక డిజాస్టర్ వస్తేనో, లేకపోతే ప్రాణహాని జరిగితేనో, యాక్సిడెంట్ జరిగితేనో సహాయపడతారు. మీరు అన్నట్టుగా రక్షణ కవచంగా ఉంటుంది అన్నారు, మరి ఆర్థిక అభివృద్ధికి ఎలా ఉపయోగపడుతుందంటారు?
0: బీమా సంస్థ అనేది ఒక ఆర్థిక కార్యకలాపాలకు వెన్నుదన్నుగా ఉంటుందండి. ఒక పవర్ ప్లాంట్ నిర్మాణం చేయడానికి, ఒక పోర్ట్ నిర్మాణం చేయడానికి, లేదా ఒక హైవే కట్టడానికి పెద్ద పెద్ద ప్రాజెక్టులో భారీ పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది. అలాంటి సమయంలో నష్ట భయానికి రక్షణ కల్పించేది బీమాని. అలాగే జీవితకాల పొదుపుతో చిన్న చిన్న షాపులు పెట్టుకుంటారు, చిన్న చిన్న సంస్థలు, ఎంఎస్ఎంఈలు ఉన్నాయి, వాళ్ళు ఎంతో కష్టపడి ఒక క్యాపిటల్ని తీసుకొచ్చి వాళ్ళ సంస్థను ఏర్పాటు చేస్తారు. వాటి నుంచి వాటికి ఏదైనా ప్రమాదం జరిగితే వాటి తట్టుకోలేని పరిస్థితి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్ రాకుండా బీమా అనేది ఒక ధైర్యాన్ని కల్పిస్తుంది. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, బీమా రంగం నష్టం జరిగిన తర్వాత ఆదుకోవటమే కాకుండా నష్టం జరగకముందు పెట్టుబడులు పెట్టడానికి వ్యాపారాలకు ఒక ధైర్యాన్ని, నమ్మకాన్ని ఇస్తుందండి.
1: అంటే మీరు అన్నట్టు సాధారణంగా నా జీవితకాలంలో సేవ్ చేసుకున్న డబ్బులన్నీ పెట్టి ఒక బిజినెస్ పెట్టాలి అంటే తర్వాత ఏం జరుగుతుందో అన్న భయం ఉండొచ్చు. సో ఆ భయం లేకుండా బీమా చేస్తే కనుక వాళ్ళు నిర్భయంగా సంస్థ పెట్టే అవకాశం ఉంటుంది.
0: అవును, ఇందాక చెప్పాను కదండి, ఒక రక్షణ కవచం లాగా పనిచేస్తుంది. ఏదన్నా జరగకుండా ఉండాలని, జరిగితే ఏమవుతుందో అని ఒక భయం ఉంటుంది కదా. ఆ భయం లేకుండా మేము బీమా కనుక తీసుకుంటే మాకు ఏం భయం లేదు. ఒక ఏదైనా జరిగినా కూడా మాకు బీమా సంస్థ అనేది మాకు వెన్నదన్నుగా ఉంటుందని ఒక నమ్మకం కనుక ఉంటే, ఆ నమ్మకంతో మనం దేశం ఇట్లాంటి వ్యాపారాలు ఎక్కువగా పెట్టడం జరుగుతుంది. ఈ వ్యాపారాలు ఎక్కువగా పెట్టడం ఇట్లా మన దేశానికి అభివృద్ధి కూడా తోడ్పడుతుంది.
1: అయితే ప్రత్యక్షంగానే ఇది ఆత్మ నిర్భరతకి తోడ్పడుతుందని అర్థమవుతుంది.
0: అవునండి, అవును, ఖచ్చితంగా ఆ విషయం చెప్పొచ్చు.
1: సార్, ఐఆర్డిఏ తెచ్చిన 2047 నాటికి అందరికీ బీమా అనే లక్ష్యం వికసిత్ భారత్ కు ఎలా సహాయపడుతుందంటారు సార్? ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీ బీమా సంస్థ ఏం చేస్తుంది?
0: నిజంగా చెప్పారండి మీరు, 2048 నాటికి అందరికీ బీమా అనేది ఐఆర్డిఏ సంస్థ ఒక టార్గెట్ లాగా పెట్టుకున్నామండి. అదే టార్గెట్ మాకు కూడా ఉంది. ఈ 2 లక్ష్యాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ అండి. ఏదైతే మేము బీమా సంస్థలో టార్గెట్స్ పెట్టుకున్నామో ఇట్స్ ఆల్, ఇవన్నీ కూడా ఆ టార్గెట్ చేరటానికి కూడా లింక్గా ఉన్నాయన్నమాట.
1: ఆ పాలసీలు ఏవైతే కొత్తగా వస్తున్నాయో అవి కూడా,
0: అవునవును,
1: మీన్స్ టు అచీవ్ దిస్ టార్గెట్ అన్నట్టుగా ఉన్నాయి.
0: అవునండి, ప్రతి ఒక్కరికి ఒక ఆర్థిక రక్షణ అందాలి. వికసిత్ భారత్ అంటే ప్రజలు సంపద మాత్రమే కాదు కదా, ఆపదలు వచ్చినప్పుడు తట్టుకుని నిలబడే శక్తి కూడా ఇస్తుంది. ఈ శక్తిని ఇచ్చేది బీమా అన్నమాట. దీనికోసం ముఖ్యంగా మేము 3 సూత్రాలు పాటిస్తామండి. ఒకటి ఏంటంటే అవగాహన, ప్రజలకు అర్థమయ్యే సరళమైన భాషలో బీమా పాలసీలు ఉండటం. రెండోది అందుబాటులో ఉండటం, గ్రామ సేవా కేంద్రాలు, డిజిటల్ మార్గాలు, మహిళా సంఘాల ద్వారా చివరికి ప్రతి ఒక్కరికి కూడా బీమా చేరేలాగా మనం చూస్తున్నామండి. మూడోది సరసమైన ధర, పేదవారి కోసం తక్కువ ప్రీమియంతో వివిధ రకాల మైక్రో ఇన్సూరెన్స్ పాలసీ కూడా మేము అందజేస్తున్నాము. పాలసీ ఇవ్వటమే ఒక లక్ష్యంగా కాకుండా గ్రామీణ ప్రజలు, రైతులు, చిరు వ్యాపారాలు, సీనియర్ సిటిజన్లు ఈ అందరికీ బీమా ప్రయోజనాలు తెలియాలి.

0: ఏదైనా ఆపద వస్తే వాడికి ఫలితం కూడా వాళ్ళకి దక్కాలనే దిశగా మేము కూడా పనిచేస్తున్నాం.
1: సార్, ఇప్పుడు మొన్నటి బడ్జెట్లో ఇన్సూరెన్స్ ప్రీమియంపై జిఎస్టీ తొలగించారు కదా సార్, ఇది కూడా ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అనే టార్గెట్ని రీచ్ అవ్వడానికి చేసిన ప్రయత్నం అంటారా?
0: అవునండి, ఎందుకంటే ఇప్పుడు జిఎస్టీ అనేది ఇప్పుడు ప్రస్తుతం మీరు గమనించాల్సింది ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మీద జిఎస్టీ తీసేశారు. ఇప్పుడు గవర్నమెంట్ అభిప్రాయం ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్కి ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలని, ఒక ఏదన్నా పెద్ద హాస్పిటలైజేషన్ అయినా ఏదన్నా ఒక రోగం వచ్చినా, ఈ మధ్య వైద్య ఖర్చులు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా, అందరికీ కనుక ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కనుక ఉంటే వారికి ఒక రక్షణగా ఉంటుందని, దానివల్ల ఈ జిఎస్టీ అనేది అదనపు భారం తొలగించాలని ఒక ఉద్దేశంతో జిఎస్టీని తొలగించడం జరిగింది. ఈ జిఎస్టీ అనేది ఇండివిజువల్ పాలసీల మీదనే ఇది తీయటం జరిగిందండి. ఎవరైనా కూడా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కొనదలుచుకుంటే దానికి జిఎస్టీ వర్తించదు అనమాట.
1: అంటే సార్, చాలా కీలకమైన రంగాల్లో ఖచ్చితంగా ఆ భీమా, ఆ భరోసా ఉండాలి ప్రజలకి అని అనుకున్న ఏరియాస్లో జిఎస్టీని తొలగించారు సార్.
0: అవునండి, జిఎస్టీ ఇక ముందు ముందు వేరే రంగాల్లో కూడా తొలగిస్తారని తెలియదు, కానీ ప్రస్తుతం ఆర్థిక ఒక రక్షణ కవచంగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉండటానికి ఇది ఒక పెద్ద సహాయకారిగా అవుతుందని మా నమ్మకం అండి.
1: సార్, మరి మన దేశంలో ప్రాముఖ్యంగా వ్యవసాయం అనేది చాలా ఇంపార్టెంట్ సెక్టర్ అని చెప్పుకోవచ్చు. మరి వికసిత భారత్లో గ్రామీణ ప్రాంతాలు చాలా ముఖ్యమైనవి అని తెలుస్తుంది. రైతులు అలాగే గ్రామాల్లో నివసించే ప్రజల కోసం ఎలాంటి పథకాలు ఉన్నాయి సార్?
0: మీరు చెప్పింది అక్షరాలు నిజమండి. గ్రామాలు అభివృద్ధి చెందితేనే భారతదేశం అభివృద్ధి చెందుతుంది. అక్కడ ప్రధాన సమస్య ఏంటంటే బీమాపై అవగాహన లేకపోవటం. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాలతో కూడా తగిన పాలసీలు రూపొందించి సుదీర్ఘ అనుభవం మాకు మా సంస్థకు ఉన్నది. దీనికి ఉదాహరణ కొన్ని చెప్తాను. ఒకటి ఏంటంటే పశు సంపద బీమా ఉంది మా దగ్గర. దాంట్లో ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు కూడా మేము దగ్గరికి బీమా పాలసీలు ఇస్తుంటాం. రెండోది ఏంటంటే వ్యవసాయ ఆస్తుల బీమా. దీంట్లో మీరు ట్రాక్టర్లు కానీ, బోర్ మోటార్లు కానీ, గిడ్డంగులు కానీ, వీటికి మేము రక్షణ కల్పిస్తుంటాం. మూడోది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ఇది ప్రభుత్వ పథకం. ఇది దీని ద్వారా రైతులకై బీమా భరోసా ఇస్తుంటాం అన్నమాట. నాలుగోది ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. ఇది కేవలం 20 రూపాయల్లోనే ఒక 2 లక్షలకి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది ఇస్తుంటాము. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇది కూడా. సో ఇలా ఇట్లాంటి 4-5 పథకాల ద్వారా మేము గ్రామీణ ప్రజలకి బీమా రంగంలో సేవలు కూడా అందిస్తూ ఉన్నామండి. ఇందాక చెప్పినట్టుగా గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. ఆ దిశగా మేము కూడా, మా లక్ష్యం కూడా గ్రామాలకి ఇట్లాంటి పాలసీలు తీర్చాలని మా ఉద్దేశం అండి.
1: సార్, మరి మీరు అన్నట్టుగా ఇలాంటి పథకాలు అంటే చాలా అతి తక్కువ ప్రీమియం అమౌంట్ పెట్టడం వల్ల ఏమర్థం అవుతుందంటే ప్రతి ఒక్కళ్ళని ఇంక్లూడ్ చేయాలి అన్న ఉద్దేశంతో పెట్టినట్టుగా అనిపిస్తుంది సార్. ఈ పథకాలు ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేశారో ఆ తర్వాత బీమా తీసుకున్న వాళ్ళ సంఖ్య పెరిగిందని మీకు అనిపించిందా సార్?
0: ఖచ్చితంగా పెరిగిందండి. ఇప్పుడు అవగాహన మెల్లిమెల్లిగా పెరుగుతున్నది. ఇక మన పట్టణాల్లో లేకపోతే సిటీస్లో అయితే అవగాహన చాలా ఎక్కువగా ఉంది. కానీ మనం చూడాల్సింది ఏంటంటే గ్రామీణ సంస్థల్లో, గ్రామీణ ప్రదేశాల్లో, చిన్న చిన్న పట్టణాల్లో ఈ అవగాహన ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో, దీని ఇన్సూరెన్స్ పెనెట్రేషన్ అంటారండి, ఇన్సూరెన్స్ పెనెట్రేషన్ అప్పుడే పెరుగుతుంది. ఎందుకంటే మనం దేశంలో గ్రామాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అవగాహన కలిగితేనే బీమా పెనెట్రేషన్ పెరుగుతుంది, అందరికీ కూడా బీమా లభ్యంగా అవుతుంది, సులభంగా అవ్వటానికి, తక్కువ ధరలో అవటానికి దొరకాలని మా ఉద్దేశం. అందరికీ కూడా ఈ దిశగా మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. మైక్రో ఇన్సూరెన్స్ పాలసీ ఇట్లా మేము ప్రవేశపెట్టాము. ముఖ్యంగా ఈ 2047 నాటికి గ్రామీణ ప్రదేశాల్లో బీమాకి అవగాహన ఎక్కువ కనుక అవ్వగలిగితేనే మనం ఈ లక్ష్యాన్ని చేరుకోగలమని మా నమ్మకం అండి.
1: సార్, మీరు ఇందాక అన్నారు సులభంగా బీమాకి అప్లై చేయడానికి కూడా మీరు కృషి చేస్తున్నారు అని. సాధారణంగా ఒక లోన్ తీసుకోవాలన్నా, ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నా 4 పేపర్లు చదవకుండా సంతకాలు పెట్టేస్తూ ఉంటారు. అంటే దానిపైన పూర్తి నమ్మకంతో పెడతారు, బట్ తెలుసుకోవాలి అని కూడా కొంతమందికి కోరికగా ఉంటుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మరి ఏజెంట్స్ సహాయంతో ఈ బీమాలు తీసుకునే అవకాశం గ్రామీణ ప్రజలకు ఉంటుందంటారా?
0: ఖచ్చితంగా ఉందండి. బీమా సంస్థలు ఏజెంట్స్ రిక్రూట్మెంట్ డ్రైవ్ కానీ, ఏజెంట్స్ పిఓఎస్పీలు ఉన్నారు మాకు ఇప్పుడు, పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్స్ అని, వాళ్ళు కూడా ఈ బీమాని అందరికీ లభ్యం చేసేటట్టు పనిచేస్తారు. వాళ్ళకి కూడా పూర్తి అవగాహన ఉంటుంది. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏదైనా ముఖ్య సమాచారం కావాలన్నా గ్రామీణ ప్రజలు కూడా వీళ్ళు ఆ సమాచారాన్ని అందిస్తారు. పాలసీల గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు.
1: సార్, అలాగే మనం ఇందాక హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా సార్, మరి మీరు అన్నట్టుగా ఆరోగ్య బీమా చాలా ముఖ్యం ప్రతి ఒక్కరికి. అన్ని ఏజ్ గ్రూప్స్లో ఉన్న వాళ్ళకి కూడా ముఖ్యం.

0: మరి ప్రజల కోసం మీ దగ్గర ఎలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి సార్?
1: ఇందా చెప్పినట్టుగా ప్రజల కోసం ప్రతి కుటుంబానికి ఒక ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైనది అని అందరికీ తెలుసు. మా దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ అంటారు కదా, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి. మన దేశం ఆరోగ్యంగా, ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే దేశంకి బలం అని నా నమ్మకం. అనారోగ్యం పాలైనప్పుడు వైద్య ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ఖర్చులు మధ్య తరగతి వాళ్ళు ఒక్కొక్కసారి తట్టుకోలేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. వాళ్ళ జీవితకాలం పొదుపు చేసుకున్న మొత్తాన్ని కూడా ఈ అనారోగ్యం పాలైనప్పుడు ఆ ఖర్చులకి వ్యయం చేయాల్సి వస్తుంది. అలాంటి దృష్టిలో మేము ఒక 4-5 పాలసీలు ఉన్నాయి మా దగ్గర. హైలైట్ పాలసీలు చాలా ఉన్నాయి, కానీ కొన్ని ఇంపార్టెంట్ పాలసీలు చెప్తాను. ఒకటి హ్యాపీ ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ ఉంటుందండి మా దగ్గర. అదే పాలసీలో, ఒకే పాలసీలో భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు అందరికీ కలిపి ఒక రక్షణ కల్పిస్తుంది ఆ పాలసీ. ఇంకొకటి వ్యక్తిగత పాలసీ ఉంది, దాన్ని ఎవరైనా విడిగా తీసుకోవచ్చు, ఎంత సంబంధించుడికైనా వారు విడివిడిగా తీసుకోవచ్చు. ఇది కాకుండా సూపర్ టాపప్ పాలసీ అని ఒకటి ఉంది. బేసిక్ పాలసీకి కాకుండా అదనపు ఏదన్నా ఖర్చు, ఏదైనా అడిషనల్ కవరేజ్ అంటారు దాన్ని, ఆ అడిషనల్ కవరేజ్ని, అదనపు కవరేజ్ని తక్కువ ఖర్చుతో ఇచ్చే పాలసీ ఇది, దీన్ని సూపర్ టాపప్ అంటారు. అలా కాకుండా ఈ మధ్యనే మేము ప్రవేశపెట్టాము ఒక పాలసీ, సంపూర్ణ స్వాస్థ్య బీమా యోజన అని. దీంట్లో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే 4 తరాల వారిని ఈ పాలసీలో కవర్ చేయొచ్చండి. ఒకే పాలసీలో తల్లిదండ్రులు, పిల్లలు, అత్తమామలు, తాతమ్మలు, నానమ్మలు కలిపి అందరూ 4 తరాల వారు కూడా ఈ పాలసీని దీంట్లో తీసుకోవచ్చు.
0: అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ ప్రీమియం కడితే వీళ్ళందరూ కవర్ అవుతారు,
1: కవర్ చేయొచ్చండి. అవును. సో ఇలాంటి పాలసీలు మాకు ఆరోగ్య బీమా క్షేత్రంలో ఉన్నాయి. అవి ఎంత అందరికీ సులువుగా వాళ్ళకి తగ్గిన ధరలో, ఇప్పుడు ఒకళ్ళు ఎక్కువ సమించుడు కావాలనుకుంటారు, వారికి ఉచిత, వారికి తగ్గట్టుగా పాలసీలు ఉన్నాయి మా దగ్గర. ఇంకొంతమంది మాకు తక్కువ రక్షణ ఉంటే చాలు, మేము తగ్గితే ప్రీమియం కట్టగలం అనుకుంటారు, వాళ్ళకి తగ్గట్టుగా పాలసీలు ఉన్నాయి మా దగ్గర. కానీ మేము చెప్పదలుచుకున్న ఒక విషయం ఏంటంటే, పాలసీ తీసుకునే ముందు పాలసీ గురించి నిబంధనలు, మినహాయింపులు, ఎక్స్క్లూజన్స్ ఇవన్నీ సరిగ్గా అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు పాలసీ తీసుకోగానే అన్నీ మేము హాస్పిటలేషన్ అయితే అన్నీ కూడా మాకు క్లెయిమ్స్ వస్తాయని అపోహలు చాలామంది ఉంటారు. అలా కాకుండా ముందస్తుగానే మేము ఎప్పుడు కూడా ఏం చెప్తుంటే, వయసు తక్కువగా ఉన్నప్పుడే పాలసీ తీసుకుంటే సుదీర్ఘంగా దాన్ని మనం, మనకి మీకు ప్రయోజనాలు ఇస్తుంది ఆ పాలసీ అని మేము ఎప్పుడు చెప్తుంటాం.
0: ప్రీమియం కూడా కొంచెం,
1: ప్రీమియం కూడా తక్కువ ఉంటుంది. అందుకని తక్కువ వయసులోనే ఇట్లాంటి ఆరోగ్య రక్షణ కవచాలు, పే పాలసీలు కనుక తీసుకుంటే లాంగ్ టర్మ్ లో వాళ్ళకి బాగా దాన్ని ఫలితాలు దక్కుతాయని మా అభిప్రాయం.
0: సార్, నాకు ఒక సందేహం సార్ ఇక్కడ. ఒకవేళ ఒక కుటుంబానికి ఒకళ్ళే బ్రెడ్ అర్నర్ ఉన్నారు, ఒకళ్ళే సంపాదిస్తున్నారు, వారికి ఒక ఆరోగ్య సమస్య ఉంది అని అనుకుందాం. ఆరోగ్య సమస్య ఉన్న వాళ్ళకి హెల్త్ చెకప్స్ అన్ని చేసి సాధారణంగా ఇన్సూరెన్స్ పాలసీ రిజెక్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి కదా. మరి అలాంటప్పుడు ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ ఫెసిలిటీ కోల్పోతారు కదా, వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి?
1: వారికి ఇచ్చే సలహా ఒకటేనండి. ఫస్ట్ ఏం చేయాలి, మొదటగా నేను చెప్తున్న అందరికీ విషయం ఏంటంటే, ఆరోగ్య బీమా ఏదైతే ఉందో మీరు చిన్నప్పుడే మీరు తీసుకోవాలి. మీరు ఎప్పుడైతే ఉద్యోగంలో చేరతారో అప్పుడే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్, మనం బ్యాంకులో డిపాజిట్ కానీ ఇప్పుడు వీటి మీద ఎక్కువ ఆలోచిస్తాం, ఇల్లు కొనాలి నేను, లేకపోతే ఒక FD కొనాలి, లేకపోతే ఒక నేను కారు కొనుక్కోవాలి, నా ఫస్ట్ జీతంతో కారు కొనుక్కోవాలి, ఇలాంటివన్నీ ధ్యేయాలు ఉంటాయి. నేను చెప్పేది ఏంటంటే, అందరికీ చిన్నప్పుడే ఫస్ట్ మీరు జీతంతో ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ బీమా కొనుక్కోండి.
0: ఆస్తుల మీద ఎలా అయితే పెట్టుబడి పెట్టాలనుకుంటామో ఆరోగ్యం మీద పెట్టుబడి పెట్టమంటున్నారు.
1: ఆరోగ్యం మీద కూడా పెట్టుబడి పెట్టాల్సిన చాలా అవసరం ఉందండి. ఎందుకంటే రాను రాను ఈ వైద్య ఖర్చులు చాలా ఎక్కువ అవుతున్నాయి. ఒకసారి హాస్పిటలేషన్ అయితే, నేను ఇందాక చెప్పినట్టు ఇల్లు అమ్ముకోవటే పరిస్థితులు కూడా కొంతమందికి వచ్చిన విషయాలు మేము చూసాము. అంచేత మీరు ఈ ఆరోగ్య బీమా ఎప్పుడైతే మీరు ఫస్ట్ శాలరీ వస్తుందో ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీకు మీ కుటుంబానికి ఆరోగ్య రక్షణ బీమా కవచం పాలసీ అనేది ఒకటి తీసుకోవాలి.
0: సార్, మీరు చెప్పినట్టుగా ఇల్లు ఆస్తులు అన్ని అమ్ముకున్నప్పటికీ కూడా ఆ వ్యక్తిని కాపాడుకోలేని పరిస్థితి ఉంటుంది, అప్పుడు నిజంగా ఆ కుటుంబం చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతుంది. సో మీరు అన్నట్టుగా సార్, ఆస్తుల కంటే ముందు ఆరోగ్యం మీద పెట్టుబడి పెట్టాలేమో అని అనిపిస్తుంది.
1: అవును, ఆస్తుల కంటే ఆరోగ్యం మీద పెట్టుబడాల్సిన చాలా అవసరం ఉంది. రాను రాను మీరు చూస్తున్నట్టు కదా, గత 10 ఏళ్లలో దీన్ని మెడికల్ ఇన్ఫ్లేషన్ ఉంటామండి. మెడికల్ ఇన్ఫ్లేషన్ అంటే హాస్పిటలేషన్ అయితే ఖర్చు, ఇప్పుడు ఇదివరకు ఒకసారి ఒక రోజుకి 10,000 అయ్యేది, ఇప్పుడు కనీసం 20,000 30,000 కానీ మనకు ఒక రోజు ఖర్చు హాస్పిటలేషన్ అవుతుంది. అందుకని ఇప్పుడు ఎట్లా అయితే మెడికల్ ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నదో, ఈ రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ ఆల్మోస్ట్ ఒక 12-15% దాకా ఉందండి. సంవత్సరానికి కాస్ట్ అనేది, మెడికల్ కాస్ట్ అనేది

0: 15% పెరుగుతున్నది. ఇలాంటి దృష్టిలో ఇప్పుడు మనకి ఈ రోజు మనం ఒక ఏదైనా హాస్పిటలైజ్ అయితే నాకు ఇంత ఖర్చు అవుతుంది అనుమానం కనుక ఒక లంచనా వేస్తే ఈ రోజు కనుక 100,000 రూపాయలు అయితే నెక్స్ట్ ఇయర్కి అది 125,000 అవుతుంది, 120,000 అవుతుంది,
1: అంటే 12%
0: 12%
1: పెరుగుతుంది.
0: ఖచ్చితంగా పెరుగుతున్నది. అంచేత ప్రతి ఒక్కరూ చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే ఆరోగ్యం బీమా మీద ఇన్వెస్ట్ చేయడం, ఈ దీని మీద దృష్టి పెట్టడం, అందరికీ ఆరోగ్య రక్షణ కవచం కలిగించడం. ఇప్పుడు మా దగ్గర చెప్పినట్టుగా వాళ్ళు ఎవరైతే అర్నింగ్ మెంబర్ ఉన్నారో వాళ్ళతో పాటు ఫ్యామిలీ, వాళ్ళ చిల్డ్రన్ కానీ, ఒక పిల్లలు కానీ, వాళ్ళ అత్తవారు కానీ, వాళ్ళ 4 తరాలు కూడా మనం ఒక ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ చేసుకోవచ్చు. ఈ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడంలో వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా ఒక దేశానికి అభివృద్ధికి కూడా కారణం చెందుతారు. ఎందుకంటే ఇప్పుడు మనం నిదానంగా చెప్పాను కదా, ఆరోగ్య ఏదైనా క్లెయిమ్ వస్తే, ఏదైనా అనారోగ్యం వస్తే ఇల్లు వాకిలు అమ్ముకుని రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వస్తుంది. ఇలాంటి రక్షణ కవచం కనుకుంటే వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇస్తుంది, వాళ్ళు మళ్ళీ ముందడుగు వేయడానికి తోడ్పడుతుంది ఇలాంటి ఒక ఆరోగ్య రక్షణ కవచం. సో ఇది ఇండైరెక్ట్గా ఎవ్రీబడి అందరూ కూడా మనం పాలసీ తీసుకుంటే మనం దేశానికి అభివృద్ధి చేయడానికి తోడ్పడతారని నా నమ్మకం అండి.
1: సార్, అలాగే మోటార్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే సార్, వెహికల్స్ అన్నిటికీ కూడా మోటార్ ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యం. మరి వాహనాల కోసం ఎలాంటి ప్లాన్లు ఉన్నాయి సార్? అండ్ మోటార్ ఇన్సూరెన్స్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి సార్?
0: మోటార్ ఇన్సూరెన్స్ అనేది అందరూ కంపల్సరీగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలండి. అది లేకుండా వాహనాన్ని మీరు రోడ్డు మీద నడపడానికి వీల్లేదు. అలా అని మేము ఒక థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కాకుండా దానికి కాంప్రిహెన్సివ్ కవర్ అని, ఓన్ డ్యామేజ్ కవర్ అని, మొత్తం ఏదన్నా యాక్సిడెంట్ జరిగితే దానికి క్లెయిమ్ రావటం కానీ, ఇది థర్డ్ పార్టీ ప్లస్ కాంప్రిహెన్సివ్ కవర్ అని ప్యాకేజ్ పాలసీ అంటామండి. ఇది మొత్తం కవరేజ్ ఇస్తుంది. దాంట్లో కొన్ని యాడాన్స్ ఉంటాయి. దీంట్లో 0 డిప్రిషియేషన్ అని, ఇంజిన్ ప్రొటెక్షన్ అని, రోడ్ సైడ్ అసిస్టెన్స్, ఇలాంటి ప్రత్యేక ఫీచర్లతో ఉన్న పాలసీలు మా దగ్గర ఉన్నాయి. మోటార్ వాహనానికి సంబంధించిన ఏ రకమైన అపఘాతం జరిగినా కూడా రక్షణ కవచాన్ని ఇచ్చే మోటార్ కాంప్రిహెన్సివ్ పాలసీలు అందరూ కూడా తీసుకోవాలని నా ఉద్దేశం అండి.
1: సార్, అలాగే ఆన్లైన్లో మోసాలు బాగా పెరుగుతున్న తరుణంలో కొత్తగా వినపడుతున్నది ఏంటంటే సార్, సైబర్ ఇన్సూరెన్స్. చాలా తక్కువ మందికి దీని మీద అవగాహన ఉంది సార్. అసలు ఈ సైబర్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి?
0: ఆన్లైన్లో ఇప్పుడు లావాదేవీలు పెరుగుతున్నాయి కదండి. ఇప్పుడు మనం ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ఆన్లైనే చేస్తున్నాం. చిన్న చిన్న వ్యాపారాలు కూడా అందరూ కూడా ఆన్లైనే డబ్బులు పంపించడం కానీ జరుగుతున్నాయి. ఇది ఎట్లాగైతే ఆన్లైన్లో ట్రాన్సాక్షన్స్ పెరుగుతున్నాయో ఈ మోసాలు కూడా పెరుగుతున్నాయి. హ్యాకింగ్ అని కానీ, కంపెనీలు డేటాబేస్ చోరీ కానీ, ఇట్లాంటి వాటిని ఫిషింగ్ కానీ, ఇట్లాంటి చాలా పదాలు ఉన్నాయి ఈ మోసాలకు. ఎవరికైతే మోసం జరుగుతుందో వారికి రక్షణ కల్పించడానికి సైబర్ లయబిలిటీ ఇన్సూరెన్స్ అని మా దగ్గర ఉందండి. దీనివల్ల ఆర్థిక నష్టం, డేటా రికవరీ ఖర్చులు అన్నీ కూడా ఈ పాలసీ ద్వారా లభిస్తుంది వాళ్ళకి.
1: దీనికి ఎవరెవరు ఎలిజిబుల్ సార్?
0: ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ సంస్థలు, ఆర్గనైజేషన్స్, కంపెనీలు, ఇలాంటి ఆర్గనైజేషన్స్ వాటికి ఈ ప్రోడక్ట్ మేము ఇస్తున్నాం, సైబర్ లయబిలిటీ.
1: సార్, అలాగే మన దేశంలో హైవేలు, పరిశ్రమలు చాలా వేగంగా పెరుగుతున్నాయి. మౌలిక సదుపాయాలు, పరిశ్రమల రక్షణలో జనరల్ ఇన్సూరెన్స్ పాత్ర ఎలా ఉంది సార్?
0: ఎయిర్పోర్ట్లు, మెట్రోలు, సోలార్ ప్రాజెక్టులు, ఫ్యాక్టరీలు నిర్మాణం అనేది చాలా రిస్క్తో కూడిన విషయం అండి. అలాగే విద్యుత్, ఉక్కు, పెట్రోకెమికల్ వంటి భారీ ప్రాజెక్టులు కూడా మేము బీమా రక్షణ కల్పిస్తూ ఉంటాము. మా సంస్థ ఇట్లాంటి ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్లో చాలా రోజుల నుంచి ప్రసిద్ధిగా గావించింది. అలాగే సైబర్ ప్రమాదాలు, వాతావరణ మార్పులు వంటి కొత్త రకాల సవాళ్లను కూడా మేము ఎదుర్కొనేలా మా నిపుణులు పాలసీలు సిద్ధం చేస్తుంటారు. అలాగే ఉత్పాదక ఆస్తులు కాపాడటం ద్వారా ఆర్థిక వ్యవస్థకు నష్టం కలగడం కూడా చూస్తుంటాము. ఈ మధ్య కూడా మేము షూరిటీ బాండ్ ఇన్సూరెన్స్ అనేది కూడా మేము ప్రవేశపెట్టాము. ఇది బ్యాంక్ గ్యారంటీకి ఆల్టర్నేటివ్గా మేము ప్రొడక్ట్ అనేది ఇస్తున్నామండి. సో ఇలా బీమా క్షేత్రం ఒక పెద్ద మౌలిక సదుపాయాలు గెలిచే పరిశ్రమలకు రక్షణ అనేది ఎప్పుడూ కూడా కల్పిస్తూనే ఉంటుంది.
1: రక్షణ కల్పించడంతో కూడా ఈ మౌలిక సదుపాయాలు పెంచడానికి ప్రోత్సహిస్తుందని కూడా అనిపిస్తుంది సార్, మీరు చెప్పేదాన్ని బట్టి.
0: అవునండి.
1: సో మొదట నేను అడిగిన ప్రశ్న ఆర్థికంగా ఎలా అభివృద్ధికి తోడ్పడుతుంది అనడానికి అసలు చాలా బాగా మీరు విశ్లేషించి చెప్పారు సార్. మరి ఈ మధ్య కాలంలో పారామెట్రిక్ ఇన్సూరెన్స్ అనేది కూడా ఒకటి వినిపిస్తుంది సార్. పారామెట్రిక్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి?
0: పారామెట్రిక్ ఇన్సూరెన్స్ అనేది ఒక కొత్త పద్ధతి అండి. దీనికి సాధారణ బీమాలో మామూలుగా అయితే ప్రమాదం జరిగాక అధికారులు వెళ్ళి దాని నష్టాన్ని లెక్కగట్టి పరిహారం ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా ఈ పారామెట్రిక్ ఇన్సూరెన్స్లో కొన్ని కొలమానాలు ఉంటాయి, అంటే థ్రెషోల్డ్స్ ఉంటాయి, ట్రిగర్స్ అని కూడా చెప్పచ్చు. ముందుగా నిర్ణయిస్తాం, అంటే ఒక

0: ఉదాహరణకు ఒక వర్షపాతం గాలి వేగం లేదా ఉష్ణోగ్రత పరిమితి. ఇప్పుడు వర్షపాతం ఒక 10 mm కనుక దాటితే మాకు ఇంత నష్టం జరుగుతుంది వాళ్ళకి తెలుసు అనమాట ఎప్పుడు అందరికీ. ఈ పాలసీలో పారామెట్రిక్ ఇన్సూరెన్స్ ఎలా ఉంటుందంటే, ఈ వర్షపాతం ఎప్పుడైనా పడితే ఒక 10 mm, ఉదాహరణకు చెప్తున్నాను, 10 mm కంటే వర్షం ఎక్కువ పడితే ఈ పాలసీ ట్రిగర్ అవుతుంది. ఈ పాలసీ ట్రిగర్ అయిన తక్షణం కూడా ఇంకా దీనికి సర్వేలు ఇంకా అధికారులు వెళ్ళి ఒక లెక్క కట్టడం ఇవన్నీ ఉండవు. ఒక ట్రిగర్ కనుక అయిందంటే 20 mm వర్షం పడిన తక్షణమే ఈ పాలసీలో ఒక ముందే అనుకున్న మొత్తాన్ని మేము ఇచ్చేస్తాం అన్నమాట. సో
1: ఇంకా
0: ఇది
1: వెళ్ళి అక్కడ ఎంత డ్యామేజ్ జరిగింది అన్నది చూసే అవసరం లేకుండా,
0: చూసే అవసరం లేకుండా ఈ థ్రెష్హోల్డ్స్ కానీ ఈ ట్రిగర్స్ అంటాం కదా, ఇట్లాంటి ట్రిగర్ అయిన తక్షణమే ఈ ముందే ముందస్తుగానే ఈ పాలసీ రాసుకుంటాం. ఈ ట్రిగర్స్ కానీ కొలమానాలు కానీ ముందుగా నిర్ణయించిన వాటి ఏదైనా జరిగితే ఇమీడియట్ గా ఈ పాలసీ.
1: సో దీనివల్ల క్లెయిమ్ సెటిల్మెంట్

0: ఈ ట్రిగర్స్ అంటాం కదా, ఇట్లాంటి ట్రిగర్ అయిన తక్షణమే ఈ ముందే ముందస్తుగానే ఈ పాలసీ రాసుకుంటాం. ఈ ట్రిగర్స్ కానీ కొలమానాలు కానీ ముందుగా నిర్ణయించిన వాటి ఏదైనా జరిగితే ఇమీడియట్గా ఈ
1: సో దీని
0: పాలసీ
1: వల్ల క్లెయిమ్ సెటిల్మెంట్ కొంచెం తొందరగా
0: చాలా
1: అవుతుంది
0: చాలా
1: అనమాట.
0: సులభంగా ఉంటుందండి.
1: అయితే నష్టపోయిన వారికి ఇది ఒక ఊరట సార్ ఖచ్చితంగా. ఈ
0: అవును,
1: ప్రొసీజరల్ డిలే ఏమీ లేకుండా త్వరగా.
0: ఎలాంటి పేపర్ వర్క్ లేకుండా నేరుగా ఖాతాలోకి, వాళ్ళ బ్యాంక్ ఖాతాలోకి పరిహారం మొత్తం జమ అవుతుందండి. వాతావరణ మార్పులలో నష్టపోయే రైతులకు సౌర పవన విద్యుత్ ప్రాజెక్టులకు ఇది చాలా వేగంగా సహాయాన్ని అందిస్తుంది మా అభిప్రాయం.
1: సార్ అలాగే మధ్యతరగతి కుటుంబాలకి ముఖ్యంగా వాళ్ళు ఒక చిన్న పరిశ్రమ పెట్టాలనుకున్నా లేదంటే ఎంఎస్ఎంఈల కోసం ఎలాంటి పాలసీలు అందుబాటులో ఉన్నాయి సార్?
0: మధ్యతరగతి కుటుంబాలు చిన్న చిన్న షాప్ కీపర్స్ కానీ చిన్న చిన్న ఉద్యోగాలు వ్యాపార సంస్థలకి సరిపోయేటట్టుగా మా దగ్గర చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయండి. సంపూర్ణ ఉద్యమ సురక్ష పాలసీ అని, గృహరక్షా పాలసీ అని, దుకాణదారుల పాలసీ అని, ఈ చిన్న వ్యాపారాలకి బీమా సంస్థలు మేము కల్పిస్తుంటాము. ఇలాగే ఒక దుకాణం కుటుంబానికి, ఉపాధికి, భవిష్యత్తు కూడా ఈ భరోసా, ఇట్లాంటి పాలసీలు మా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ వారికి ఒక భరోసా ఇస్తుందని మాకు నమ్మకం అండి.
1: సార్ ఇన్సూరెన్స్ అనగానే ముఖ్యంగా ప్రైవేట్ సంస్థలు ఏమంటాయంటే ప్రభుత్వ సంస్థల్లో క్లెయిమ్ సెటిల్మెంట్ అవ్వదు అని అంటారు సార్. అంటే ఈ విషయంలో మీరు ఏం చెప్తారు సార్? క్లెయిమ్ సెటిల్మెంట్ విషయంలో మీ బీమా సంస్థ కానివ్వండి ప్రభుత్వ బీమా సంస్థలు ఎలా పనిచేస్తున్నాయంటారు?
0: మా సూత్రం ఒకటేనండి, వేగంగా, న్యాయంగా, ఫాస్ట్ అండ్ ఫెయిర్, నిజమైన క్లెయిమ్స్ నిబంధనల ప్రకారంగా వేగంగా పరిష్కరించడమే మా లక్ష్యం. అండ్ పారదర్శకత ఉంటుంది మా దగ్గర. మేము ఏదైనా క్లెయిమ్ ఇచ్చినా కూడా ఇట్ ఈస్ ట్రాన్స్పరెన్సీ అంటారు కదా, పారదర్శకం. మేము ఎలా ఎంత మొత్తం ఇస్తున్నాము, ఏమి డబ్బులు డిటెక్ట్ చేస్తున్నాము అని మేము ట్రాన్స్పరెంట్గా అందరికీ చెప్పడం జరిగింది. ప్రభుత్వ రంగ సంస్థలు ఉండే ఒక ముఖ్యమైన ప్రయోజనం అది అని నేను చెప్పగలను. తర్వాత ఇప్పుడు మేము ఏ సంస్థకు, ప్రైవేట్ రంగానికి సంస్థకు తగ్గకుండా వాళ్ళకి ధీటుగా కూడా మేము కొన్ని క్లెయిమ్స్ అనేది మేము ప్రాసెస్ చేస్తాము. క్యాష్లెస్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్మైన విషయం అది. దీంట్లో వేలాది నెట్వర్క్ హాస్పిటల్లు మా జాబితాలో ఉంటాయి. దాంట్లో ఎప్పుడైనా అడ్మిట్ అవ్వగానే క్యాష్లెస్ వారికి లభిస్తుంది. రెండోది వెహికల్ క్లెయిమ్స్ కూడా క్యాష్లెస్ ఇప్పుడు చాలా మట్టుకు మేము ఇస్తూనే ఉన్నాము. తర్వాత మేము డిజిటల్ సర్వే ద్వారా డాక్యుమెంట్స్, చాలా తక్కువ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి వెంటనే పరిశీలించి డబ్బులు ఇచ్చే పరిస్థితి, ఆ ప్రాసెస్ కూడా మేము మొదలుపెట్టాము. అది కూడా మాకు వేగంగా జరుగుతున్నది. ఈ ముఖ్యంగా మా దగ్గర ఇంకో విషయం చెప్పాలంటే, ప్రభుత్వ రంగ సంస్థ అవటం వల్ల ఫిర్యాదుల పరిష్కారం అనేది మా దగ్గర చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుందన్నమాట. ఏదైనా సమస్య వస్తే ఇమీడియట్గా పరిష్కరించడానికి ప్రతి బ్రాంచ్లోనూ అధికారులు ఉంటారు, లేకపోతే గ్రీవెన్స్ ఆఫీసర్ ఉంటారు. ఆ మెకానిజం అనేది మాలో చాలా ఒక ఎస్టాబ్లిష్డ్గా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఏదైనా చిన్న గ్రీవెన్స్ వచ్చినా కూడా మాకు ఇమీడియట్ రిడ్రెస్సల్ ఉంటుంది. అలా కాకుండా ఇంకా ఓంబడ్స్మన్, ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే కదా, అవన్నీ కూడా ఉన్నాయి.
1: సార్ ఇప్పుడు డిజిటల్ సేవలు ఒక బీమా తీసుకోవడం నుంచి క్లెయిమ్ సెటిల్మెంట్ వరకు ఉపయోగపడుతున్నాయా సార్?
0: అవునండి, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. బీమా తీసుకోవడానికి కూడా ఇప్పుడు చాలామంది బ్యాంకుల్లో ఎలాగైతే వెళ్ళటం మానేశారో, అందరూ ఏటీఎంలు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తారు. మా సంస్థలో కూడా ఆన్లైన్ పాలసీలు తీసుకోవడానికి చాలా సులభంగా మాకు పోర్టల్ ఉంది, డిజిటల్ యాప్స్ ఉన్నాయి. ఏజెంట్స్ కూడా వాళ్ళ ఇంట్లోనే కూర్చొని పాలసీలు ఇష్యూ చేయగలరు. ఆఫీస్కి, ఒక బీమా సంస్థకు ఒక కార్యాలయానికి రావాల్సిన అవసరం చాలా తక్కువ ఉంటుంది. అలాగే క్లెయిమ్స్ కూడా వాళ్ళు ఆఫీస్కి వెళ్ళి కాగితాలు ఇవ్వాలి, కాగితాలు జమా చేయాలి, సబ్మిట్ చేయాలి, ఇలా కాకుండా అంతా ఆన్లైన్ ప్రాసెస్ వచ్చేసింది. క్లెయిమ్స్ కూడా ఆన్లైన్ ప్రాసెస్, ఇందాక చెప్పినట్టుగా క్యాష్లెస్ ప్రాసెస్. సో ఇలాంటి మా ప్రభుత్వ రంగ బీమాలు కూడా చాలా మటుకు ప్రైవేట్ రంగ బీమాలు ఎలాగైతే పనిచేస్తున్నాయో మేము కూడా అలాగే పనిచేస్తున్నాము. పేపర్లెస్ క్లెయిమ్స్ కూడా మేము చేస్తామండి. ఇప్పుడు 2 లక్షల వరకు పేపర్లెస్ క్లెయిమ్స్ అనేది మేము చేస్తున్నాము. అలాగే డిజిటల్ సర్వేలు చేస్తున్నాము. ఈ హాస్పిటలైజేషన్ క్లెయిమ్స్ కూడా ఇప్పుడు క్యాష్లెస్ వస్తుంది కదా, దాంట్లో కూడా 0 పేపర్ వర్క్ ఉంటుందండి. సో అలా సులభంగా క్లెయిమ్స్ అనేది అందరికీ లభ్యంగానే ఉన్నాయి.
1: అంటే ఆ సేవలను ఉపయోగించడం మన పని,
0: అవును,
1: సేవలు అయితే లభ్యంగా ఉన్నాయంట.
0: ఎస్.
1: సార్ అయితే ఇక్కడ చివరిగా నాకు ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న మిమ్మల్ని అడగాలని ఉంది సార్. ఇప్పుడు యువత అంతా కూడా మల్టీనేషనల్ కంపెనీల్లో పనిచేస్తున్న వాళ్ళు కానివ్వండి, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్న వాళ్ళైనా కూడా ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది చదివే పద్ధతి పూర్తిగా పోయింది సార్. అలాగే మనం ఒక బీమా పాలసీ తీసుకున్నా, ఒక స్కీమ్లో ఏదన్నా అప్లై చేసినా మీ డెలివరబుల్స్ ఏంటి అన్నది కనుక్కునే ఓపిక ఎవరికీ లేదు.

0: అందరూ కూడా సోషల్ మీడియా మీద డిపెండ్ అవుతున్నారు. అలాగే కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, ఈ పాలసీ మంచిదా, ఈ పాలసీ మంచిదా, ఈ కంపెనీ మంచిదా, ఆ కంపారిజన్లో వాళ్ళ మీదే డిపెండ్ అవుతున్నారు, కానీ వాళ్ళ సొంత జడ్జ్మెంట్ మీద డిపెండ్ అవ్వట్లేదు, ముఖ్యంగా యువత. సో వీళ్ళకి ఆర్థిక భద్రత గురించి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్?
1: యువతకి ఇప్పుడు ఏంటంటే ఆప్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు సాధారణంగానే అందరూ కూడా కంపారిజన్ చేసుకుంటారు. కానీ నేను ఒకటే విషయం చెప్తాను, ఈ కంపారిజన్ చేస్తూ కూడా మీరు సమయం వృధా చేయకుండా, మాకిప్పుడే ఎందుకు ఇన్సూరెన్స్ అనుకోని అనుకోకుండా చిన్న వయసులోనే పాలసీ తీసుకుంటే చాలా తక్కువలోనే ప్రీమియం, తక్కువ ప్రీమియం ఎక్కువ రక్షణ కలుగుతుంది, లభిస్తుంది. మీరు ఎంత సంపాదించినా కూడా ఊహించని ఏదైనా ఒక ప్రమాదం లేదా ఆసుపత్రి ఖర్చు వచ్చినప్పుడు మీ పొదుపు మొత్తాన్ని ఖాళీ చేస్తుంది. అందుకనే మేము ఎప్పుడూ ఏం చెప్తుంటామంటే పొదుపు కంటే ముందే బీమా రక్షణ తప్పనిసరి అని నేను చెప్తుంటాము. అలాగే మాకు ఆన్లైన్ ఇప్పుడు పోర్టల్స్లో మీరు బీమా ఇంత ఇంత కావాలంటే ఎంత పాలసీ ఎంత ఖర్చు అవుతుందని టూల్స్ ఉన్నాయన్నమాట. ఆ టూల్స్ను కూడా మీరు వాడచ్చు. మీరు ఎలాంటి మార్గం ఎంచుకున్నా, ఎలాంటి కంపారిజన్ చేసుకున్నా కూడా ఒక పాలసీ ముందుగా తీసుకోవడం అనేది ముఖ్యంగా ధ్యేయంగా పెట్టుకోవాలి. జస్ట్ కంపారిజన్కి లేకపోతే ఈ లాభాలు ఈ పాలసీలు ఎక్కువ ఉన్నాయి, ఈ లాభాలు ఈ పాలసీలు తక్కువగా ఉన్నాయి అని గమనించకుండా ముందుగా మీరు చిన్న వయసులో మీరు పాలసీ తీసుకుంటున్నప్పుడు మీకు బేసిక్ నీడ్స్ ఏంటి, మీకు పెద్ద పెద్ద యాడ్ఆన్స్ మీకు అవసరం లేదు. ఎందుకంటే కొన్ని ఎప్పుడు అంటే మీకు వయసు పెరిగిన తర్వాత అవసరం పడుతుంది. చిన్న వయసులో మీరు కనుక పాలసీ తీసుకుంటే చాలా బేసిక్ పాలసీతో మీరు మొదలు పెట్టచ్చు. దాని తర్వాత మీరు టాప్అప్ చేసుకోవచ్చు, లేకపోతే యాడన్స్ చేసుకోవచ్చు. వయసు పెరిగిన కొద్దీ మీరు సమ్ ఇన్సూర్డ్ పెంచుకోవచ్చు. అలా ప్లానింగ్ చేసుకోవాలి. యువతకి నేను ఈ ఇచ్చే ఈ ఒక సందేశం ఇది.
0: అంటే ఎంత వీలైనంత తొందరగా
1: అవును
0: బీమా తీసుకోవాలి అని
1: అవును,
0: అంటారు.
1: మీ స్థాయికి మీ మీ ఎప్పుడైతే మీ అఫోర్డబిలిటీ ఎంత మీరు ఖర్చు పెట్టగలరో, ఖర్చు పెట్టడం ఒక సంవత్సరం కాదు ఇది. ఈ బీమా అనేది ప్రతి సంవత్సరం మీరు రిన్యూ చేసుకుంటూనే ఉండాలి. మీకు జీవితాంతం ఎంత మటుకు మీకు ఎంత ఈ ఖర్చు పెట్టగలరో, మీరు ప్రస్తుతం మీరు ఉద్యోగంలో ఉన్నారు, మీకు పెళ్లి కాలేదు, రేపొద్దున పెళ్లి అవుతుంది, పిల్లలు పుడతారు, తర్వాత మీకు అందరికీ కూడా బీమా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే మీకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇవన్నీ కూడా ముందస్తుగానే ఒక ఒక ప్రణాళికతో పని చేసుకుని ఒక ఆలోచనతో చేసి మీరు పాలసీ స్టార్ట్ చేసి మెల్లిమెల్లిగా దాన్ని విస్తరించుకుంటూ పోవచ్చు అన్నమాట.
0: సార్ మరి చివరిగా, ఓరియంటల్ ఇన్సూరెన్స్ స్వతంత్ర భారత్తో పాటు తన ప్రయాణాన్ని మొదలుపెట్టి ఒక ప్రభుత్వ రంగ బీమా సంస్థగా 80 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది సార్, 80వ సంవత్సరంలోకి అడుగు పెడుతోంది. మీ పాలసీదారులకి అలాగే ఉద్యోగులకి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? అలాగే మా శ్రోతలకి కూడా.
1: ఖచ్చితంగా అండి, 1947 సంవత్సరంలో భారత్తో పాటు మొదలైన మా ప్రయాణం దాదాపు 8 దశాబ్దాలుగా నడుస్తున్నది. ఇంకా ఇన్నాళ్ళు ఇంకా కూడా ముందుగా మా ప్రయాణం సాగుతుంది. ఇన్నేళ్లుగా మాపై నమ్మకం ఉంచిన పాలసీదారులకు, ఏజెంట్లకు, అందరికీ భాగస్వాములకు మా కృతజ్ఞతలు. శ్రోతలకు నేను ఎప్పుడూ చెప్పేది ఒకటే, బీమా అనేది ఖర్చు కాదు, మీ కుటుంబ భద్రతకు ఒక బలమైన రక్షణ కవచం. వికసిత్ భారత్ కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, దేశ ప్రజలందరికీ కూడా సమిష్టి కృషిగా ఉండాలి. 1947 నుంచి నేటి వరకు దేశానికి అండగా ఉన్నట్లే 2047 నాటికి వికసిత్ భారత్ సాధనలో కూడా మా సంస్థ ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ ముందు ఉంటుంది. మీ భద్రతే మా బాధ్యత అనే మాటతో మేము ఎప్పుడూ మీకు తోడుగా ఉంటాము. ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా మా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ సో మచ్ సార్. బీమా సంస్థల గురించి చెప్తూ, ఎలా ఎదిగాయో మాకు వివరిస్తూ, అలాగే ఎటువంటి ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటాయి, ఎన్ని రకాల పాలసీలు ఉంటాయో మీరు మాకు చాలా బాగా వివరించారు సార్. బీమాతో భరోసా అన్న విషయం ఈరోజు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సార్.
1: ధన్యవాదాలు.
2: అందరికీ ఇన్సూరెన్స్ అనే అంశంపై ఓరియంటల్ ఇన్సూరెన్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ సిఎల్ గిరిధర్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి నీహారా కానేటి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

ఈ ఉదయం 11 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం ఇన్సైట్ ఆంగ్ల కార్యక్రమంలో భాగంగా మినిట్స్ టు సేవ్ లైవ్స్ వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే గురించి డాక్టర్ హరీష్ అయ్యవార్ గారితో జయంతి ఉప్పాలగారి ప్రత్యేక పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది ఈ ఉదయం 11 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం.

ఉదయం మొదలయ్యే వేళ మనతో పాటు మేల్కొనే ఓ స్వరం, ప్రయాణంలో తోడుగా, పనిలో మధ్యలో పలకరిస్తూ, సాయంత్రం అలసటను పాటగా మార్చుతూ, రోజులో ఎప్పుడూ ఒకసారి మన జీవితంలోకి వచ్చి చేరుతుంది ఆకాశవాణి. వినిపించే స్వరం మాత్రమే కాదు, మనతో నడిచే నేస్తం ఆకాశవాణి.

ఆకాశవాణి చిత్రసీమలో సినిమా పాటలు వింటారు. ముందుగా మనం చిత్రం కోసం శ్రేయ ఘోషాల్, అశ్విన్, హరి పాడిన చంద్రబోస్ గీతానికి అనూప్ రూబిన్స్ సంగీతం అందించిన పాట విందాం.

ఈ ఉదయం 11 గంటలకు వార్తల ముఖ్య అంశాల అనంతరం ఇన్సైట్ ఆంగ్ల కార్యక్రమంలో భాగంగా మినిట్స్ టు సేవ్ లైవ్స్ వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డేస్ గురించి డాక్టర్ హరీష్ అయ్యవార్ గారితో జయంతి ఉప్పాల గారి ప్రత్యేక పరిచయ కార్యక్రమం ఉంటుంది. ఈ ఉదయం 11 గంటలకు వార్తల ముఖ్య అంశాల అనంతరం సమాచారం, సంగీతం, సంస్కృతి, సమాజానికి సేవ, తరతరాలుగా కోట్లాది హృదయాలను కలుపుతున్న విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. ఇప్పుడు 30 రోజుల్లో ప్రేమించటం ఎలా, ఈ చిత్రం కోసం సిద్ధ శ్రీరామ్ పాడిన చంద్రబోస్ గీతానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన పాట విందాం.

వార్తల నుంచి విజ్ఞానం వరకు, సంగీతం నుంచి సాహిత్యం వరకు, ఆరోగ్యం నుంచి వ్యవసాయం వరకు, ప్రతి మనసుకు దగ్గరగా, ప్రతి ఇంటికి చేరువగా మన సంస్కృతిని, మన భావాలను, మన భారతీయతను మోసుకొచ్చే స్వరం ఆకాశవాణి. శ్రోతలు చిత్రసీమలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు గంగోత్రి. ఈ చిత్రం కోసం ఎంఎం కీరవాణి, గంగా, కల్పన, శ్రీవర్ధిని పాడిన వేటూరి గీతానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించిన పాట విందాం.

చిత్రసీమలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి నిలయంలో సమయం 11 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. బ్రిక్స్ 2 రోజుల శిఖరాగ్ర సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో భారత మండపంలో ప్రారంభమవుతుంది. ప్రపంచ పాలన, బహువక్షవాదం, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆహార, ఇంధన భద్రత, ఆరోగ్య సంరక్షణ, విపత్తు వంటి ముఖ్యమైన అంశాలపై బ్రిక్స్ సభ్యదేశాల నాయకులు చర్చించనున్నారు. శాసనసభ వర్షాకాల సమావేశాలు 6 రోజుల సమావేశం ప్రారంభమైంది. ప్రభుత్వ ప్రజావిశ్వాసం బిల్లు ప్రవేశపెట్టింది. కేంద్ర మంత్రి జేపీ నడ్డా విజయవాడలో పర్యటిస్తున్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలకు హాజరవుతున్నారు. తెలంగాణ సహా 6 రాష్ట్రాల్లో పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2 కింద 1,77,000 ఇళ్ల నిర్మాణానికి కేంద్రం ఆమోదించింది. ఈ పథకం పటిష్టంగా అమలు చేయాలని పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి సత్యేంద్ర సింగ్ ఆయా రాష్ట్రాలను కోరారు. రాష్ట్రంలో చేయూత పింఛన్ దరఖాస్తుల గడువును ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించింది. ధృవీకరణ పత్రాలతో నిమిత్తం లేకుండా మొదట దరఖాస్తులు సమర్పించి పరిశీలన సమయంలో వాటిని అందజేయాల్సి సూచించింది. దివ్యాంగుల గుర్తింపు కార్డుల జారీలో రాష్ట్రం ముందంజలో ఉండడంతో కేంద్ర ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలు నమూనాగా స్వీకరించాలని కేంద్ర దివ్యాంగ సాధికార శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానం స్మరించుకుంటూ ఈ నెల 17 నుంచి వచ్చే నెల 17 వరకు సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు చెప్పారు. రాష్ట్రానికి చెందిన 40 మంది సభ్యులు గల ఉపాధ్యాయ 2వ బృందం ఈ నెల 26 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు ఫిన్లాండ్లో పర్యటించి విద్య అధ్యయనం చేస్తుంది. కాగా తొలి బృందం విద్యాధ్యయనం కోసం ఈరోజు సింగపూర్ వెళుతుంది. అక్కడ ఈ నెల 19 వరకు పర్యటిస్తుంది. దుబాయ్లో రేపు రాత్రి 8 గంటలకు జరిగే మహిళా ఆసియా T20 కప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంక జట్లు తలపడతాయి. రాష్ట్రంలో ఈరోజు రేపు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మేడ్చల్, వికారాబాద్లో భారీ వర్షం పడుతోంది. పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

0: గారితో జయంతి ఉప్పాలగారి ప్రత్యేక పరిచయ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
2: రవి, అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?

0: ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: రవి, అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
2: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
1: అంతా మంచిగున్నాను రా.
2: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
1: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
2: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
1: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమగా అవరా? అగో, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే చల్లుతున్నావేంద్రా?
2: అవునరా, ఇప్పుడు ఏంది ఇది చెప్పడానికి వచ్చినావు నైట్కి?
1: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
3: ఆయనకేం చెప్పగలుగుతానా?
1: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనీకే వచ్చినరా, ఖచ్చితంగా రావాలే, పోయి వస్తా.
2: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
3: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికి పోయినావు. అగో, ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
2: నడువే మరి, దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్, డాక్టర్ ఏమైంది మా చిన్నోడికి?
4: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
2: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
4: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లు అయినా రావచ్చు, లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
3: ఏందయ్యా ఎడిపోతున్నావు?
2: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
5: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.
6: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమలో ఇప్పుడు వినండి, విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రం నుండి సుబ్లాష్ని ఆలపించిన రామజోగయ్య శాస్త్రి గీతం, జీవి ప్రకాష్ కుమార్ సంగీతం.

0: ఓరియంటల్ ఇన్సూరెన్స్ ఏజెంట్ గా చేరండి, ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ పరిచయం చేయండి, ఆకర్షణీయమైన కమిషన్లు రివార్డులు పొందండి.
1: ఈ వృత్తిలో అనుభవం లేకపోయినా పర్వాలేదు, ఓరియంటల్ ఇన్సూరెన్స్ మంచి అవకాశంతో పాటు శిక్షణ కూడా అందిస్తుంది.
0: చేతిలో డిగ్రీ, మనసులో నమ్మకం ఉంటే ఓరియంటల్ ఇన్సూరెన్స్ ఏజెంట్ గా సంపాదనలో ముందడుగు వేయండి. ఏజెన్సీ రిక్రూట్మెంట్ మేనేజర్ శ్రీ డి భరత్ రెడ్డి గారిని సంప్రదించండి. మొబైల్ నంబర్ 9573556971.
1: ఓరియంటల్ ఇన్సూరెన్స్, మీ ప్రతిభకు అవకాశం, మీ కృషికి తగిన ఫలితం.
2: శ్రోతలు చిత్రసీమ వింటున్నారు. ఇప్పుడు వినండి తొలిముద్దు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి ఆలపించిన భువనచంద్ర గీతం, ఇళయరాజా సంగీతం.

0: అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
3: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ఐసీటీసీ లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
6: ఇప్పుడు వినండి శత్రువు చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన సిరివెన్నెల గీతం, రాజ్ కోటి సంగీతం.

చిత్రసీమలో చివరిగా వినండి. గ్యాంగ్ లీడర్ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన భువన చంద్ర గీతం, బప్పిలహరి సంగీతం.

0: ఎల్ఐసీ సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసీ, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: శ్రోతలకు, పాలసీదారులకు ఓరియంటల్ ఇన్సూరెన్స్ అందిస్తుంది 80వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
4: కారు, ఇల్లు, ప్రయాణం, ఆరోగ్యం, ఇలా ప్రతి అవసరానికి రక్షణగా
5: ఓరియంటల్ ఇన్సూరెన్స్ మీరంటే.
4: మోటార్, హెల్త్, హోమ్, ట్రావెల్, పర్సనల్ యాక్సిడెంట్, ఇలా మీ ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా జనరల్ ఇన్సూరెన్స్ పరిష్కారాలు.
5: భద్రతకు నమ్మకం, ఓరియంటల్ ఇన్సూరెన్స్.
6: India is under British rule. Nationalist ideas are growing, but bringing large group of people together for political purposes isn't always straightforward. And then comes Lokmanya Bal Gangadhar Tilak. Tilak was a nationalist leader, journalist, and a social thinker. He recognized the power of something very simple: people gathering together. Instead of creating an entirely new occasion, a public celebration could grow around something people already knew and participated in. And so, in 1890s, Tilak promoted the idea of Sarvajanik Ganeshotsav, a public Ganesh festival. Suddenly, the celebration wasn't limited to individual homes. Neighborhoods could organize it, people could contribute, public spaces could become a place of gathering. There could be speeches, performances, music, and cultural programs. And this is where the festival took another dimension. It became a way of creating community and public participation. The British authorities might have been suspicious of political gatherings, but a cultural and traditional celebration would have looked completely different. And through these gatherings, idea about society, education, self-rule, and national idea could circulate. So Tilak's contribution wasn't simply about making Ganesh Chaturthi bigger. It was about understanding the power of collective participation and creating a feeling of shared thought. Let's hear a quick musical break and then we'll be back soon. You are listening to Hyderabad A, Medium Wave, 738 kHz, the voice of youth.

0: Welcome back. Now here's where the story becomes political, but not in the way that you might expect. During the freedom movement, public festivals could provide an opportunity for people to meet, communicate, and develop a sense of collective identity. Tilak understood that political awakening doesn't always begin with a political speech. Sometimes it begins with people simply realizing that we are not alone. A person who normally lives their life inside their home suddenly finds themselves standing alongside hundreds of people. They are organizing, they are hearing speeches, they are watching performances, they discuss ideas, they participate, they celebrate. And that feeling of belonging to something larger than who we are is incredibly powerful. The public Ganesh festival therefore became associated with the borderless nationalist movement of Maharashtra. And there's an important distinction. It wasn't simply a political meeting disguised as celebration. It was a social space where people could interact, where ideas could spread. And there's something worth remembering when we study history. Movements don't always grow inside government buildings. Sometimes they grow in classrooms, sometimes in newspapers, sometimes in coffee houses, and sometimes in the streets of neighborhoods during a festival. Let's take a quick commercial break and then we'll be back on understanding how a festival connects us in various ways.
1: శ్రోతలకు పాలసీదారులకు ఓరియంటల్ ఇన్సూరెన్స్ అందిస్తుంది 80వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
2: నాకు మంచి కాలేజీలో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
3: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 17 ప్రచురించబడింది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ BLOలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీచేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: And then comes the part that me, you and all remember. The ending. After days of celebration, the ideal is taken for emotion. And whether you look at the tradition from a cultural perspective, artistic perspective or philosophical perspective, there is something universally relatable about it.

0: ఆకాశవాణి సమయం 12:30 అవుతుంది. తెలుగులో జాతీయ వార్తలు విందాం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో భారత్ మండపంలో ప్రారంభమవుతుంది. విద్యారంగంలో వస్తున్న నూతన ఆవిష్కరణలు ప్రపంచానికి పరిచయం చేసేందుకు భారత్ ఇన్నోవేట్స్ ఎక్స్పోజిషన్ రూపొందించామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. మహిళల హాకీ జూనియర్ ఆసియా కప్లో భాగంగా చైనాలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ దక్షిణ కొరియాపై విజయం సాధించి ఫైనల్స్కు చేరుకుంది. ఇక వార్తల వివరంగా, బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో భారత మండపంలో ప్రారంభమవుతుంది. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, భారత్, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా 11 అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు ఏకతాటిపైకి రానున్నాయి. ఈ సమావేశంలో ప్రపంచ పాలన, బహుపక్షవాదం, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆహార, ఇంధన భద్రత, ఆరోగ్య సంరక్షణ, విపత్తు వంటి ముఖ్యమైన అంశాలపై బ్రిక్స్ సభ్య దేశాల నాయకులు చర్చించనున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశం స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, స్థిరత్వం కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో జరుగుతుంది. ఈ ప్రతిష్టాత్మక శిఖరాగ్ర సమావేశంలో పలువురు ప్రపంచ అగ్రనేతలు పాల్గొంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫత్తా, ఇండోనేషియా అధ్యక్షులు ప్రబోవో సుబియాంటో, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ తదితరులు పాల్గొనున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి ఈరోజు బ్రిక్స్ నాయకులతో వరుస ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలిద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్, ఇథియోపియా ప్రధానమంత్రి అబియా అహ్మద్ అలీ, మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రాహిం, వియత్నాం ప్రధానమంత్రి లే మిన్ హుంగ్లతో సమావేశం కానున్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇథియోపియా ప్రధాని డాక్టర్ అబీ అహ్మద్ అలీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరుదేశాల ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం చేసే లక్ష్యంతో చర్చలు జరిపినట్టుగా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆర్థిక సహకారం, రక్షణ, భద్రతా భాగస్వామ్యం, సామర్థ్య నిర్మాణం వంటి కీలక రంగాల్లో సాధించిన పురోగతి ఇరువురు సమీక్షించారు. ఈ సమావేశంలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ఇథియోపియా పాల్గొనడం పట్ల ప్రధానమంత్రి మోదీ అభినందనలు తెలిపారు. భారత్ అధ్యక్షతన జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రాహీంతో కూడా ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ప్రపంచ వాణిజ్యానికి సురక్షితమైన సముద్ర మార్గాలు, నావికుల భద్రత ఎంతో ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. వాణిజ్య అడ్డంకులు తొలగించి వ్యాపార అవకాశాలు విస్తరించేందుకు బ్రిక్స్ దేశాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. భారత్ నేడు వృద్ధికి, స్థిరత్వానికి నమ్మకమైన వనరుగా నిలుస్తోందని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా, ఇన్నోవేట్ విత్ ఇండియా, స్కేల్ ఫర్ ది వరల్డ్ నినాదాలు పునరుద్ఘాటించారు. 2014 నుంచి భారత్ దాదాపు 40 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని గుర్తు చేశారు.
2: భారత్ ఇకోనామిక్ బ్రిడ్జ్ బనా రహా 2014 కే బాద్ సే హమ్నే దునియా కే కరీబ్ 40 కంట్రీస్ కే సాథ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కియే హై. బ్రిక్స్ మే భీ హమారీ అప్రోచ్ యహీ హై కి బారియర్స్ కో కమ్ కర్నా ఔర్ బిజినెసెస్ కే లియే అవసర్ బఢానా.
1: బ్రిక్స్ ఇంక్యుబేటర్ నెట్వర్క్, MSME పోర్టల్, స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్ వంటి కార్యక్రమాల ద్వారా స్టార్టప్లు, చిన్న మధ్యతరహా పరిశ్రమలు మార్కెట్లతో అనుసంధానించాలని మోదీ కోరారు. బ్రిక్స్ దేశాలు ప్రపంచ జనాభాలో 50%, జీడీపీలో 40%, ప్రపంచ వాణిజ్యంలో 25% పైగా ప్రాతినిధ్యం వహిస్తున్నాయని తెలిపారు. 2006లో 4 దేశాలతో ప్రారంభమైన ఈ కూటమి నేడు 20

దేశాలతో విస్తరించిందని హర్షం వ్యక్తం చేశారు. గురుగ్రంథ్ సాహిబ్ ప్రకాష్ పురబ్ సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గురుగ్రంథ్ సాహిబ్ మానవత్వం, ప్రేమ, సమానత్వం, సేవ, దయా, సామరస్యల గురించి గొప్ప ఆధ్యాత్మిక సందేశం ఇస్తుందని ఓం బిర్లా సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఆయన బోధనలు అందరిలో సత్యమార్గంలో నడిపించేందుకు, నిరుపేదలకు సేవ చేసేందుకు, తోటి ప్రాణుల పట్ల ప్రేమ గౌరవభావాలు పెంపొందించేందుకు స్ఫూర్తినిస్తాయని అమిత్ షా తెలిపారు. గురుగ్రంథ సాహిబ్ పవిత్ర బోధనల వెలుగు ప్రతి ఒక్కరి జీవితాన్ని జ్ఞానం, విజ్ఞానం, శాంతి, సత్సంకల్పాలతో ప్రకాశింపచేయాలని, సమాజంలో సోదరభావం, ఐక్యత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన భారత్ ఇన్నోవేట్స్ ఎక్స్పోజిషన్ అనేది ఉన్నత విద్య పరిశోధన సంస్థల నుంచి వస్తున్న నూతన ఆవిష్కరణలు ప్రపంచానికి పరిచయం చేసేందుకు రూపొందించబడిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. సోషల్ మీడియా పోస్టులో వీడియో సందేశం పంచుకుంటూ ఎక్స్పోజిషన్కి విచ్చేస్తున్న ప్రముఖులకు స్వాగతం పలకటం దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశ ఆవిష్కరణ వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందిందని తెలిపారు. భారత్ ఇన్నోవేట్స్ ప్రయాణం ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రభావం సృష్టించిందని జోషి తెలిపారు. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన నేటితో 7 ఏళ్లు పూర్తి చేసుకుంది. చిన్న సన్నకారు రైతులకు సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో 2019లో ఈ పథకం ప్రారంభించారు. ఈ పథకం కింద అర్హులైన రైతులకు 60 ఏళ్ల వయసు తర్వాత నెలకు కనీసం 3,000 రూపాయల కనిష్ట పెన్షన్ లభిస్తుంది. వృద్ధాప్యంలో రైతులకు ఆర్థిక స్థిరత్వం, భద్రత కల్పించేందుకు ఈ పెన్షన్ పథకం రూపొందించబడింది. గత 7 ఏళ్లలో చిన్న సన్నకారు రైతులకు ఇది ఒక ముఖ్యమైన సామాజిక భద్రతా పథకంగా నిలిచింది. భవిష్యత్ కోసం మరింత ఆర్థిక నమ్మకంతో ప్రణాళికలు వేసుకునేందుకు రైతన్నలకు ఎంతగానో సహాయపడుతుంది. తెలంగాణ సహా 6 రాష్ట్రాల్లో పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2 కింద 18,77,000 ఇళ్ల నిర్మాణానికి కేంద్రం ఆమోదించింది. ఈ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి సత్యేంద్ర సింగ్ ఆయా రాష్ట్రాలను కోరారు. న్యూఢిల్లీలో గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి సత్యేంద్ర సింగ్ అధ్యక్షతన జరిగిన సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ 9వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్లో వరద పరిస్థితి తీవ్రంగా మారడంతో ప్రభావిత కుటుంబాలకు సహాయం చేసేందుకు ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేస్తుంది. భారీ వర్షాలు, రిజర్వాయర్ల నుంచి నీటి విడుదలతో సుమారు 25 జిల్లాలు నీట మునిగాయి. గురువారం దాదాపు 8,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, దీంతో మొత్తం నిర్వసతుల సంఖ్య 21,000కు చేరుకుందని, సహాయ శిబిరాల్లో సుమారు 3,000 మంది ఆశ్రయం పొందుతున్నారని రాష్ట్ర సహాయ కమిషనర్ కార్యాలయం తెలిపింది. లక్నోతో సహా పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. రాగల 5 రోజుల్లో తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అమెరికాలో సెప్టెంబర్ 11 ఉగ్రవాద దాడి జరిగి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన 3,000 మందికి దేశవ్యాప్తంగా నివాళులర్పించారు. 2001 సెప్టెంబర్ 11 అల్ ఖైదా ఉగ్రవాదులు 4 విమానాలు హైజాక్ చేసి దాడులకు పాల్పడ్డారు. పెంటగాన్ వద్ద జరిగిన స్మారక కార్యక్రమంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ పాల్గొని నివాళులర్పించారు. మాజీ అధ్యక్షులు జార్జ్ డబ్ల్యూ బుష్, బిల్ క్లింటన్, బరాక్ ఒబామా, జో బైడెన్ కూడా ఈ కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ దాడుల్లో మరణించిన వారి పేర్లు చదువుతూ వారు దేశం కోసం చేసిన త్యాగాలు స్మరించుకున్నారు. విమానాన్ని కాపాడేందుకు ప్రాణాలర్పించిన ప్రయాణికుల ధైర్యం కొనియాడారు. ఈ దాడుల అనంతరం ప్రపంచవ్యాప్తంగా భద్రతాపరంగా అనేక మార్పులు వచ్చాయి. ఈరోజు తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ కలర్ హెచ్చరిక జారీ చేసింది. ఉత్తరాఖండ్, గుజరాత్, కొంకణ్, గోవా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని IMD తెలిపింది. రేపటి వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, విదర్భ, బీహార్, రాజస్థాన్, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. మహిళల హాకీ జూనియర్ ఆసియా కప్లో భాగంగా చైనాలో మోకీలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ దక్షిణ కొరియాపై విజయం సాధించి ఫైనల్స్ చేరుకుంది. అంతకుముందు భారత్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్పై 19-0 విజయం సాధించి సెమీఫైనల్స్కు వెళ్లింది. 2వ సెమీఫైనల్లో చైనా జపాన్తో తలపడుతుంది. నిన్న జరిగిన పురుషుల జూనియర్ ఆసియా కప్ మొదటి సెమీఫైనల్లో
మలేషియా

ఇండోనేషియాను 3-1 తేడాతో ఓడించి భారత్ జట్టు ఫైనల్కు చేరుకుంది. రేపు జరగబోయే ఫైనల్ మ్యాచ్లో భారత్ దక్షిణకొరియాతో తలపడనుంది. మహిళల T20 ఆసియా కప్ క్రికెట్లో భాగంగా రేపు దుబాయ్ వేదికగా జరిగే ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకతో తలపడుతుంది. నిన్న రాత్రి జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ను 4 తేడాతో ఓడించి శ్రీలంక ఫైనల్ ప్రవేశించింది. 131 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 18.4 ఓవర్లలో 6 కోల్పోయి 134 పరుగులు చేసి లక్ష్యం ఛేదించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో భారత మండపంలో ప్రారంభమవుతుంది. విద్యారంగంలో వస్తున్న నూతన ఆవిష్కరణలు ప్రపంచానికి పరిచయం చేసేందుకు భారత్ ఇన్నోవేట్స్ ఎక్స్పోజిషన్ రూపొందించామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. మహిళల హాకీ జూనియర్ ఆసియా కప్లో భాగంగా చైనాలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ దక్షిణకొరియాపై విజయం సాధించి ఫైనల్స్కు చేరుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, మరొక నెంబర్
2: 2324085.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నీ వివిధ భారతి 102.8

0: సుప్రభాత వేళ భక్తిభావం.
1: కర్షక జనావళికి తారక మంత్రం.
0: మహిళా లోకానికి ప్రియనేస్తం.
1: యువజనులకై ఉత్తుంగ తరంగం.
0: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం. కొంతకాలం
1: కొంతకాలం సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
0: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
2: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
1: అన్ని తానై,
0: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి.
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
3: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ,

0: ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: ఆకాశవాణి, సమయం 1:10 అవుతుంది. తెలుగులో ప్రాంతీయ వార్తలు విందాం.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాల్లో భాగంగా నేడు 6వ రోజు ఇరు సభలు కొనసాగుతున్నాయి. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రజావిశ్వాసం చట్టం బిల్లును ప్రవేశపెట్టారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలతో కూడిన క్యూర్ పరిధిని ఆధునిక సాంకేతికతతో అభివృద్ది చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. రాష్ట వ్యాప్తంగా వినాయక చవితికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఈరోజు, రేపు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తల్లోని వివరాలు. రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాల్లో భాగంగా నేడు 6వ రోజు ఇరు సభలు ప్రారంభమైన వెంటనే మంత్రి శ్రీధర్ బాబు ప్రజావిశ్వాసం చట్టం బిల్లును ప్రవేశపెట్టారు. దేశంలోని వివిధ మహానగరాలు, పట్టణాల పరిస్థితిని అధ్యయనం చేసిన తర్వాత పటిష్ట పాలన కోసం ఈ చట్టాన్ని తెచ్చామని మంత్రి చెప్పారు. చిన్నపాటి నేరాలకు శిక్షలు తగ్గించి జరిమానా విధించేలా సవరణలు తీసుకొస్తున్నట్లు చెప్పారు. పాలనలో మరింత పారదర్శకత, జవాబుదారీతనం పెంచే విధంగా ఈ బిల్లును తీసుకొచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలోని చెరువులు, నాళాలు, నీటి వనరుల ఆక్రమణలను ఎంతమాత్రమూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. అందుకు బాధ్యులైన వారిపైన చర్యలు తీసుకోవడంలో రాజీపడే ప్రసక్తే లేదంటూ స్పష్టం చేశారు. ఆక్రమణదారులపై హైడ్రా చట్టపరంగా వ్యవహరిస్తుందని చెప్పారు. స్థలాలను ఆక్రమించుకుని తర్వాత క్రమబద్దీకరించుకునే విధానానికి ఇక మీదట అవకాశం ఉండబోదని మంత్రి తెలిపారు. ప్రధానంగా రాజధాని హైదరాబాద్లో అక్రమ కట్టడాల తరలింపుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. పౌరుల వాదనలు వినేందుకు అప్పీలేట్ అథారిటీని ఏర్పాటు చేస్తామని మంత్రి వివరించారు. హైదరాబాద్ నగరమంటే కేవలం భవనాలు, ఫ్లైఓవర్స్ కాదని, పచ్చదనం కూడా ప్రధానమని చెప్పారు. వాయు, జల, శబ్ద కాలుష్యాల నివారణకు మరిన్ని చర్యలు తీసుకోవలసి ఉందని, ఇందుకు ప్రజా సహకారం అవసరమన్నారు. పర్యావరణం, పచ్చదనం కోసం రాష్ట్ర బడ్జెట్లో 10% కేటాయించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని శ్రీధర్ బాబు వెల్లడించారు. నాటిన మొక్కల్లో కనీసం 30% బతికేలా చర్యలు చేపట్టవలసి ఉందని ఆయన అన్నారు. విప్పాది శ్రీనివాస్, సిపిఐ సభ్యులు కూనంనేని సాంబశివరావు, కాంగ్రెస్ సభ్యులు దానం నాగేందర్, బీజేపీ సభ్యులు పాయల్ శంకర్లు ఈ చర్చల్లో పాల్గొన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలతో కూడిన క్యూర్ పరిధిని ఆధునిక సాంకేతికతతో అభివృద్ది చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అనుగుణంగా చట్టం తీసుకొస్తామని మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. 2090 లైడర్ సర్వే నెంబర్లో ఇళ్లు, చెరువుల 3D మ్యాపింగ్ చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. వ్యాపార రుణాల మంజూరు విషయంలో ఎదురయ్యే ఇబ్బందులను తొలగించేందుకు వివిధ చట్టాలకు సవరణలు తెస్తున్నట్లు మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. సవరించిన నిబంధనలపై కలెక్టర్లకు, వ్యాపారులకు విస్తృత అవగాహన కల్పిస్తామని ఈరోజు శాసనసభలో తెలిపారు. సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రజావిశ్వాస చట్టం తీసుకొచ్చామని, దీనివల్ల చిన్న, సన్నకారు వ్యాపారులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. రాష్ట్రాన్ని క్రీడాశక్తిగా తీర్చిదిద్దుతామని, క్రీడలను విద్యతో అనుసంధానం చేసి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేస్తామని క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడాకారులను తీర్చిదిద్దే లక్ష్యంతో యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఈరోజు శాసనమండలిలో చెప్పారు. యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను గుర్తించి శాస్త్రీయ శిక్షణ ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని సభ్యులు బల్మూరి వెంకట నరసింహరావు, మహేష్ కుమార్, శ్రీపాల్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. భారత రాష్ట సమితి పార్టీ ఎమ్మెల్యేలు తమ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో మాక్ అసెంబ్లీ నిర్వహిస్తున్నారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు సభాపతిగా, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రిగా, పల్లా రాజేశ్వరరెడ్డి, గంగుల కమలాకర్ మంత్రులుగా వ్యవహరిస్తున్న ఈ సమావేశంలో ఫీజ్ రీఎంబర్స్మెంట్ 22A అంశం, కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై చర్చిస్తున్నారు. రాష్ట వ్యాప్తంగా ఎల్లుండి ప్రారంభమయ్యే గణపతి నవరాత్రులకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. హైదరాబాద్, ఖైరతాబాద్లోని వినాయకుడి తొలి పూజకు రావాల్సిందిగా

0: నిర్వాహకులు గవర్నర్ శివప్రతాప్ శుక్లకు ఆహ్వాన పత్రికను అందజేశారు. పర్యావరణాన్ని కాపాడేలా వినాయకుడి మట్టి విగ్రహాల్ని ప్రోత్సహించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత అధికారులకు సూచించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో వినాయక మండపాల ఏర్పాటును ఆమె ఈరోజు తనిఖీ చేశారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలంటూ సిబ్బందిని ఆదేశించారు. వినాయక చవితిని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లాలో వినాయకుడి విగ్రహాలను ఏర్పాటుకు సంబంధించి నిర్వాహకులు పోలీసులు అనుమతి తీసుకోవడం తప్పనిసరి అని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. అత్యవసర సమయాల్లో 112 నెంబర్కు సమాచారం అందజేయాలని తెలిపారు. ఎల్లుండి గణపతి నవరాత్రుల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని ఖైరతాబాద్ పరిధిలో నేటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఈ నెల 24వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని, ఖైరతాబాద్ గణేశును దర్శించుకునేందుకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ మళ్లింపు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. వనపర్తి జిల్లాలో గణేష్ ఉత్సవాల సందర్భంగా గణేష్ మండపాల్లో సీసీటీవీలను ఏర్పాటు చేసుకోవాలని జిల్లా ఎస్పీ సునీతారెడ్డి సూచించారు. మండపాలపై డీజేలకు అనుమతి లేదని, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మైకులు పాటలు పెట్టడం నిషిద్దమని తెలిపారు. సీసీటీవీ కంట్రోల్ రూంను ఎస్పీ ప్రారంభించారు. ఆసిఫాబాద్ జిల్లాలో పంపిణీకి 2000 వినాయక మట్టి విగ్రహాలను రాష్ట కాలుష్య నియంత్రణ మండలి అందజేసిందని జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి అబ్దుల్ నద్దీం తెలిపారు. కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక ప్రతిమలు పూజించాలంటూ కోరారు. దీర్ఘకాలం అపరిష్కృతంగా ఉన్న కేసులను కక్షిదారులు జాతీయ లోక్ అదాలత్లో పరిష్కరించుకోవాలని కరీంనగర్ జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి శివకుమార్ సూచించారు. రాజీ మార్గమే రాజమార్గమని ప్రతి ఒక్క కక్షిదారుడు భావించాలని చెప్పారు. కరీంనగర్ న్యాయ సేవా సదన్ కార్యాలయ జాతీయ లోక్ అదాలత్లో ఆయన మాట్లాడుతూ,
1: ఈరోజు సాయంత్రం వరకు మేము కరీంనగర్ యూనిట్ లో 8 బెంచ్లు మరియు హుజూరాబాద్ లో 3 బెంచ్లని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. పార్టీస్ సాయంత్రం వరకు ఈ రాజీ రికార్డ్ చేయించుకోవడానికి కోర్టును అప్రోచ్ అయ్యి రికార్డ్ చేయించుకోవచ్చు. ఇది అందరికీ కూడా సుగమమైన మార్గం కాబట్టి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం.
0: రాష్ట్రంలో ఈరోజు, రేపు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఒడిశా దక్షిణ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉమ్మడి ఆదిలాబాద్, ములుగు, మహబూబాబాద్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగతా జిల్లాల్లో ఒక మోస్తరు వానలు పడతాయని వివరించింది. అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం కేంద్రంలో ఈ ఉదయంతో ముగిసిన 24 గంటల్లో రాష్ట్రంలోని అత్యధిక వర్షపాతం 62.3 మిల్లీమీటర్లు నమోదైంది. జిల్లాలోని అన్ని మండలాల్లో ఈరోజు ఉదయం నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. తిర్యాని, కెరమెరి, వాంకెడి బెజ్జూర్, పెంచికలపేట, చింతల మానేపల్లి మండలాల్లో పలుచోట్ల వాగులు ఉప్పొంగడంతో రాకపోకలు స్తంభించాయి. రేపటి వరకు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేస్తూ జిల్లా కలెక్టర్ హరిత ఉత్తర్వులు జారీ చేశారు. కొమరం భీం, వట్టివాగు ప్రాజెక్టులకు వరద నీరు వచ్చి చేరుతూ ఉండడంతో ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తే అవకాశం ఉందని, దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ నీటిపారుదల శాఖ ఈఈ గుణవంతరావు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మహబూబాబాద్ జిల్లాలో దయం నుంచి వర్షం కురుస్తోంది. గత కొన్ని రోజులుగా వర్షాలు లేక ఎండిపోయే పంటలకు దీంతో ఉపశమనం లభించినట్లవుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మిడ్ మానేరులోని లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్ ద్వారా ఎల్లంపల్లి నుంచి 1709 క్యూసెక్లు వస్తోందని, 170 క్యూసెక్లు అవుట్ ఫ్లో కొనసాగుతోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 21.378 టీఎంసీల మేర నీరు చేరుకుంటోందని అధికారులు వెల్లడించారు. రాష్టంలో చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువును ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించింది. ధృవీకరణ పత్రాలు పొందడంలో జాప్యం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ధృవీకరణ పత్రాలతో నిమిత్తం లేకుండా మొదట దరఖాస్తులు సమర్పించి పరిశీలన సమయంలో వాటిని అందజేయాలంటూ ప్రభుత్వం సూచించింది. నిర్మల్ జిల్లాలో 89 అంగన్వాడీ ఉద్యోగ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి వినూత్న తెలిపారు. ఈ నెల 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలన్నారు. సంగారెడ్డి జిల్లాలోని బీసీ మహిళలకు ఇంటింటికి ఇందిరమ్మ కుట్టుమిషన్ల పంపిణీ పథకం కోసం అర్హులైన వారు ఈ నెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.

అవ్వాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాల్లో భాగంగా నేడు 6వ రోజు ఇరు సభలు కొనసాగుతున్నాయి. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రజావిశ్వాసం చట్టం బిల్లును ప్రవేశపెట్టారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలతో కూడిన క్యూర్ పరిధిని ఆధునిక సాంకేతికతతో అభివృద్ది చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఈరోజు, రేపు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో దానం ధర్మం శ్రీపతి లలితకుమారి గారి కథానిక వింటారు.
1: ఏంటో వదిన, మా ఆడబుర్చు తోటికోడలు మహాకాపీనంగాళ్ళనుకో, ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం? ఈ ఆస్తులు డబ్బులు కట్టుకొని పోతామా? రాజేశ్వరి ఊదర కొట్టేస్తూ ఉంటే భారతి గొర్రెలాగా తలూపుతూ ఊ అంటూ నడుస్తోంది. మొన్న మా గృహప్రవేశానికి ఏవైనా వెండి వస్తువులు ఇస్తారనుకుంటే 10,000 ఇచ్చి ఊరుకున్నారు. నేను ఆవిడకి ఆయనకి పెట్టిన బట్టలు 5,000 అయ్యాయి. అంటే నాకు 5,000 మిగులు చెప్పుకొని పోతోంది రాజేశ్వరి. అన్నయ్య, ఏదో చీర చదివిస్తే కాదు, మా గృహప్రవేశానికి నాకు బంగారం ఇవ్వాలి. రాజేశ్వరి డిమాండు, ఆ కోరిక మేరకు ఆవిడకి అరతులంతో దిద్దులు, పట్టు చీరతో పాటు వాళ్ళ ఆయనకి సూటు చదివించింది గుర్తొచ్చింది భారతికి. అదే తనకి ఒక పిచ్చి మెరుపుల పట్టులాంటి పాలిస్టర్ చీర, 1,000 రూపాయలు కూడా ఉండదు. తన భర్తకి ప్యాంటు షర్టు ముక్కలు, దానిమీదే 500 ఉంది అసలు ధర ఎంతో. అవి ఈవిడ అన్నగారికి వదినికి పెట్టిన బట్టలు. వేరే వాళ్ళని విమర్శించే ముందు తను చేసింది గుర్తురాదా? కసిగా మనసులో అనుకుంది. టాపిక్ మారుద్దామని, ఇక్కడ ఫ్లాట్లో అన్నీ వీలుగా ఉన్నాయా? చేతు ఫోన్ చేశాడా? అడిగింది భారతి. చేతు అనబడే చైతన్య రాజేశ్వరికి ఒక్కగానొక్క కొడుకు, ఉద్యోగరీత్యా అమెరికాలో ఉంటాడు. రోజు చేస్తూనే ఉన్నాడు అదినా. మా ఇల్లు పాతపడిందని, వాళ్ళ నాన్నకి రిపేర్ల గోల తప్పుతుందని, మాకు ఏదో ఇక్కడ వీలుగా ఉంటుందనే కదా ఈ ఫ్లాట్ కొన్నాడు. ప్రస్తుతం ఆ ఇల్లు తాళం పెట్టుకొని వచ్చాం. కొన్ని రోజులు చూసి రిపేర్లు చేసి అద్దెకివ్వాలా అమ్మేయాలా ఆలోచిస్తాం. ఇదిగో ఈ ఇల్లు మాకు మా అబ్బాయి కొనిపెట్టాడని మా ఆడపడుచుకి ఒకటే ఏడుపు అనుకో. ఇప్పుడు నేను నీకు ఆడపడుచునేగా. మీ అబ్బాయి సతీషు మీకోసం ఇల్లు కొంటే నేను సంతోషించాను, కానీ ఏడవలేదుగా. మీరు కూడా తోడుగా ఉంటారనేగా. వేరే బ్లాక్ అయినా సరే మా చేతి ఈ ఫ్లాట్ కొన్నాడు. మళ్ళీ మొదలుపెట్టింది. వీళ్ళు అమ్ముదామనుకునే ఇల్లు రాజీ వాళ్ళ మామగారిది కదా, మరి ఆడబుర్చికి కూడా తండ్రి ఆస్తిలో వాటా ఇవ్వాలిగా మనసులో అనుకున్న భారతి, సరేలే రాజీ, ఇంకా వాకింగ్ చాలు, మీ అన్నయ్య టిఫిన్ కోసం ఎదురుచూస్తుంటారు, నేను వెళ్తాను అంది. ఎలానో అన్నయ్యతో వాకింగ్ అయ్యాక మా ఆయన్ని మీ ఫ్లాట్కే వెళ్ళమన్నాను వదినా, ఆ టిఫిన్ ఏదో మీ ఇంట్లోనే తినేస్తే సరిపోతుందిగా. రాజీ మాటలకి భారతి గుండెల్లో రాయిపడింది. నేను ఆయన ఏదో తేలిగ్గా తిందామనుకుంటే ఈవిడ ఈవిడ మొగుడు ఇప్పుడు ఏం కోరికలు కోరతారో. అసలు ఈ సతీష్ గాడిని

అనాలి. పరోపకారంలో తండ్రిని మించిపోయాడు. మా అమ్మా నాన్న ఒక్కరే ఉన్నారు, వాళ్ళ కోసం ఫ్లాట్ కొంటున్నాను, నువ్వు కూడా మీ అమ్మ వాళ్ళకి ఇక్కడే కొను, ఒకరికి ఒకరికి తోడు అని ఆ చైతన్యకి చెప్పి ఇక్కడ కొనిపించాడు. ఏం టిఫిన్ ఉందదినా అంటున్న రాజీ మాటలు పట్టించుకోకుండా ఇంట్లోకి నడిచింది. అప్పటికే భారతి భర్త రామచంద్రం, రాజీ భర్త ప్రభాకరు టేబుల్ దగ్గర కూర్చున్నారు. సుజాత ప్లేట్లు గ్లాసులు అమురుస్తోంది. ఇదిగో భారతి, మీకోసమే వెయిటింగ్. రోజు నీ వంట తిని బోర్ కొట్టింది. నేనే బావచేత కింద క్యాంటీన్లో టిఫిన్ కొనిపించాను. రా రాజీ, ఇవాళ మీ ఆయన పార్టీ. తన వంక నవ్వుతూ చూస్తున్న అన్నని కోపంగా చూస్తూ, భర్త వంక కొరకొరా చూస్తూ టేబుల్ దగ్గరికి నడిచింది రాజేశ్వరి. బల్ల మీద ఇడ్లీ, వడ, మైసూరు బోండా, పచ్చళ్ళు, సాంబారు అన్నీ సర్దున్నాయి. భారతి భర్తకి మనసులోనే థ్యాంక్స్ చెప్తూ అందరికీ టిఫిన్ పెట్టింది. రాజేశ్వరి ప్రభాకరు వెళ్ళిపోయాక, అమ్మా, ఈమెంట్లో మా బస్తీలో ఉండే మల్లిక చేస్తుంది, మీ వదిన ఇంత ఛాయ్ కూడా పోయేదంట, నాస్తా అయితే అస్సలకే లేదు, ఫిర్యాదు చేసింది సుజాత. పోన్లే సుజాత, వాళ్ళ సంగతి ఎందుకు, మీ తేజ పరీక్షలు ఎప్పుడు, బాగా చదువుతోందా, టాపిక్ మార్చేసింది భారతి. భారతి భర్త రామచంద్రం మంచి లీడింగ్ లాయరు. కొడుకు సతీష్ అమెరికాలో ఉంటే కూతురు ఇదే ఫ్లాట్స్లో ఉంటుంది. అన్నిటికీ వీలుగా ఉంటుందని సతీష్ తండ్రిని ఒప్పించి ఈ ఫ్లాట్ కొన్నాడు. సొంత ఇంట్లో ఆఫీస్ ఉంది. రోజు అక్కడికి వెళ్ళి కోర్టు కేసులు చూసుకుని రాత్రికి వస్తాడు ఆయన. రాజేశ్వరి భర్త ప్రభాకరు బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఇంకో రెండేళ్లలో రిటైర్ అవుతాడు. సొంత ఇల్లున్నా దాన్ని సరిగ్గా మరమ్మతులు చేయక పాడైపోయింది. రాజేశ్వరి విపరీతమైన పీనాసి. పైసా పైసా లెక్క చూస్తుంది. దానితో పాతబడ్డ ఆ ఇంట్లో ఉండే కంటే ఇలాంటి ఫ్లాట్లో ఉంటే వీలు అని చేతు ఇక్కడ ఫ్లాట్ కొన్నాడు. అతనికి మేనమామ కుటుంబం సంగతి తెలుసు. కనీసం కొంతకాలం భారతితో ఉంటే అయినా తల్లి పీనాస్తనం వదులుతుందని అతని ఆశ. అమెరికా ఎలానో పిలవలేడు, ఇక్కడైనా వాళ్ళకి అన్ని వసతులు అమర్చాలని అతని ఆరాటం. మరో నెల తర్వాత, వదినా, ఇక్కడ పని మనుషులకి ఆశ ఎక్కువ, పని తక్కువ. ఇప్పటికి ముగ్గురు మారారు, ఎంత ఇచ్చినా తృప్తి లేదనుకో. మా ఇంట్లో పని మీ సుజాత చేస్తుందా అడుగుతావా? రాజేశ్వరి మాట్లాడుతుండగానే సుజాత కూతుర్ని తీసుకొచ్చింది. అమ్మా, తేజ పరీక్షా ఫలితాలు వచ్చాయి, మంచి ర్యాంక్ వచ్చిందంట, అమ్మకు మొక్కు అంటూ కూతుర్ని ముందుకు తోసింది. తేజ సంతోషంగా భారతికి, అలానే రాజేశ్వరికి కూడా కాళ్ళకి దండం పెట్టింది. దండాల తర్వాత ర్యాంక్ ఎంత, సీటెక్కడొస్తుంది, అది చెప్పు అడిగింది భారతి. అమ్మా, 80వ ర్యాంక్ వచ్చింది, గాంధీ మెడికల్ కాలేజీలో సీట్ వస్తుందంటున్నారు, సంతోషంగా చెప్పింది తేజ. ఏం పరిశోధనా? అర్థం కాని రాజేశ్వరి అడిగితే, మెడికల్ ఎంట్రన్సు. తేజ చాలా తెలివిగలది, డాక్టర్ చదువుతానని పట్టుపట్టి తెచ్చుకుంది. కంగ్రాట్స్ తేజ, సార్కి ఫోన్ చేసి చెప్పు అన్న భారతితో, నాకన్నా ముందే సార్కి చెప్పిందమ్మా సుజాత నవ్వుతూ అంది. అమ్మో, డాక్టర్ కోర్సు, మీకు రిజర్వేషన్ ఉన్నా చాలా ఖర్చు అవుతుందిగా, ఎలా చదివిస్తావు సుజాత అంది రాజేశ్వరి. నాదేముందమ్మా, చిన్నప్పటి నుంచి భారతమ్మే చదివిస్తోంది, సీటు తెచ్చుకుంటే డాక్టరీ చదివిస్తానని సార్ చెప్పారు. చదువు ఒక్కటే కాదమ్మా, తేజ బట్టలు పుస్తకాలు అన్నీ అమ్మగారే ఇస్తారు. సతీష్ బాబు కూడా వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి చేసిపోతారు. సుజాత గొంతులో కృతజ్ఞత ఉట్టిపడుతోంది. సరే సరే, తర్వాత పొగడొచ్చు కానీ ముందు వెళ్ళి మీ వాళ్ళందరికీ చెప్పు, స్వీట్స్ కొని తీసుకెళ్ళు. ఇదిగో తేజ, ఈ చీర నీకు అంటూ ఒక ఉప్పాడ చీర, చూడ్డానికి ఇంకా కొత్తగానే ఉంది. ఇంకో 1000 రూపాయలు తేజ చేతిలో పెట్టింది భారతి. తేజ సుజాత అటు వెళ్ళగానే, వదినా, నీకేమన్నా పిచ్చా, అంతంతిస్తావేంటి, జీతం కాక ఆ పిల్ల చదువు ఖర్చు కూడా మీరు పెట్టుకుంటారా? ఎంత ఇచ్చినా వీళ్ళకి కృతజ్ఞత ఉండదు, ఎవరి కోసం ఇస్తారు అన్నట్టు మాట్లాడతారు. ఆ చీర కూడా కొత్తగా ఉంది కదా, అలా ఇచ్చేసేవేంటి? నేనైతే 25 ఏళ్ల చీరలు కూడా చీరక్కపోతే ఎవరికి ఇవ్వనమ్మా
ఆ పిల్ల చదువు అయ్యాక పని మానేస్తాను.

ఇవన్నీ దండక్ కాదు, గుండెలు బాదుకున్నంత పనిచేసింది రాజీ. ఇస్తే వాళ్ళు పనిచేస్తారని, ఇవ్వకపోతే మానేస్తారని ఇవ్వడం లేదు రాజీ. దేవుడు దయవల్లా మా అబ్బాయి చక్కగా చదువుకొని సంపాదించుకుంటున్నాడు. మీరు సంపాదించే డబ్బు మీకు నచ్చినట్టు ఖర్చు పెట్టుకోండి అని వాళ్ళ నాన్నకి చెప్పాడు. మేమిద్దరం 60 దాటిపోయాం, ఇప్పుడు మాకేం కావాలి? ఉన్న బంగారం చాలు, కట్టుకోవడానికి మామూలు బట్టలు చాలు, ఇంతకంటే ఆస్తులు కూడా పెట్టేది లేదు. మా ఇంట్లో పనిచేస్తున్న సుజాత భర్త ఆటో నడుపుతాడు, సంపాదించే దాంట్లో చాలా మటుకు తాగేస్తాడు. సుజాత ఒళ్ళు హూనం చేసుకుని సంపాదించేది వాళ్ళకి తిండి బట్టకి కూడా సరిపోదు. పిల్లల్ని బాగా చదివించాలని ఆమె తాపత్రయం. దానికి తగ్గట్లు పిల్లలు కూడా బాగా తెలివిగా చదువుతున్నారు. తేజ తమ్ముడు సందీప్ ఇప్పుడు 10వ తరగతికి వచ్చాడు. తేజ స్వయంగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుంది.

బాగా చదివించాలని ఆమె తాపత్రయం. దానికి తగ్గట్లు పిల్లలు కూడా బాగా తెలివిగా చదువుతున్నారు. తేజ తమ్ముడు సందీప్ ఇప్పుడు 10వ తరగతికి వచ్చాడు. తేజ స్వయంగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుంది. కాలేజీల వాళ్ళు ఫీజు రాయితీ ఇచ్చారు. మేము వాళ్ళకి పుస్తకాలకి, బట్టలకి, పై ఖర్చుకి డబ్బులిచ్చాం. చదువుకుంటే వచ్చే ఉపయోగాల గురించి 4 మంచి మాటలు చెప్పి మార్గదర్శనం చేస్తున్నాం. అంతే, సమాజంలో ఒక్కొక్కరు ఒక చెట్టు నాటినట్లు ఒక బీద విద్యార్థికి వాళ్ళు ఏ కులము అనేది పక్కన పెట్టి చదువుకు సాయం చేస్తే ఒక కుటుంబం పైకొస్తుంది. ప్రభుత్వ పథకాలు ఉన్నాయి కదా అంటావు, ఉంటాయి. ఈరోజుకి వాటి గురించి పూర్తిగా తెలియని వాళ్ళు ఉన్నారు. మనకి తెలిసింది చెప్తే, ఒకరి జీవితం బాగుపడితే అంతకంటే పుణ్యం ఉందా? భారతి మాటలకి ఏమో వదిన, నువ్వు మాట్లాడేది నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు. ముందు వీళ్ళు మన నెత్తికెక్కి కూర్చుంటారు. అందరినీ చదివిస్తూ పోతే ఇంకో 4 ఏళ్లకి పనివాళ్ళు దొరకరు. ఎవరి రాత ఎలా ఉందో అలా జరుగుతుంది. మనం ఓ పూసుకొని వీళ్ళందరికీ సాయాలు చేయక్కర్లా. విసుగ్గా అంది రాజేశ్వరి. పనివాళ్ళు దొరక్కపోతే విదేశాల్లో లాగా మనమే అన్ని పనులు చేసుకుంటాం. అంతేకాని చదువుకుని బాగుపడేవాళ్ళని ఆపకూడదు. భారతి పైకే అని, సరేలే నీకు ఇవన్నీ అర్థం కావు, అందుకే ఎప్పుడు సాయానికి మనిషి దొరకదు నీకు మనసులో అనుకుంది. రాజేశ్వరి అత్తగారిళ్ళు అమ్మకానికి పెడితే ఆమె ఆడపడుచు తండ్రి ఆస్తిలో వాటా రావాలని కోర్టులో కేసు వేసింది. భారతి, రామచంద్రం ఇద్దరూ రాజేశ్వరికి, ప్రభాకరానికి నచ్చ చెప్పారు. న్యాయంగా ఆ అమ్మాయికి కూడా ఆస్తిలో భాగం ఇవ్వాలి కనుక అలా ఇచ్చేసి కేసు లేకుండా చేసుకోమని సలహా ఇచ్చారు. అది ఎంతమాత్రం నచ్చని రాజేశ్వరి, ప్రభాకరు వీళ్లతో గొడవ పెట్టుకుని ఫ్లాట్ అమ్మేసి వేరే వెళ్ళిపోయారు. ఈ గందరగోళంలో సతీష్కి, చైతన్యకి కూడా మాటలు లేకుండా అయ్యాయి. రోజులు, సంవత్సరాలయ్యాయి. రామచంద్రం ప్రాక్టీస్ మానేశాడు. తేజ మెడిసిన్ అయ్యాక కార్డియాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి పెద్ద కార్పొరేట్ ఆసుపత్రిలో ఉద్యోగం వచ్చినా వద్దు అనుకుని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. డాక్టర్ తేజ ఆ రోజు ఎమర్జెన్సీలో వచ్చిన పేషెంట్లను చూస్తూ హౌస్ సర్జన్ ఇచ్చిన ఫైలు తిరగేసింది. పేషెంట్ వయసు సుమారు 70 ఏళ్ళు. హార్ట్అటాక్ వచ్చింది, కానీ ఆవిడ కండిషను బైపాస్కి అనుకూలంగా లేదు. స్టెంట్ వేస్తే ఉపయోగం లేదు. కొంతకాలం మందులు ఇచ్చి చూసి అప్పుడు సర్జరీ చెయ్యాలి. పేషెంట్ దగ్గరికి వెళ్ళి, ఏమ్మా ఎలా ఉన్నారు, ఇంకా నొప్పిగా ఉందా అడుగుతూ నెమ్మదిగా చెక్ చేస్తోంది. ఆవిడని చూస్తే ఎక్కడో చూసినట్లు అనిపించింది తేజకి. పక్కన అటెండెంట్ని కూడా చూడగానే గుర్తుకొచ్చింది వాళ్ళు ఎవరు అనేది. రాజేశ్వరి, ప్రభాకరం. వాళ్ళకి అడ్మిషన్ రాసిచ్చి మీకు రూమ్ ఇస్తారు, ఒక వారం చూద్దాం, కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటే సర్జరీ చేయొచ్చు. మీరు పెద్దవారు, మీకు ఇంకెవరైనా సాయం ఉంటే నయం. మీ పిల్లలు ఇక్కడే ఉన్నారా, ప్రభాకరాన్ని అడిగింది తేజ. అప్పుడు ఆయన భార్య వంక చూసిన చూపుకి శక్తి ఉంటే ఆవిడ అక్కడే భస్మం అయ్యేది. లేదు డాక్టర్ గారు, మాకు ఎవ్వరూ లేరు, నేను చూసుకుంటాను అన్నాడు. ఆయనకు కావలసిన సహాయం చెయ్యమని అక్కడ సిస్టర్కి చెప్పి అన్ని కేసుల్లో చూడడం అయ్యాక భారతికి ఫోన్ చేసింది తేజ. అమ్మా, మీ ఆడబొడుచు రాజేశ్వరి గారిని చూశాను. తేజ మాటలు పూర్తి కాకుండానే, ఎక్కడా, ఎలా ఉన్నారు, ఆత్రంగా అడిగింది భారతి. మీరు నెమ్మదిగా వినండి, కంగారు పడి సారను కంగారు పెట్టకండి అంటూ విషయం చెప్పింది. అయ్యో, అసలు వాళ్ల సంగతే తెలియకుండా అయింది తేజ. సార్కి చెప్పి ఆసుపత్రికి వస్తాం అన్న భారతితో, సాయంత్రం 5 రండమ్మా, అప్పుడు నా డ్యూటీ అయిపోతుంది అంది తేజ. సరే అన్న భారతి భర్తకి నెమ్మదిగా సంగతి చెప్పింది. రామచంద్రం కూడా బాధపడ్డాడు. సాయంత్రం ఇద్దరూ ఆసుపత్రికి వెళ్లారు. ఆ సమయానికి ముందే తేజ రాజేశ్వరి దగ్గర ఉంది. అమ్మా, మీరు నన్ను గుర్తుపట్టారా? పరికించి చూసిన రాజీ తల అడ్డంగా ఊపింది. ప్రభాకర్ వైపు చూస్తే ఆయన కూడా, మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు డాక్టర్, అయోమయంగా అన్నాడు. అమ్మా, మీరు గుర్తుపట్టలేదా?

తేజని భారతి అమ్మగారింట్లో చూశారు. వాళ్ళింట్లో పనిచేసిన సుజాత కూతుర్ని. అవునా, నేను అస్సలు గుర్తుపట్టలేదు. కొద్దిగా అసౌకర్యంగా కదిలింది రాజేశ్వరి. మీరు ఏమీ అనుకోకండి, నేను కొంత స్వతంత్రించి భారతి అమ్మకి చెప్పాను మీ సంగతి. మీ గురించి వాళ్ళు చాలాసార్లు బాధపడడం చూశాను, అందుకే చెప్పాను. వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని కలవడానికి వస్తున్నారు. మాట పూర్తయ్యేలోగానే భారతి రామచంద్రం లోపలికి వచ్చారు. ఏంటి రాజీ, ఎలా ఉన్నావు? ఎవ్వరితోనూ సంబంధం పెట్టుకోకుండా దూరంగా వెళ్ళిపోతే ఎలా? కోపంగా అంది భారతి. తేజ భారతిని ఆపుతూ, అమ్మా, ఆవిడ నా పేషెంట్, మీరు ఆవిడని ఆవేశపడనీయద్దు. సరేలే, అక్కడున్న కుర్చీలో కూర్చుంది భారతి. రామచంద్రం రాజేశ్వరిని చూసి కళనీళ్లు పెట్టుకున్నాడు. ఎలా ఉన్నావు రాజీ? అన్నయ్య, ఇలా ఉన్నాను, బాధగా అంది రాజీ. కొంచెంసేపు కూర్చుని మళ్ళీ మర్నాడు వస్తామని చెప్పి వెళ్ళిపోయారు భారతి రామచంద్రం. మర్నాడు వచ్చినప్పుడు రామచంద్రం ప్రభాకరు టీ తాగి వస్తామని బయటికి వెళ్ళారు. ఏమైంది బావా, ఎందుకు మీరలా అందరికీ దూరమయ్యారు? రామచంద్రం అడిగితే, మీరేమీ అనుకోకండి బావా, మీ చెల్లెలే అన్నిటికీ అసలు కారణం. ఆస్తి మీద ఆశతో మా చెల్లెలు కుటుంబాన్ని దూరం చేసింది. మా నాన్న ఆస్తిలో ఆమెకి భాగం ఉందిగా, ఇద్దామంటే ఒప్పుకోలేదు. కోర్టు కేసులు గందరగోళం అయ్యి బోర్డు ఖర్చు పెట్టి చివరికి సగం మా చెల్లికిచ్చాం. ఆస్తి ఇచ్చినా ఈ గోలతో నాకు మా చెల్లెలకి బంధం తెగిపోయింది. చైతన్య కూడా మీ కమ్యూనిటీలో కొన్న ఫ్లాట్ అమ్మేసి ఆ డబ్బు ఇచ్చి మీకు నచ్చిన చోట కొనుక్కోమని చెప్పాడు. మీ చెల్లి డబ్బు కాపీనంతో ఏ సదుపాయాలు, కనీసం లిఫ్ట్ కూడా లేని ఫ్లాటు 4వ అంతస్తులో కొన్నది. నాకు విరక్తొస్తోంది బావుగారు. ఎన్నోసార్లు ఇంట్లోంచి వెళ్ళిపోదామనుకున్నాను, కానీ పాపభీతి పడనివ్వలేదు. అటు చుట్టాలు ఇటు కన్న కొడుకు ఎవ్వరూ లేకుండా అందరినీ దూరం పెడితే డబ్బు ఏం సాయం చేస్తుంది? అందరూ చూస్తున్నారని కూడా అనుకోకుండా కళ్ళనీళ్లు కారుస్తున్న ప్రభాకరాన్ని చూస్తే జాలి వేసింది రామచంద్రానికి. ఊరుకో బావా, ఇప్పటికైనా బుద్ధి వస్తుందని ఆశిద్దాం, ఓదార్చాడు. అక్కడ ఆసుపత్రిలో భారతి కూడా రాజేశ్వరితో, ఎందుకమ్మా రాజీ, అందరితోనూ దూరమయ్యి ఏం సాధించావు? ఈరోజున ఒక్కరూ అయిపోయారు. అదృష్టం కొద్దీ తేజ చూసింది కనుక మాకు తెలిసింది. కోప్పడింది రాజీని. అవునదినా, మీరు ఆ అమ్మాయికి చదువు కోసం అంతంత డబ్బులు దానమిస్తుంటే నాకు అప్పుడు కోపం వచ్చేది. ఇప్పుడు చూడు, చక్కగా మీకు ఉచిత వైద్యం చేస్తుంది. బుర్ర తక్కువ దాన్ని. అప్పుడు ఆ తెలివి నాకు లేకపోయింది. నేను ఆ రోజున ఎంతో కొంత డబ్బు ఇచ్చుంటే ఇప్పుడు మాకు డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండేది కాదు. రాజీ మాటలకి నోరు తెరిచింది భారతి. ఇంకా బుద్ధి రాలేదా రాజీ నీకు? మమ్మల్ని దూరం చేసుకున్నావు, ప్రభాకర్కి ఉన్న ఒక్కగానొక్క చెల్లిని దూరం చేశావు, తల్లిదండ్రులంటే గౌరవం ఉండాల్సిన పిల్లలు నిన్ను అసహించుకునేలా చేశావు. ఇంత వయసు వచ్చినా జ్ఞానం రాలేదు నీకు. అవును, మేము దానం చేశాం. మాకు ఉచిత వైద్యం కోసం కాదు, అది ధర్మం, మానవ ధర్మం. మనకి పిల్లలుగా, తల్లిదండ్రులుగా, కోడలిగా ఇలా ఎన్నో ధర్మాలుంటాయి. అలాంటి వాటిల్లో సామాజిక ధర్మం కూడా ఒకటి. సమాజానికి మనమేం చేశాం? ఇది అందరూ వేసుకోవాల్సిన ప్రశ్న. అలాంటి ధర్మమే మేం తేజక్ చేశాం. ఆ అమ్మాయి దాన్ని సద్వినియోగం చేసి చక్కగా చదువుకుంది. వాళ్ళ తమ్ముడు కూడా మంచి ఉద్యోగంలో ఉన్నాడు. తండ్రి తాగుడు మానేశాడు. పిల్లలిద్దరూ వాళ్ళకి ఇల్లు కొనిపెట్టి చక్కగా చూసుకుంటున్నారు. అది పిల్లల ధర్మం. మాకు ఇన్సూరెన్స్ ఉంది, ఉచిత వైద్యం అక్కర్లేదు. నిజానికి నీకు కూడా ఆ అవసరం లేదు. ఆ అవసరం ఉన్నవారికి అది అందితే చాలు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆలోచించు. నీకు బాగాలేదన్న మాట విని మేము ఎంతో ఆందోళన చెంది వచ్చాం. ఇప్పుడు నీ మాటలు వింటే అనవసరంగా వచ్చాం అనిపిస్తోంది. మీ అబ్బాయి కోడలు మంచివాళ్ళు, నీకు బాగాలేదంటే పరుగులు పెట్టుకుని వస్తారు. ఉన్న కొద్ది కాలం అందరితో మంచిగా ఉండు, అది నీ ధర్మం, కాదంటావా నీ కర్మం. కోపంగా లేచింది భారతి. సరేలే వదినా, ఇప్పటి వరకు అందరికీ చెడ్డయ్యాను, ఇప్పటికీ మారకపోతే చచ్చేలోగా కనీసం కొడుకును కూడా కళ్ళ చూసుకోలేనేమో. నువ్వు చెప్పినట్లే చేస్తా, నీరసంగా అంది రాజీ. హమ్మయ్య, ఇప్పటికైనా

0: మారదాము అనే ఉద్దేశానికి వచ్చింది. సంతోషంగా లేచింది భారతి.
1: మీరింతవరకు దానం ధర్మం శ్రీపతి లలిత కుమారి గారి కథానిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు జి నిత్యసంతోషిణి గారు పాడిన లలిత గీతం.

హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దీప్తి. నేను భరత్నగర్లోని వివేకానంద కాన్వెంట్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మీకు ఒక చక్కని కదంబ కార్యక్రమం వినిపించడానికి మా పాఠశాల విద్యార్థులం వచ్చాము. ముందుగా గణనాథుణ్ణి స్తుతిస్తూ నిషిత ధను ఏకదంతాయ అనే పాటను వినిపిస్తారు.

0: మహి.
1: స్వామి వివేకానంద భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను, ధర్మాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప దార్శనికుడు. ఆయన ఉపన్యాసాలు నేటికీ యువతకు ప్రేరణగా నిలిచి వారిలో ఉత్తేజాన్ని నింపుతున్నాయి. మరి అంతటి గొప్ప మహానుభావుడు వివేకానంద గారి గురించి మరిన్ని విషయాలు చెప్తాడట 8వ తరగతి చదువుతున్న సుధీర్, విందామా?
2: స్వామి వివేకానంద భారతదేశంలోని గొప్ప ఆధ్యాత్మిక గురువులు, తత్వవేత్తలు మరియు యువతకు ప్రేరణనిచ్చిన మహానుభావుడు. ఆయన జననం 1863 జనవరి 12న కోల్కతాలో జరిగింది. ఆయన అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా. చిన్ననాటి నుంచి ఆయనకు జ్ఞానం, ధైర్యం మరియు ప్రశ్నించే స్వభావం ఉండేది. స్వామి వివేకానంద గారు శ్రీ రామకృష్ణ పరమహంస గారి శిష్యుడు. గురువుగారి బోధనలు ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చాయి. ఆయన వేదాంతత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. 1893 అమెరికాలోని చికాగో సభలో ఆయన ఇచ్చిన ప్రసంగం ప్రపంచ వ్యాప్తంగా భారతదేశానికి గౌరవాన్ని తీసుకొచ్చింది. లేచి నిలబడి లక్ష్యాన్ని సాధించే వరకు ఆగకండి అని ఆయన మాటలు యువతకు గొప్ప ప్రేరణ. ఆయన సేవ, త్యాగం, ఆత్మవిశ్వాసం మరియు మానవ సేవను చెప్పేవారు. ఆయన స్థాపించిన రామకృష్ణ మిషన్ ఇప్పటికీ విద్య, వైద్య, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. స్వామి వివేకానంద జీవితం మనకు కష్టాలను ఎదుర్కొనే ధైర్యము, విలువలు మరియు దేశభక్తిని నేర్పుతుంది. ఆయన భారత యువతకు ఎప్పటికీ ఆదర్శప్రాయుడు.
1: భారత స్వాతంత్ర సమరయోధుల్లో ముఖ్యులు సుభాష్ చంద్రబోస్, నేతాజీ అనే బిరుదుతో ప్రసిద్ధి పొంది బ్రిటిష్ పాలకులతో పోరాడారాయన. ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ గారి గురించి 8వ తరగతి చదువుతున్న మనశ్విని ఏం చెప్తుందో విందాం.
0: నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో అత్యంత ధైర్యవంతుడైన విప్లవ నాయకుడు. ఆయన 1897 జనవరి 27న ఒడిశాలోని కటక్ పట్టణంలో జన్మించారు. తండ్రి జానకీనాథ్ బోస్ ప్రముఖ న్యాయవాది, తల్లి ప్రభావతీదేవి గృహిణి. చిన్ననాటి నుంచి సుభాష్ చంద్రబోస్ కు దేశభక్తి, క్రమశిక్షణ, నాయకత్వం లక్షణాలు ఎక్కువగా ఉండేవి. అతను చదువులో అత్యంత ప్రతిభావంతుడు. ఇండియన్ సివిల్ సర్వీస్ ICS పరీక్షలో ఉత్తీర్ణుడైన బ్రిటిష్ ప్రభుత్వానికి సేవ చేయడం తన ఆత్మగౌరవానికి విరుద్ధమని భావించి ఆ ఉద్యోగాన్ని వదిలేశాడు. భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం సాధించటమే ఆయన జీవిత లక్ష్యంగా మారింది. సుభాష్ చంద్రబోస్ భారత జాతీయ కాంగ్రెస్ లో కీలక పాత్ర పోషించారు. కానీ అహింసా మార్గంతో పాటు సాయుధ పోరాటం కూడా అవసరమని ఆయన నమ్మకం. అందుకే ఆయన

0: ఆజాద్ హిందూ ఫౌజ్ను ఏర్పాటు చేసి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేశారు. నాకు రక్తం ఇవ్వండి, మీకు స్వాతంత్ర్యం ఇస్తాను అనే నినాదం భారతీయుల్లో అపారమైన దేశభక్తిని రగిలించింది. నేతాజీ త్యాగం, ధైర్యం, దేశప్రేమ భారత స్వాతంత్ర్యానికి గొప్ప ప్రేరణగా నిలిచాయి. ఆయన జీవితం భారత యువతకు ఎప్పటికీ మార్గదర్శకంగా ఉంటుంది. దేశం కోసం ప్రాణాలను కూడా త్యాగం చేయాలనే భావనను ఆయన తన జీవితంలో నిరూపించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరు భారత చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది.
1: మనందరం ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నా గానీ తెలుగు పద్యం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందుకే మనకి చక్కని తెలుగు పద్యాలు వినిపించడానికి వస్తున్నారు ధనుశ్రీ, మనుశ్రీ, రామ్సు, లాస్య.
2: నా పేరు టి ధనుశ్రీ. నేను కరుణశ్రీ గారి రాసిన పద్యాలను చెప్పబోతున్నాను. కష్టబెట్టబోకు కన్న తల్లి మనసు, నష్టబెట్టబోకు నాన్న పనులు, తల్లిదండ్రులన్న దైవ సన్నిబులురా, లలిత సుగుణజాల తెలుగు బాల, అందమైన సూక్తి అర్లోదయం బట్లు బాల మానసముల మేలుకొలుపు, సూక్తి లేని మాట శృతి లేని పాటరా, లలిత సుగుణజాల తెలుగు బాల, దేశ సేవ కంటే దేవతార్చున లేదు, స్వార్థపరత కంటే చావు లేదు, సానుభూతి కంటే స్వర్గంబు లేదురా, లలిత సుగుణజాల తెలుగు బాల, రక్తి లేని ఆట రాత్రి నిద్ర చేటు, భక్తి లేని పూజ పత్రి చేటు, నీతి లేని చదువు జీతాల చేటురా, లలిత సుగుణజాల తెలుగు బాల, మొరకు వాణి తోడ సరసమాడుత రోత, పిరికి పంద వెంట నరుగరోత, నీతి లేని వాణి నేస్తంబు రోతరా, లలిత సుగుణజాల తెలుగు బాల. ధన్యవాదాలు.
3: నా పేరు జి మనుశ్రీ. నేను కర్ణశ్రీ గారి రాసిన లలిత సుగుణజాల అనే పద్యాలను చెప్పబోతున్నాను. తెనుగు ధనము వంటి తీయన్ ధనము లేదు, తెనుగు కవుల వంటి ఘనులు లేరు, తెనుగు తల్లి సాధుజన కల్పవల్లిరా, లలిత సుగుణజాల తెలుగు బాల, వెతికి వెతికి వారి వీరి కావ్యాలలో గతికి గతికి కడుపు కక్కూర్తికి, అతుకులతుకు కవి బ్రతుకేమి బ్రతుకురా, లలిత సుగుణజాల తెలుగు బాల, కలము పట్టగానే కవిశేఖరుడు కాదు, గద్ద ఎక్కగానే పెద్దగాడు, సాటిగట్టగా సన్యాసిగాడురా, లలిత సుగుణజాల తెలుగు బాల, కట్టుకున్న సతిని నట్టింట్లో ముంచి కన్నవారి నోట గడ్డ కొట్టి సభకెక్కువాడే చచ్చు పెద్దమ్మరా, లలిత సుగుణజాల తెలుగు బాల, నదుల ఎందు గంగ నన్నలందు సంపెంగ సతుల సీత గ్రంథతుల గీత, కవుల ఎందు గొప్ప కాళిదాసుండురా, లలిత సుగుణజాల తెలుగు బాల, ప్రభు పూజలందు పట్టణమందున రాజు పూజలందు రాజ్యమందున, చదువుకున్న వారి జగమెల్ల పూజించు, లలిత సుగుణజాల తెలుగు బాల, ఇనుడు వెలుగునిచ్చు ఘనుడు వర్షమునిచ్చు, గాలి వీచు చెట్లు పూలు పూచు, సాధు పుంగవులకు సహజ లక్షణమిది, లలిత సుగుణజాల తెలుగు బాల, హస్తిరాజమెంత హరికిషుమెంత గహనమెంత అగ్నిగణమదెంత, దేహయాష్టి కాదు తేజస్సు ముఖ్యంబు, లలిత సుగుణజాల తెలుగు బాల.
4: నా పేరు లాస్య. నేను నండూరి వారు రచించిన పద్యాలు చెప్తాను. అప్పు చేసి అతడు గొప్పగా వెలుగొందే రాజు, ఊల చివరి రోజు వరకు అసలు చెడినదెవ్వరు, అప్పులిచ్చిన వారే రమ్య హాసలోల రామకృష్ణ, అస్తమించు సూర్యుడడిగే దర్పముతో ఎవ్వరింక వెలుగునిచ్చెదరని ఓపినంతవరకు ఉన్నాననే ప్రమిద రమ్యహాసలోల రామకృష్ణ. ఇల్లు వదలనేల ఇల్లాలి విడనేల గడ్డమేల కావి గుడ్డలేల, మంచి పౌరుడవచు మనుజుండు మసలచో రమ్యహాసలోల రామకృష్ణ. తెలుసుకునినదెవ్వడు దేవుని నిజముగా లేడు, చూచినట్టి వాడకొండు వాడుకొనని వాడు లేడయా భగవంతు రమ్యహాసలోల రామకృష్ణ. ఓట్లు కొనడివాడు ఊరికే ఇచ్చున దాచిపెట్టినట్టి ధనము తెచ్చి అమ్మి వేయగలడు అతడు దేశమ్మునే రమ్యహాసలోల రామకృష్ణ. పెద్ద ప్రహాసనమ్ము పృథ్వీ లోపల ఏది చదువు రానిసుంట పదవి వచ్చి గద్దె నెక్కి సభల గర్జించుచుండటే రమ్యహాసలోల రామకృష్ణ.
5: నా పేరు వై రామ్సు శరవణ్. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు నండూరి వారి పద్యాలు చెప్పబోతున్నాను. సంస్కరింప నేల సంగమంతయు నీవు, సజ్జనుండవగము స్వార్థముడిగి, ఒక నీచుడప్పుడు ఊర్వి లోపల తగ్గు రమ్యహాసలోల రామకృష్ణ. లోకమెల్ల చిమ్మ చీకటులు గ్రమ్మగా, వగవ వద్దు ఊరుల తెగడవద్దు, వెదకి ప్రమిద నొక్కటి వెలిగింపురా చాలు రమ్యహాసలోల రామకృష్ణ. వేల కొలది ప్రజలు తిరుగుబాటుదారు దేశ నాయకుడవును, వేల కొలది చంపి విప్లవమున ఒకని చంపువాని కురుశిక్ష పడవచ్చు రమ్యహాసలోల రామకృష్ణ. ఎంతమంది చెమట ఎందరి నెత్తురు పిండకుండ ఎవరు పేర్చదనము, దొరలు చేయునట్టి దోపిడియే ఆస్తి రమ్యహాసలోల రామకృష్ణ. మైత్రి గాని మరియు శత్రుత్వమే గాని చెడ్డవాడితోడ చేయరాదు, శాత్రవమ్మహానే మైత్రి మంచిది కాదు రమ్యహాసలోల రామకృష్ణ. మూఢమానముండు ముక్కోటి దేవులు సృష్టి చేసే కన్ను చెదిరి

0: బోవా సృష్టి చేయలేడు చిన్న చీమను కూడా రమ్య ఆజలోల రామకృష్ణ.
1: వీళ్ళందరూ కూడా పద్యాలు ఎంత చక్కగా చెప్పారు కదా. జనవరి నెల వచ్చిందంటే మనకు వచ్చే అతిపెద్ద తొలి తెలుగు పండుగ సంక్రాంతి. సూర్యుడు ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించే సమయం కాబట్టి మన మనుశ్రీ మోక్షిత సూర్యుని శ్లోకం చెప్తామని ముందుకు వచ్చారు.

0: శోక దారిద్ర్యం సూర్యలోకం సగచ్చతి.
1: దీనిని మకర సంక్రాంతి అని కూడా అంటారు. 3 రోజులు జరుపుకునే పండుగ ఈ సంక్రాంతి. ముందు రోజు భోగి, 2వ రోజు సంక్రాంతి, 3వ రోజు కనుమ. ఈ 3 రోజులు భోగి మంటలు, గొబ్బెమ్మలు, రంగురంగుల ముగ్గులు, హరిదాసుల కీర్తనలు, డూడు బసవన్న విన్యాసాలతో ప్రతి ఇల్లు కలకలలాడిపోతుంది. ఈ పండుగ మరిన్ని విశేషాలు చెప్పడానికి నిషిత వస్తుంది.
2: మకర సంక్రాంతి భారతదేశంలోని ముఖ్యమైన పంటల పండుగలలో ఒకటి. ఇది ప్రతి సంవత్సరం జనవరి నెలలో జరుపుకుంటారు. ఈ రోజున సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు, అందుకే దీనిని మకర సంక్రాంతి అంటారు. ఇది కొత్త పంటలు ఇంటికి వచ్చే ఆనందాన్ని తెలియజేస్తుంది. సంక్రాంతి పండుగ 3 రోజుల పాటు జరుపుకుంటారు. మొదటి రోజు భోగి. ఈ రోజు పాత వస్తువులను తొలగించి ఇంటిని శుభ్రం చేస్తారు. 2వ రోజు మకర సంక్రాంతి. ఈ రోజు గంగిరెద్దుల ఆటలు, ముగ్గులు, గొబ్బెమ్మలు చేస్తారు. కొత్త బట్టలు ధరించి తిల్లు, బెల్లంతో చేసిన పిండి వంటలు తింటారు. 3వ రోజు కనుమ. ఈ రోజున పశువులను పూజించి రైతులు తమ కృతజ్ఞతలను వ్యక్తపరుస్తారు. సంక్రాంతి పండుగ మనకు ప్రకృతితో అనుబంధాన్ని, కష్టపడే రైతుల విలువను గుర్తు చేస్తుంది. కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి ఆనందంగా గడిపే పండుగ సంక్రాంతిగా నిలుస్తుంది.
1: సంక్రాంతి పండుగ గురించి నిహిత చాలా చక్కగా చెప్పింది. సంక్రాంతి పండుగకి మరింత శోభని అందించేది హరిదాసుల సంకీర్తనలు. తల మీద అక్షయ పాత్ర పెట్టుకొని, కాళ్లకు గజ్జెలు కట్టుకొని, చిడతలు వాయిస్తూ హరిలో రంగహరి అంటూ కీర్తనలు పాడుతూ ఇంటింటికి వచ్చి ధాన్యాన్ని దానంగా స్వీకరిస్తారు హరిదాసులు. కొత్త పంట ఇంటికి వచ్చే సమయం కాబట్టి కొత్త ధాన్యంతో పాటు కొందరు కూరగాయలను కూడా అక్షయ పాత్రలో సమర్పిస్తారు. ఆ విశేషాలేంటో విశ్వచరణ్ చెప్తున్నాడు, విందామా?
3: హరిలో రంగ హరి హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరిలో రంగ

0: హరి హరిల రంగ హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి శ్రీమద్ రమారమణ గోవిందాహరి శ్రీమద్ రమారమణ గోవిందాహరి.
1: సంక్రాంతి పండుగకి రంగవల్లులు గొబ్బెమ్మలతో ప్రతి ముంగిలి ప్రత్యేకతను సంతరించుకుంటుంది. మన పెద్దలు చెప్పిన ఆచార సంప్రదాయాల్లో భక్తితో పాటు ఆరోగ్య సూత్రాలు కూడా ఇమిడి ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. గొబ్బెమ్మలను గోపికలుగా భావించి, మధ్యలో ఒక పెద్ద గొబ్బెమ్మను పెట్టి గోదాదేవిగా భావించి పాటలు పాడుతూ గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతారు. ఇక ఆరోగ్యపరంగా చూస్తే ఈ చలికాలంలో వచ్చే బ్యాక్టీరియా క్రిములు మన దరి చేరకుండా ఆవు పేడతో కల్లాపి చల్లడం, గొబ్బెమ్మలను పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. కాబట్టి మన చిన్నారులు రేష్మి, లేఖన, వాసవి, ఉమా, జోషిత, విన్మయి గొబ్బెమ్మల పాట పాడుతామని ముందుకు వస్తున్నారు.

సంక్రాంతి పండుగ ముందు రోజు భోగి పండుగ అని చెప్పుకున్నాం కదా. ఆ రోజు పిల్లలకు ఎంతో ఇష్టమైన ప్రత్యేకమైన వేడుక భోగిపళ్ళు. సాయంత్రం 5 ఏండ్లలోపు పిల్లలకు ఈ భోగిపళ్ళను పోస్తారు. చిన్నపిల్లల ఆరోగ్యం కోసం, వారికి దిష్టి తాకకుండా ఉండడం కోసం ఈ భోగిపళ్ళను పోయడం అనే ఈ ఆచారం అనాదిగా వస్తోంది. పిల్లలకు ఎంతో సరదాగా ఉండే ఈ వేడుక చుట్టుపక్కల ఉన్న చిన్నపిల్లలని కూడా తీసుకువచ్చి ఒక చోట కూర్చోబెట్టి రేగుపళ్ళు, చిన్న చిన్న చెరుకు ముక్కలు, అక్షింతలు, నాణాలు వేసి తల మీద నుండి 3 సార్లు దిష్టి తిప్పుతూ పోస్తారు. కాబట్టి వర్షిణి, దామిని, దేవిశ్రీ, వర్ణిక భోగిపళ్ళ పాట పాడుతామని ముందుకు వచ్చారు.

భోగిపళ్ళ పాట ఇంకొకటి పాడుతామని మన చిన్నారులు వంశిక, మాన్యశ్రీ, తన్మయశ్రీ, మేధశ్రీ, అక్షిత, చరిష్య, యాతిక వస్తున్నారు.

0: కళ్ళు.
1: నిజంగా ఆ భోగిపల్ల వేడుక కండ్ల ముందే జరిగినట్టుంది కదా, అంత బాగా పాడారు. ఈ పండక్కి అమ్మమ్మ వాళ్ళ ఊర్లో బోల్డన్ని సందళ్ళు, ఆటలు, పాటలు, ఆ జోరు హుషారే ఎంత బాగుంటుందో. అబ్బా, చింతకాయల సీజన్ వచ్చేసింది కదా, లేత చింతకాయని ఓ బండ మీద వేసి దానిపై కొంచెం ఉప్పు వేసి కచ్చా పచ్చాగా దంచి చప్పరించి తింటే ఆ ఆనందమే వేరు కదా. ఊహించుకుంటేనే నోట్లో నీళ్లూరుతున్నాయి. ఇలాంటి ఎన్నో అనుభూతుల్ని మన విఆర్ శర్మ అంకుల్ రాసిన ఎంత బాగుంటుందో అనే ఈ పాటలో వినిపిస్తారు మన ఫ్రెండ్స్ జీతేంద్ర, లోహిత్ కుమార్, ధ్యాన్దీప్, గౌరవ్ నందన్, దీక్ష, వినిత, కీర్తన, లక్ష్మి.
2: ఎంత బాగుంటది, ఎంత బాగుంటది, ఎంత బాగుంటది, ఎంత బాగుంటది.
3: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
4: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
5: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
6: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
7: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
8: శ్రోతలకు, పాలసీదారులకు ఓరియంటల్ ఇన్సూరెన్స్ అందిస్తుంది 80వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
9: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ BLO అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
10: నేను ఇక్కడే ఉన్నా.
11: మీకోసం కాదు, దీనికోసం మొబైల్ ఛార్జ్ చేయాలి.
10: బుర్రని ఛార్జ్ చేయి.
12: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ ఛార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
10: చూసావా?
11: నా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
12: ఇప్పుడు ఎలా మరి?
11: ఉందిగా ఫ్రీ వైఫై.
10: బుర్రని వాడు కాస్త.
12: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
11: అంటే మోసాలకి చెప్పే బై బై.
12: RBI అంటుంది
13: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
14: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: ఈనాటి బాలానందం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 3 గంటలవుతుంది. వార్తల ముఖ్యాంశాలు విందాం.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. 2 రోజుల బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సమావేశాలు న్యూఢిల్లీలోని భారత మండపంలో ప్రారంభమయ్యాయి. ప్రపంచ పాలన, వాణిజ్యం, సాంకేతికత, ఆహార, ఇంధన భద్రత, ఆరోగ్య సంరక్షణ వంటి అంశాలపై బ్రిక్స్ సభ్య దేశాల నాయకులు చర్చించనున్నారు. శాసనసభ వర్షాకాల సమావేశాల నేడు 6వ రోజు సమావేశంలో ప్రభుత్వం ప్రజావిశ్వాసం బిల్లును ప్రవేశపెట్టింది. తెలంగాణ సహా 6 రాష్ట్రాల్లోని పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2 కింద 18,77,000

0: ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని పట్టణాభివృద్ది శాఖ కార్యదర్శి సత్యేంద్ర సింగ్ ఆయా రాష్ట్రాలను కోరారు. రాష్ట్రంలో చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువును ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించింది. ధృవీకరణ పత్రాలతో నిమిత్తం లేకుండా మొదట దరఖాస్తులు సమర్పించి పరిశీలన సమయంలో వాటిని అందజేయాలని సూచించింది. ఎల్లుండి గణపతి నవరాత్రుల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో నేటి నుంచి ఈ నెల 24వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈరోజు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మాక్ అసెంబ్లీ నిర్వహిస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ 22A అంశం, కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. హైదరాబాద్ అభివృద్ది, రోడ్లు, డ్రైనేజీ సమస్యలపై నగర ఎమ్మెల్యేలతో వెంటనే భేటీ ఏర్పాటు చేయాలంటూ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పనిచేయని అధికారులపై చర్యలు తీసుకోవాలని, ప్రజాప్రతినిధుల గౌరవంపై చర్చించాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని స్మరించుకుంటూ ఈ నెల 17 నుంచి వచ్చే నెల 17వ తేదీ వరకు సేవా సంకల్ప అభియాన్ నిర్వహిస్తామని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు తెలిపారు. దుబాయ్లో రేపు రాత్రి 8 గంటలకు జరిగే మహిళా ఆసియా టీ20 కప్ ఫైనల్ మ్యాచ్లో భారత్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. దక్షిణ ఒడిశా తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో ఈరోజు, రేపు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @EIRNews_HYD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 3:03 దాటి 4 సెకండ్లు అవుతుంది. ఇంతటితో ఈ పూట ప్రసారాలు సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెడ్స్, ఇంకా డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 400.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈ సాయంకాలం మా ప్రసారాలు ప్రారంభం. ముందుగా తెలుగులో వార్తల ముఖ్యాంశాలు విందాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. రెండు రోజుల బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సమావేశాలు న్యూఢిల్లీలోని భారత మండపంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రారంభ ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఈ సదస్సు భారత్ అధ్యక్షత ప్రజల కేంద్రంగా మానవత్వానికి ప్రాధాన్యత ఇచ్చేలా సాగుతోందని పేర్కొన్నారు. అంతకుముందు 11 సభ్యదేశాల అగ్రనేతలకు ప్రధానమంత్రి స్వాగతం పలికారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ బ్రిక్స్ సమావేశంలో మాట్లాడుతూ, పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ సమాజం ఉమ్మడి ప్రయోజనాలు దెబ్బతింటాయని పేర్కొన్నారు. శాసనసభ వర్షాకాల సమావేశాల నేడు ఆరో రోజు సమావేశంలో ప్రభుత్వం ప్రజావిశ్వాసం బిల్లును ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై శాసనమండలి సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉత్సవాలు సజావుగా సాగేలా సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నగరాన్ని బ్లూ సిటీ, గ్రీన్ సిటీగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. కోర్ అర్బన్ రీజియన్ ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టి మంత్రి మాట్లాడారు. 22A నిషేధిత భూముల అంశంపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించిన స్వల్పకాలిక చర్చ కొనసాగుతోంది. 6 నెలలకొకసారి మహిళా సంఘాలకు వడ్డీలు చెల్లిస్తున్నామని, ఇప్పటివరకు 70,000 కోట్ల లోన్లు ఇచ్చినట్లు రాష్ట మహిళా సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క చెప్పారు. రాష్టంలో చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువును ప్రభుత్వం ఈ నెల 15 వరకు పొడిగించింది. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈరోజు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మాక్ అసెంబ్లీ నిర్వహిస్తున్నారు. ఫీజ్ రీఎంబర్స్మెంట్, 22A అంశం,

కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని స్మరించుకుంటూ ఈ నెల 15 నుంచి వచ్చే నెల 17 వరకు సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు చెప్పారు. దక్షిణ ఒడిశా తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో ఈరోజు రేపు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
3: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
4: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
5: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
6: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
7: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో సమయం 5:04. ఇప్పుడు జానపద సంగీత కార్యక్రమంలో చిరుతోండ చివరి భాగాన్ని చిందు యక్షగానాన్ని వినిపిస్తారు శ్రీ గడ్డం శేషాద్రి మరియు బృందం.

0: నిశ్వర
1: దేవి,
0: నీవేమో వృద్ధాప్యములో నీవు చీము నెత్తురు జిబ జిబ జిబ జిబ పురుగులు నీ చేతిలో పుండ్లలో పడటము అలాంటిగా ముసలి అవతారం నీవు. నేను ఒక 16 ఏళ్ల అమ్మాయి ఎలా ఉంటాదో అలాంటిగా నేను తయారై వస్తాను, చక్కగా వస్తాను.

0: వచ్చినాను, ఆలస్యం అవుతున్నది, ఇక వెళ్దాం పద. అదిగో అదిగో చూసావా, వచ్చిన తోడనే అదిగో కనిపించేది చూడు.
1: అదేనా?
0: అదే
1: ఒక్క మాట చెప్తాను వింటావా,

0: కావా? కంటకం ఏదైనా వాణ్ణి కంటాడి కూడా వారి వద్దకి వెళ్ళి సత్యమును తప్పించి రావాలి.
1: దేవి అనుకున్నంత మాత్రం ఇదే శివకంచి మురాదు కనిపించేది. అది అదిగో చూడు, అల్లదిగో తవ్వుతూ చూడు,
0: ఇది

0: శివ కంచీపుర పట్టణం వీక్షించాలంటే మన కళ్ళు ఎక్కడ చూసినా శివ శివ అన్న నామము తప్ప వారికి ఏమన్నా మాట వస్తుంది. చూడు శివుడు ఎవరు చూడు శివ పార్వతి
1: చూడు
0: వాటముగా.

0: కోటలు చూడు, ఏడు వాడ ఏడు ఒక వాడలు చూడు, శివ కంచీపురము చేరవచ్చాము. కాని ఒక మాట దేవి, ఇప్పుడు ఇలా వెళ్ళితే మరి ఆ పిల్లవాణ్ణి కోసి వండి పెట్టమంటే దాని కారణము అడుగుతారు, దాని నిమిత్తం ఏమి స్వామి అంటే, అయ్యా ఏది ఒక సమాధానం చెప్పాలి మనము. కాబట్టి నేను ఒక ఉపాయం పనుకున్న, నా మహిమ చేత నా వ్రేళ్ళు ఊడిపోయినట్టు కాళ్ళు కుష్ఠరోగి కావిస్తాను, నన్ను సీము రక్తముల చేత గుడ్డలు కట్టి నీవు తీసుకొని వెళ్ళుము.
1: చిత్తము.

0: నెమ్మదిగా తీసుకువెళ్ళు చీము రక్తము. అయ్యో నేను నడవలేక ఉన్నా,
1: విచిత్రముగా చూస్తున్నారు నిన్ను నన్ను విచిత్రముగా చూస్తున్నారు.
0: అవును దేవి,
1: చూసావా మా

0: మత్స్యకంటులు, మమ్మల చూడండి, మా భర్త బాధ చూడండి, మేము ఎలా బాధుచున్నామో, ఎలా బాధపడుచున్నామో, తోచినటువంటి సహాయం మా ముసలైనవి చేసిన మీకు పుణ్యం వచ్చును. ఆ శంకరామూర్తికి
1: శంకరదేవి ఆ కట్టెని, అయ్యో అయ్యో అయ్యో పడిపోతున్నాను పడిపోతున్నాను.

0: పగిలిపోయా, అది పొట్ట పగిలిపోయింది వ్రేలు.
1: అయ్యో రక్తము దార్చినట్లు
0: నా దండం అంటే నా రెక్క గట్టిగా పట్టుకొని నిమ్మది.
1: అగో పురుగు చూడు
0: శంకరా, శంకరా, శంకరా, శంకరా,
1: మనోహరా అటు.

0: తొలగక నా వెంబడి రాండి. ఒకవేళ అటు నడిచావనుకో నీ కాళ్లకు దెబ్బలు తగిలి రక్తములు గారుచున్నావి. నిమ్మదిగా నడువు అయ్యా, నిమ్మదిగా నడువు, నిమ్మదిగా నడువు.
1: ఇదిగో చేరవచ్చామదేవి, కనిపించే భటుడు ఉన్నాడు.
0: ఎందుకొచ్చారు?
1: మీ మహారాజు వద్దకు వచ్చామయ్యా.
0: మహారాజు వద్దకు వచ్చారా? సరే ఇక్కడ ఉండని మా మహారాజుతో చెప్తాను. ఎవరు? ఎవరో జంగమయ్యలు వచ్చారు. వారు చూడ అంత విహీనంగా ఉన్నారు స్వామి.
2: ఏమిటి రా మహామంత్రి, నువ్వు చెప్పేది అంత విహీనమని అంటున్నావు? అలాంటి మాటలు అనకూడదు కదా.
0: చీము కుష్టి వ్యాధి చేత ఉన్నారు.
2: అయినా సరే, తక్షణమే నీవు వెళ్ళి లోనికి వెళ్ళి అమ్మగారిని రప్పించండి.
0: సరే చిత్త,
2: మా కుమారుడైన సిరియాలను కూడా రప్పించండి.
0: మనోహరా,
2: వచ్చే వేళలో చలిమని వర్దిల్లము, వర్దిల్లము.
0: స్వామి, ఆ ముని దంపతులు ఎక్కడ ఉన్నారో వారి వద్దకు వెళ్దాం పదండి.
2: సరే.
3: హర హర మహాదేవ శంభో, శంకర ఉమార మన పాయి మా.
2: ఓం నమః శివాయ. స్వామి
0: స్వామి స్వామి,
2: వందనములు వందనములు.
1: చల్లగా వర్దిల్లుము స్వామి. అయ్యో నా చీము రక్తం ఉంది, నేను ఎలా దీవించాలయ్యా?
2: శుకులాదేవి, ఆ స్వామి వారిని, ఈ అమ్మగారిని లోనికి తీసుకుని వెళ్దాం. సరే. అయ్యా కూర్చోండి, కూర్చోండి.
1: కూర్చున్నాము స్వామి.
2: అమ్మా కూర్చున్నారా? సుగ్గులాదేవి,
0: మనోహర
2: పాపం ఆయనకు సేవ చేయండి. అవన్నీ చీము నెత్తురు కారుచున్నదే, బాధతో ఉన్నారు. వారికి తూర్చిపెట్టండి.
0: అలాగే చేస్తున్నాను స్వామి.
2: చేయండి చేయండి. కుమారా సిరియాల, నువ్వు కూడా అమ్మవారికి విడుముగా వారికి సేవలు అందించున్నాయనా?
0: చిత్తము నాన్న, చిత్తం.
2: స్వామి
0: మహారాజా,
2: అయినా మీరు మహాయోగుల లేకపోతే తపస్సుల ఎలాంటి వారో శైవుల, మీరు ఏమి చేస్తున్నారో గాని మిమ్మల్ని చూస్తుంటే చాలా బాధగా ఉన్నది.

0: భక్తుడు అంటే ఇక్కడ మించిన వారు అంటే నీ యొక్క విభూతి చూసినా శివుడు నీలోననే కనిపిస్తున్నాడు. హరుడు అంటే శివుడు. ఆ శివుని భక్తుడు కాబట్టి నేను ఒక కోరిక కోరుతాను.
1: ఏమిటి స్వామి?
0: తీరుస్తారా?
1: ఏమిటి స్వామి?
0: చెప్పవలేనా?
1: అయినా అయ్యా సుగ్గులాదేవి
2: మనోహర
1: స్వామి వారిని అడిగాను కానీ
2: అవును
1: నీవు అమ్మవారిని అడగండి.
2: అమ్మా, నీవు చూస్తేనేమో 16 ఏళ్ల వయసులో ఉన్నావు, నీ భర్తను చూస్తేనేమో 90 ఏళ్ల వయసులో ఉన్నాడు. కానీ
1: సుగ్గులాదేవి
2: మనోహర వీరి చిత్రం ఎలా ఉందంటే వాళ్ళ ఊరు ఎక్కడ, వాళ్ళ పల్లె ఎక్కడ, వారుండే నివాసం ఎక్కడ, అమ్మా మీరు ఎక్కడ ఉంటారు?
3: రాణి గారు మేము ఎవరమో నీకు చెప్పవలనా?
2: చెప్పాలి కదా.

0: అమ్మా రాణిగారు, ఎంత చక్కటి ముచ్చట అడిగావు తల్లి నీవు. నన్ను కన్నటువంటి వారు హిమావంతుడు నా తండ్రి, మేనకయు నా తల్లి. వారి గర్భములో జన్మించానట, కాని నాకు తెలియదు. కాన నాకు కొడుకులు ఉన్నారో లేరో తెలియదు, కాని నలుగురు ఉన్నారమ్మా. నాకు
1: నలుగురు కొడుకులు అంటున్నారు మనోహరా.
2: ఏమి
1: నలుగురు కొడుకులు అంటున్నారు అమ్మా? మాకు తెలియదంటున్నారు. సరే, వారి మన పట్టణానికి ఎందుకని వచ్చారో అట్టి సంగతి ఏందో
2: అరచుకోనండి. అంటే మహానీయుని అడుగుతాను.
1: అడగండి, వారికి ఏమి కావాలో వాళ్ళ అధిష్టానం ఏంటిదో అరచుకోండి.
2: స్వామి
1: మహారాజా,
2: మీరు చూస్తే మహా యోగులుగా తపస్సులుగా ఉన్నారు, శైవులుగా నిలిచి ఉన్నారు, కానీ మీరు సామాన్యులు కారు మహాప్రభు.

0: అయ్యా, ఈ వ్యాధి మీకు ఎంతో ఘోరముగా ఉన్నది. చేతులు చూస్తుంటే కుష్టి వ్యాధితో ఉన్నట్టున్నది. నా నోట అనడమే చాలా పాతకం, కానీ మీరు ఇంత బాధపడుతున్నారు, ఎలా వచ్చే అది, ఎలా నయమైతే
1: చెప్పవలేనయ్యా. నా యొక్క ఘోష
0: చెప్పండి.

0: ఊరులో తిరిగాను, నాకు ఈ రోగి వచ్చాది, నాటు వైద్యం వాడాము, దేశాలు తిరిగాను, కానీ ఎక్కడ పోలే. మనుజ మాంసము తింటే ఈ రోగి పోతుందట, మీరు మాట ఇచ్చారు
1: స్వామి.
0: నాకు మనుజ మాంసం
1: ఒక మాట వింటారా?

మీరు ఎన్నో వనమూలికలు కాదు ఆయుర్వేదంలోను వైద్యులను పిలిపించి మీకు న్యాయం చేస్తాను స్వామి. మనుజు మాంసం అనేది మీరు ఎలా మీకు ఇష్టమవుతుంది? అట్లయినా నీకు అభయమిస్తున్నాను తప్పనిసరిగా.

0: మా ఊరిలోన మంచి భక్తులు, అందరు శివభక్తులే. అలాంటిది ఈ పురమును కలిగినటువంటి ఒక బాబర్ని తీసుకువచ్చి నీకు దయతో పక్కుము చేసి పెడతా
1: మహారాజా. భూపాల

0: ఏమన్నారు?
1: నీలాంటి శివుని భక్తులు కాబట్టి, పుణ్యశీలుడు కాబట్టి, మాట తప్పని వాడు కాబట్టి, నీలాంటి వారు పుణ్యుల మాంసం అయితేనే ఈ యొక్క రోగం పోతుందట.
0: అయితే స్వామి, నా భార్య చంపి నీకు వడ్డన చేసి పెడతాను.
1: వద్దు, అవి ముదిరిన వెముకలు. మీరిద్దరు పెద్ద మనుషులయ్యారు.
0: నా దేహము నరికి,
1: నీ దేహము కూడా నీవు ముదిరిన వెముకలంటే నీ యొక్క బొక్కలు ముదిరినవి. మీరు వయస్సు మీరిన వారు కాబట్టి లేతనైన మాంసం కావాలి. నోట్లు ఎత్తే కరిగిపో.
0: అయితే నా కుమారుడైన సిరియాడు ఉన్నాడు, శివభక్తునిగా ఉన్నాడు. నీకు వడ్డించి పెడతాను, నీ రోగము చేస్తాను.
1: స్వామి, నేను ఒక చెప్పేది, నీ కుమారుని వండి ఏ ఏ వస్తువులు ఏమి వేయాలో ఒక మాటగా చెప్తాను. రెండవ యామము తప్పకుండా

0: అన్నట్టుగానే మీరు చెప్పిన వస్తువులతో నీకు వడ్డిస్తాను.
1: భక్తితోని మాంసం
0: పెట్టండి. ఎంత మాట చెప్పాలన్నా నా నాలుక తడబడుచున్నది. తక్షణమే మన కుమారుడైన భక్త సిరియాలని ఖండించి ఆ యోగిందుడికి పెట్టాలి.
2: స్వామి
0: కుమార, ఆ భగవంతుడే కలడు, నీకు ముక్తి కలుగుతుంది.

0: ఆ భక్తిని మనము కన్నీరు తీయకుండా పక్కన చేయాలి. స్వామి రాండి యోగీంద్ర. అదిగో మా కుమారుని చంపి రకరకాలుగా మీకు అన్ని వడ్డించాము
1: మహారాజా.
2: ఇది ఏమి భోజనము? ఇదేమి శాకము?
0: ఇది గుల్బములు, అది ఎముకలు, మరి ఇవి మాంసము, మెత్తని మాంసం.
2: అన్ని ఉన్నాయి కానీ తలకూర ఏది? మాకు దేహమునకు ప్రధానమైనటువంటి శిరస్సు. ఆ తలకూర ఎక్కడ చెప్పు?
0: అయితే
1: కుమారుడు కాబట్టి, నా కన్న కుమారుడు కాబట్టి అతని శిరస్సును తీసి దాచుకుంటా.
2: చూసినవా?
0: ఇప్పుడే చంపి
1: పెట్టాను. ఏమయ్యా నీ భక్తికి మెచ్చినటువంటి వారం? ఇదిగో చూడండి శివ పార్వతులం.
2: పార్వతి
1: శివ పార్వతులం వచ్చాము, నీ భక్తిని మెచ్చుకున్నాము. ఇక్కడ నుండి ఈ భూమి పైన మీరు ఉండకూడదు. ఈ కంచి ఏడు వాడలు నా కైలాసమే తీసుకువెళ్ళుచున్నాను.
0: సరే స్వామి,
1: ఇప్పుడు మీరు పుణ్యులయ్యారు. ఇప్పటి నుండి చిరుతొండ మహారాజు భక్త సిరియాలుడు, భక్త సిరియాలుడు చిరుతొండ మహారాజు కొడుకు.
2: గొప్పవాడు, గొప్పవాడు.
1: హరహర మహాదేవ శంభో శంకరా.
0: జయహార.

0: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో చింది యక్షగానంలో భాగంగా చిరుతొండ చివరి భాగాన్ని విన్నారు. శ్రీ గడ్డం శేషాద్రి మరియు బృందం ఆలపించగా ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: శ్రోతలు చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం వింటారు. ముందుగా చెన్నై లవ్ స్టోరీ చిత్రం కోసం జావేద్ అలీ పాడిన పాట విందాం. గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం మణిశర్మ.

0: మీ డిగ్రీ పూర్తయిందా? ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా?
1: మీ సమయాన్ని, మీ ప్రతిభను ఆదాయంగా మార్చుకోండి.
0: ఓరియంటల్ ఇన్సూరెన్స్ తో మీ ఆదాయానికి కొత్త బాట వేయండి. చేతిలో డిగ్రీ, మనసులో నమ్మకం ఉంటే ఓరియంటల్ ఇన్సూరెన్స్ ఏజెంట్ గా సంపాదనలో ముందడుగు వేయండి.
1: ఏజెన్సీ రిక్రూట్మెంట్ మేనేజర్ శ్రీ డి భరత్ రెడ్డి గారిని సంప్రదించండి. మొబైల్ నంబర్ 9573556971.
0: ఓరియంటల్ ఇన్సూరెన్స్, మీ ప్రతిభకు అవకాశం, మీ కృషికి తగిన ఫలితం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 17 ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: సూపర్ చిత్రం కోసం ఉదిత్ నారాయణ సౌమ్య పాడిన పాట విందాం. గీత రచన విశ్వ, సంగీతం సందీప్ చౌదరి.

0: కుటుంబాలకు పాలసీదారులకు ఓరియంటల్ ఇన్సూరెన్స్ అందిస్తుంది 80వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
1: కారు, ఇల్లు, ప్రయాణం, ఆరోగ్యం, ఇలా ప్రతి అవసరానికి రక్షణగా ఓరియంటల్ ఇన్సూరెన్స్ మీదంటే. మోటార్, హెల్త్, హోమ్, ట్రావెల్, పర్సనల్ యాక్సిడెంట్, ఇలా మీ ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా జనరల్ ఇన్సూరెన్స్ పరిష్కారాలు.
0: భద్రతకు నమ్మకం, ఓరియంటల్ ఇన్సూరెన్స్.
2: నేను ఇక్కడే ఉన్నా.
3: మీకోసం కాదు, దీనికోసం మొబైల్ ఛార్జ్ చేయాలి.
2: బుర్రని ఛార్జ్ చేయి.
4: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ ఛార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
2: చూసావా?
3: నా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
4: ఇప్పుడు ఎలా మరి?
3: ఉందిగా ఫ్రీ వైఫై.
2: బుర్రని వాడు కాస్త.
4: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
3: అంటే మోసాలకి చెప్పే బాయ్ బాయ్.
4: ఆర్బీఐ అంటుంది,
2: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
5: నిజం చిత్రం కోసం ఆర్పి పట్నాయక్ షా పాడిన పాట విందాం. గీత రచన కులశేఖర్, సంగీతం ఆర్పి పట్నాయక్.

0: పాలసీదారులకు ఓరియంటల్ ఇన్సూరెన్స్ అందిస్తుంది 80వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
1: మీ అందరి కోసం కొన్ని ఎన్వెలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వెలప్ తీసుకోండి.
2: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
3: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
4: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
5: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
6: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5:45. ఈ పూట రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఇవాళ సాయంత్రం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం. 7:45 దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న ఉమెన్స్ ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:03 ఆంగ్ల కార్యక్రమం. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం. రేపు ఉదయం 6:10 బైబుల్ సూక్తిని వినిపిస్తారు సిస్టర్ డాక్టర్ పి ప్రమీల వివేకానంద. 6:15 భక్తి రంజని కార్యక్రమంలో ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ప్రభాతం భక్తి గీతాలు వింటారు. 6:35 పొలం పనుల కార్యక్రమంలో మొక్కజొన్న రకాల ఎంపిక సాగులో మెలకువలు ఈ అంశం గురించి రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించే వివరాలు విందాం. రేపు ఉదయం 7:00 జగిత్యాల జిల్లా సమగ్ర నివేదికను అందిస్తారు ఎం మహాదేవ్. 7:15 ఈ మాసపు పాట. 7:35 స్తుతిమాల. 8:35 కర్ణాటక శాస్త్రీయ సంగీత కచేరీ. రేపు మధ్యాహ్నం 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం. 12:40 హిందీ కార్యక్రమం. 1:20 వనితాలోకంలో స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్ అండ్ డైటిషియన్ లక్ష్మీ తేజస్వి గారితో పరిచయం. రేపు మధ్యాహ్నం 2:30 బాల వినోదం కార్యక్రమంలో నేషనల్ హై స్కూల్ ఆర్కే నగర్ మల్కాజ్గిరి విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. రేపు మధ్యాహ్నం 3:00 సమన్వయ నాటక కార్యక్రమం. గుండె జారింది నాటకం రచన ధరణికోట శివరావు ప్రసాద్, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కంట్రాతి, సహకారం జంగ అనిల్ కుమార్. రేపు సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో చిరుతోండ్ల చివరి భాగం చింది యక్షగానం వినిపిస్తారు శ్రీ గద్దం శేషాద్రి మరియు బృందం. రేపు సాయంత్రం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. రేపు సాయంత్రం 6:50 వ్యవసాయ సూచనలో పంటల అవశేషాలు వాటి ఉపయోగాలు ఈ అంశం గురించి వింటారు. రేపు రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో తల్లిపాలకు సమతుల ఆహారం ఈ అంశం గురించి రాజేంద్ర నగర్ కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జ్యోత్స్న గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రామ్గోపాల్. రేపు రాత్రి 8:03 కరెంట్ అఫైర్స్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్లైట్. 9:30 నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ టాక్స్. రేపు రాత్రి 10:00 రవి వాసరియ అఖిల భారత సంగీత సభా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఇవాళ మరియు రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

0: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
3: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
5: సుప్రభాత వేళ భక్తిభావం.
6: కర్షక జనావళికి తారక మంత్రం.
5: మహిళా లోకానికి ప్రియనేస్తం.
6: యువజనులకై ఉత్తుంగ తరంగం.
5: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
7: కొంతకాలం కొంతకాలం
6: సంగీతంతో సెద తీర్చే సరాగాల సారం.
5: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
8: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
6: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
8: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
5: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
6: అన్ని తానై
5: అన్నింటా తానై వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
6: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
5: ఆకాశవాణి.
6: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
9: ఆకాశవాణి నిలయంలో సమయం 5:50 కావస్తుంది. ఇప్పుడు ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు ఇరకై కబరేయ్.

0: diplomatic missions of relevant countries to facilitate assistance during difficult times.
1: क्या हम सी फेरर्स इमरजेंसी सपोर्ट नेटवर्क बना सकते हैं? इसके माध्यम से संबंधित देशों की मैरिटाइम अथॉरिटी और मिशंस को जोड़ा जाएगा। इससे डिस्ट्रेस अलर्ट्स, मेडिकल असिस्टेंस, परिवारों को सूचना तथा इवैक्यूएशन में सहयोग दिया जा सकता है।
0: Prime Minister Modi said the time has come to translate the unity and consensus among BRICS countries into concrete outcomes on the global stage. Mr. Modi said resilience, innovation, cooperation and sustainability have been India's foremost priorities as chair. Guided by these priorities, India has laid special emphasis on connecting BRICS cooperation directly with the common people. The Prime Minister noted that the Global South stands in the front row of global crises, but in the back row of decision-making. On the issue of reform in the United Nations Security Council, the Prime Minister emphasized that it can no longer be postponed. Prime Minister Narendra Modi today held a series of bilateral meetings on the sidelines of the BRICS summit. He met his Ethiopian counterpart, Dr. Abiy Ahmed Ali, Malaysian counterpart, Anwar Ibrahim, and Vietnamese counterpart, Le Minh Hung. The leaders reviewed cooperation in trade, defense and security, people-to-people ties, and also covered regional and global issues. Mr. Modi also held talks with Abu Dhabi Crown Prince Sheikh Khalid bin Mohammed bin Zayed Al Nahyan. Both sides reiterated the importance of the India-UAE comprehensive strategic partnership. And with that, we end this news bulletin.
2: Akashvani, samayam 6:10. ప్రకటన అనంతరం తెలుగులో ప్రాంతీయ వార్తలు విందాం.
3: The early years of life determine how much a child will develop mentally and how far they will progress in life. At our Anganwadis, children grow and develop with proper nutrition, plenty of love, fresh hot meals and learning through play. At the same time, under the Pradhan Mantri Matru Vandana Yojana, the eligible financial assistance is being deposited directly into mothers' bank accounts, ensuring safe motherhood. With the resolve of Hamari Anganwadi, Hamari Zimmedari, the 9th Rashtriya Poshan Maah is being celebrated from 9th September 2026 to 8th October 2026.
4: Desh ke har gareeb, har vyakti tak poshan pahunchana bhi सरकार की प्राथमिकता है.
3: कनेक्ट विद योर नियरेस्ट आंगनबाड़ी टुडे, बिकॉज हमारी आंगनबाड़ी है हमारी जिम्मेदारी.
5: आकाशवाणी प्रांतीय वार्तलु चदुवुतुन्नदि కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజల ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం రెవెన్యూ సంస్కరణలు చేపట్టిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. మహిళలను కేవలం రుణాలు తీసుకునే లబ్దిదారులుగానే కాకుండా ఆర్థికవేత్తలుగా, ఆస్తుల యజమానులుగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మహిళా సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణ భవన్లో ఈరోజు మాక్ అసెంబ్లీ నిర్వహించారు. రాష్ట్రంలో ఈరోజు రేపు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తలోని వివరాలు. ప్రజల ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం రెవెన్యూ సంస్కరణలు చేపట్టిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. 22A నిషేధిత భూములపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో కంటే ఇప్పుడే తక్కువ భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక 22A భూముల సమస్యలను పరిష్కరిస్తోందని చెప్పారు. గత పాలకులు ధరణి పోర్టల్ను వాడుకుని లక్షలాది ఎకరాల భూక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ధరణిలోని లోపాల వల్ల 5 లక్షలకు పైగా వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వం పరిష్కరించిందని పేర్కొన్నారు.
6: బైఫర్కేషన్ చేసి కలెక్టర్లు, ఎండోమెంట్ కమిషనర్ దగ్గర, ఒక్క బోర్డు సీఓ దగ్గర కూడా వారి వారికి పంపించిన అధ్యక్ష, అవి రావటంతోనే వీటికి సంబంధించిన కూడా ఈ సాఫ్ట్వేర్ లో భూభారతలో అప్లోడ్ చేయడం జరుగుతుంది అధ్యక్ష.
5: 125 సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే చేపట్టామని, పైలట్ ప్రాజెక్ట్ కింద జిల్లాలోని గ్రామాల్లో సర్వే పూర్తి చేసి రైతులకు పాస్ పుస్తకాలు అందజేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో మహిళలు కేవలం రుణాలు తీసుకునే లబ్దిదారులుగానే కాకుండా ఆర్థికవేత్తలుగా, ఆస్తుల యజమానులుగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మహిళా సంక్షేమ శాఖ.

0: మంత్రి అనసూయ సీతక్క అన్నారు. మహిళల ఆర్థిక సాధికారతకు ఇందిరా మహిళా శక్తి పథకం ఒక కొత్త ఆర్థిక నమూనాగా నిలుస్తోందని తెలిపారు. ఇప్పటివరకు మహిళా సంఘాలకు 70,000 కోట్ల రూపాయలు రుణాలు అందజేశామని, 1,903 కోట్ల వడ్డీ రాయితీని విడుదల చేశామంటూ మంత్రి వెల్లడించారు. దీని ద్వారా 16 లక్షల సూక్ష్మ పరిశ్రమలు ఏర్పాటయ్యాయన్నారు. మహిళలను బస్సుల యజమానులుగా తీర్చిదిద్దామని, ఆర్టీసీ ద్వారా ఒక్కో బస్సుకు నెలకు 70,000 ఆదాయం లభిస్తోందని పేర్కొన్నారు. శిల్పారామం సమీపంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి బజార్ ద్వారా ఇప్పటివరకు 10 కోట్లకు పైగా వ్యాపారం జరిగిందన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలతో కూడిన క్యూర్ పరిధిని ఆధునిక సాంకేతికతతో అభివృద్ది చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అనుగుణంగా చట్టం తీసుకొస్తామని మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. 2090 లైడర్ సర్వే నెంబర్లో ఇళ్లు, చెరువుల 3D మ్యాపింగ్ చేపట్టినట్లు పేర్కొన్నారు. వ్యాపార రుణాల మంజూరు విషయంలో ఎదురయ్యే ఇబ్బందులు తొలగించేందుకు వివిధ చట్టాలకు సవరణలు తెస్తున్నట్లు మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. హైదరాబాద్ నగర ప్రజల ఆలోచనలకు విరుద్దంగా 3 కొత్త కార్పొరేషన్లను ఏర్పాటు చేశామని బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్బాబు ఆరోపించారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ క్యూర్ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన క్యూర్ బిల్లు కార్పొరేటర్ల హక్కులను హరిస్తుందని, పాలక వర్గాలు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోతాయని వెల్లడించారు. హైదరాబాద్ అభివృద్ది, రోడ్లు, డ్రైనేజీ సమస్యలపై నగర ఎమ్మెల్యేలతో వెంటనే సమావేశం ఏర్పాటు చేయాలని గోచామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పనిచేయని అధికారులపై చర్యలు తీసుకోవాలని, ప్రజాప్రతినిధుల గౌరవంపై చర్చించాలని ఆయన శాసనసభలో కోరారు. రాష్ట వ్యాప్తంగా ఎల్లుండి ప్రారంభమయ్యే గణపతి నవరాత్రులకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. హైదరాబాద్, ఖైరతాబాద్లోని వినాయకుడి తొలి పూజకు రావాల్సిందిగా నిర్వాహకులు గవర్నర్ శివప్రతాప్ శుక్లకు ఆహ్వాన పత్రికను అందజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై శాసనమండలి కాన్ఫరెన్స్ హాల్లో సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉత్సవాలు సజావుగా సాగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. డ్రోన్ వ్యవస్థ బలోపేతానికి ఐఐటీ హైదరాబాద్, ఏపీ డ్రోన్ కార్పొరేషన్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. సాంకేతిక నాలెడ్జ్ భాగస్వామిగా ఐఐటీ హైదరాబాద్ వ్యవహరించనుంది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఐఐటీ డైరెక్టర్ బిఎస్ మూర్తి ఈ ఒప్పందంపై ఈరోజు సంతకాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు నిరసిస్తూ భారత రాష్ట సమితి పార్టీ ఎమ్మెల్యేలు తమ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో ఈరోజు మాక్ అసెంబ్లీ నిర్వహించారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు సభాపతిగా, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రిగా, పల్లా రాజేశ్వర్రెడ్డి, గంగుల కమలాకర్లు మంత్రులుగా వ్యవహరిస్తున్న ఈ సమావేశంలో ఫీజు రియంబర్స్మెంట్, 22A అంశం, నీటి పంపకాలు, కాంగ్రెస్ 1000 రోజుల పాలనా హామీలపై చర్చించారు. తెలంగాణ విమోచన దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా మెహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండలం అప్పంపల్లిలో అమరవీరుల స్తూపానికి ఎంపీ డీకే అరుణ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 1947లో రజాకార్ల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడి 11 మంది అమరులయ్యారని, సెప్టెంబర్17న సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని కోరారు.
1: కేంద్ర ప్రభుత్వంలో హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఇక్కడ ఉన్నటువంటి అనేక సంస్థానాలు ఇక్కడ జరుగుతున్న అరాచకాల గురించి తెలిసిన నేపథ్యంలో వెంబడే సైనిక చర్యను చేపట్టి తెలంగాణలో సెప్టెంబర్17న తెలంగాణకు స్వతంత్రం వచ్చినటువంటి రోజు.
0: రాష్ట్రంలో ఈ రోజు, రేపు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఒడిశా దక్షిణ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉమ్మడి ఆదిలాబాద్, ములుగు, మెహబూబాబాద్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి తదితర జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగతా జిల్లాల్లో ఒక మోస్తరు వానలు పడతాయని వివరించింది. అయితే ఈరోజు పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువును ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించింది. ధృవీకరణ పత్రాలు పొందడంలో జాప్యం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ధృవీకరణ పత్రాలతో నిమిత్తం లేకుండా మొదట దరఖాస్తులు సమర్పించి పరిశీలన సమయంలో వాటిని అందజేయాలంటూ ప్రభుత్వం సూచించింది. చిన్న వివాదాలను పెద్దవిగా చేసుకుని నష్టపోకుండా లోక్ అదాలత్ ద్వారా రాజీ మార్గంలో పరిష్కరించుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి నీరజ కోరారు. జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ను ఆమె ఈరోజు ప్రారంభించారు. బీఆర్ఎస్ హయాంలో ఫీజు రియంబర్స్మెంట్పై బీజేపీ మాట్లాడడం లేదు అనడం తప్పని ఆ పార్టీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు అన్నారు. 2017లోనే మండలిలో తాను ఈ అంశంపై మాట్లాడానని, అందుకు రికార్డులు కూడా ఉన్నాయన్నారు. బీఆర్ఎస్ హయాంలో 5,000 కోట్ల రూపాయలు ఉన్న బకాయిలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 15,000 కోట్లకు చేరిందని ఆరోపించారు. పాలిటెక్నిక్ ఫీజులపై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని, విద్యార్థులపై అదనపు భారం మోపవోమని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. స్కిల్ వర్సిటీ పరిధిలోకి తెచ్చిన

0: లెక్చరర్ల ఉద్యోగ హోదా మారదని స్పష్టం చేశారు. విద్యార్థులకు 2000 స్టైఫండ్ ఇస్తామని గుర్తు చేశారు. ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను సెప్టెంబర్ 14 లోపు లిఖితపూర్వకంగా సమర్పించాలని జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. 19న తుది జాబితా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని వెల్లడించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 14 నుంచి 23వ తేదీ వరకు వినాయక నవరాత్రులు జరుగుతున్నాయి. ఆలయ అభివృద్ది పనుల వల్ల ప్రధాన ఆలయంలో పూజలు ఏకాంతంగా నిర్వహిస్తామని, భక్తుల కోసం భీమేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక మండపం ఏర్పాటు చేస్తున్నామని ఈవో రమాదేవి తెలిపారు. రాష్ట్రాన్ని క్రీడాశక్తిగా తీర్చిదిద్దుతామని, క్రీడలను విద్యతో అనుసంధానం చేసి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేస్తామని క్రీడాశాఖ మంత్రి వాకిట్టి శ్రీహరి చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడాకారులను తీర్చిదిద్దే లక్ష్యంతో యంగ్ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన ఈరోజు శాసనమండలిలో చెప్పారు. ప్రజల ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం రెవెన్యూ సంస్కరణలు చేపట్టిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. మహిళలను కేవలం రుణాలు తీసుకునే లబ్దిదారులుగానే కాకుండా ఆర్థికవేత్తలుగా, ఆస్తుల యజమానులుగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మహిళా సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణ భవన్లో ఈరోజు మాక్ అసెంబ్లీ నిర్వహించారు. రాష్ట్రంలో ఈరోజు రేపు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 వార్తలు వింటారు.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. బ్రిక్స్ శిఖర సమ్మేళనస్య ప్రథమ దివసే సర్వసమ్మత్య నవదెహలీ ఘోషణాపత్రం అంగీకృతం. ఘోషణాపత్రస్య అంగీకారః సదస్య రాష్ట్రాణాం సమన్వితానాం సంకల్పానాం కృతే స్పష్ట మార్గదర్శకః ఇతి ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా మలేషియా, వియత్నాం, ఇథియోపియా ప్రధానమంత్రిభిః తథా అబుధాబీ యువరాజేన సహ ద్విపక్షీయ వార్తా సంచాలితాః. అద్య సాయం చీన రాష్ట్రపతినా షీ జిన్పింగ్ వర్యేణ సహ సంభాషణం విధీయతే. షడ్వర్షీయ స్థగనం సమాపయతా చీనదేశేన అస్య మాసస్య ఏకవింశతి దినాంకాత్ గ్వాంగ్షౌ నవదెహలీ మధ్యే నియమిత యాత్రివిమానసేవాః పునః ప్రారప్స్యంతే. అపి చ మహిళా హాకీ క్రీడాయాం చీనస్య ముఖీనగరే ఆయోజితాయాం కనిష్ఠ ఏషియా చషక స్పర్ధాయాం దక్షిణ కొరియా దేశం 5-1 ఇతి అంకైః పరాభూయ భారతం అంతిమ చరణం ప్రావిశత్. अथ वार्ताः विस्तरेण. अद्य नवदेहल्याम् 18 ब्रिक्स शिखर सम्मेलने प्रधानमंत्री नरेंद्र मोदी इथियोपिया, मलेशिया, वियतनाम इत्येतेषां देशानां प्रधानमंत्रिभिः अथ अबुधाबिनः युवराजेन सह द्विपक्षीय गोष्ठीनां श्रृंखलां प्रारब्धवान्. कूटनीतिक वार्तानां अस्याम् आवृत्तौ ప్రధానమంత్రిణా సర్వప్రథమం ఇథియోపియా దేశస్య ప్రధానమంత్రిణా డాక్టర్ అబీ అహ్మద్ అలీ సన్నిధేన సహ ఉచ్చస్తరీయ సంభాషణం విహితం. విదేశమంత్రాలయేన విజ్ఞప్తౌ సంసూచితం యత్ ఉభౌ నేతారౌ ద్వయోహో దేశయోహో విశేష రణనైతిక సంధిం నూతనాం ఔన్నతిం నేతుం సంకల్పం గృహీతవంతౌ. గోష్ఠ్యాం ముఖ్యతయా ఆర్థిక సహయోగస్య, రక్షా సురక్షా సంబంధానాం తథా క్షమతా సంవర్ధనస్య క్షేత్రేషు ప్రగతేః సమీక్షణం కృతం. ఏషా మహతి సంపూర్తిః గత వర్షస్య డిసెంబర్ మాసే అసిస్ అబాబా నగరే ప్రధానమంత్రిణః మోదినః ఐతిహాసిక ప్రవాసస్య పరిణామస్వరూపేణ సంజాతా. భారతస్య అధ్యక్షతాయాం నవదెహల్యాం సమాయోక్ష్యమాణస్య 18 బ్రిక్స్ శిఖర సమ్మేళనస్య అవసర అంతరాలే ప్రధానమంత్రి నరేంద్రమోదీ మలేషియా దేశస్య ప్రధానమంత్రిణా అన్వర్ ఇబ్రాహిం ఇత్యమునా సహ ఉచ్చస్తరీయ ద్విపక్షీయ వార్తాం సంచాలితవాన్. అస్యాం గోష్ఠ్యాం ద్వయోః దేశయోః నేతారౌ వ్యాపార నివేశ రక్షా సురక్షా తథా జనాజ్జన సంపర్కః ఇత్యేతేషు బహువిధ క్షేత్రేషు ద్విపక్షీయ సహయోగస్య ప్రగతేః సమీక్షణం అకురుతాం. ఉభౌ నేతారౌ అస్మిన్ వర్షే ప్రధానమంత్రిణః మోదినః మలేషియా ప్రవాసస్య సంకల్పానాం నిష్పత్తేః అపి సూచనాం గృహీతవంతౌ. ప్రధానమంత్రిణా శ్రీమోదినా ఆసియాన్ భారత్ సంబంధానాం సుదృఢీకరణే తథా క్షేత్రీయ సహయోగే మలేషియా

0: The aggrieved party may approach the court for the grant of a decree for specific performance of the contract. The court will grant specific performance when money is not an adequate remedy. It will be inequitable to the either party. The contract is of a personal nature. The court cannot supervise its execution, etc. These were the remedies for the breach of contract. Thank you.
1: We are listening to Sri D. Rabindranath Solomon on the topic Remedies for Breach of Contract from Commerce for UG Second Year Students.
2: Education at your doorstep. That was a program of learning for everyone. Brought to you by Dr. B.R. Ambedkar Open University. So listeners, it's bye till our next radio lesson.
3: శ్రోతలకు పాలసీదారులకు ఓరియంటల్ ఇన్సూరెన్స్ అందిస్తుంది 80వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
4: జీవితం ఎప్పుడూ ఊహించినట్టే ఉండదు. అనుకోని ప్రమాదం ఎప్పుడు వస్తుందో తెలియదు.
3: అందుకే ముందస్తు రక్షణ, ప్రతి అడుగుకి భరోసా. పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ మీ ఓరియంటల్ ఇన్సూరెన్స్ తో.
4: మోటార్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, హోమ్, ట్రావెల్, మరెన్నో ఇన్సూరెన్స్ పరిష్కారాలతో
5: మీ ప్రతి ప్రయాణంలో మీకు అండగా ఓరియంటల్ ఇన్సూరెన్స్.
6: మీరు ఇంతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వజిత్ కార్యక్రమం విన్నారు. సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వినబడింది. చిత్రసీమలో ఇప్పుడు వినండి నువ్వు నేను చిత్రం కోసం ఆర్పి పట్నాయక్ ఉషా పాడిన పాట. గీత రచన కులశేఖర్, సంగీతం ఆర్పి పట్నాయక్.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు వ్యవసాయంలో మల్చింగ్ పద్ధతి చేపట్టి చక్కటి ఉత్పత్తిని పెంచుకోవలసిందిగా రైతులకు సూచిస్తున్నారు. ఈ విధంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం కీలక భూమిక పోషిస్తుంది. ఇప్పటికీ 20-70% ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. ప్రస్తుత వ్యవసాయంలో అధిక దిగుబడి కోసం రసాయనిక ఎరువులు, పురుగుల మందుల వాడకం పెరిగి నేల, నీరు, వాతావరణ కాలుష్యం పెరిగిపోతుంది. అదేవిధంగా వ్యవసాయానికి ఉపయోగపడే నీటి లభ్యత తగ్గుతోంది. కొన్ని ప్రాంతాల్లో లభ్యత పెరిగినప్పటికీ అధిక ఖర్చుతో కూడుకుంది. కాబట్టి వ్యవసాయంలో పంట వనరుల ఉత్పాదకతను పెంచడానికి కొన్ని పద్ధతులను ఆచరించాల్సిన అవసరం ఉంది. నేల, నీరు, వాతావరణ పరిరక్షణకు పాటించవలసిన మెలకువలో మల్చింగ్ లేదా ఆచ్ఛాదన ముఖ్యమైనది. మల్చింగ్ అనే పదం జర్మన్ భాషలో మల్ అనగా కుల్లడానికి మృదువైనది అనే పదం నుండి ఉద్భవించింది. మొక్క చుట్టూ వ్యాపించి ఉన్న వేరు వ్యవస్థను ఏదైనా పదార్థాలతో కప్పి ఉంచి మొక్క వేర్లను వేడి, చల్లదనం, వర్షాభావ పరిస్థితుల నుండి కాపాడడాన్ని మల్చింగ్ అంటారు. సాధారణంగా వివిధ పదార్థాలతో మల్చింగ్ చేసినప్పటికీ ప్రధానంగా రెండు రకాలుగా, అనగా సేంద్రియ, కృత్రిమ మల్చింగ్ విధానాలను వివరిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ విధంగా అయితే ఇప్పుడు కృత్రిమ మల్చింగ్ పద్ధతి ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా మన రైతులు ఉపయోగించుకోవాలి అన్న సూచనలు మనకు తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. నేలలో కలిసిపోని పదార్థాలను ఆచ్ఛాదనంగా అంటే మల్చింగ్ కు వాడకాన్ని కృత్రిమ మల్చింగ్ అంటారు. పిండి చేసిన రాళ్ళు, కంకర, గులకరాలు. అయితే శాస్త్రవేత్తలు ఈ కృత్రిమ మల్చింగ్ విధానానికి పనికొచ్చే పదార్థాలను ఈ విధంగా వివరిస్తున్నారు. పిండి చేసిన రాళ్ళు, కంకర, గులకరాలను ఉపయోగించి వీటిని 3-4 సెంటీమీటర్ల పొలాల్లో పండ్ల చెట్ల మొదల్లో వాడవచ్చు. వీటి ద్వారా కలుపు నివారణతో పాటు నేలలో తేమ ఆవిరి కాకుండా నిల్వ ఉంటుంది. ప్లాస్టిక్ మల్చింగ్ సిస్టము గురించి ఈ విధంగా ప్లాస్టిక్ షీట్తో మొక్క చుట్టూరా కప్పి ఉంచడాన్ని ప్లాస్టిక్ మల్చింగ్ అంటారు. ప్లాస్టిక్ షీట్ తేలికగా ఉండి తక్కువ ధరలకు లభిస్తున్నందున రైతులలో మంచి ఆదరణ పెరిగి వీటి వాడుక గణనీయంగా పెరిగింది. ప్లాస్టిక్ మల్చింగ్ చేయడం ద్వారా మనకు కలిగే లాభాలు: ప్లాస్టిక్ మల్చి నేలలో ఉండే తేమను ఆవిరి కాకుండా అడ్డుకొని బిందు నీటి పద్ధతిలో నీరు అందిస్తే నీటి ఆదాతో పాటు ఉన్న నీటిని మరికొంత విస్తీర్ణంలో పంటల సాగుకు వాడవచ్చు. నీటి ఆవిరిని తగ్గించడంతో లోతైన నేల పొరల్లోని లవణాలను పై పొరలోకి రాకుండా పంటను కాపాడుతుంది. కలుపు మొక్కలపై సూర్యరశ్మి పడకుండా కిరణజన్య సంయోగ క్రియ అడ్డుకొని వాటి పెరుగుదల తగ్గిస్తుంది. రసాయన ఎరువులను మొక్కల మొదళ్ల దగ్గర వేయడం ద్వారా నీటి ద్వారా జరిగే పోషకాల నష్టాన్ని తగ్గిస్తుంది. నేలలో తేమ సరైన పాలలో ఉండడం చేత నేల గుల్లబారి, మొక్కల వేరు వ్యవస్థ దృఢంగా ఉండి భూమి లోపల ఉన్న పోషకాలు మొక్కలకు సమృద్ధిగా లభిస్తాయి. ఈ ప్లాస్టిక్ మల్చింగ్ వల్ల నేలలో ఉష్ణోగ్రత నియంత్రణలో ఉండి మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య, చర్యలు పెరిగి మొక్కలకు అన్ని పోషకాలు అందుతాయి. ఈ ప్లాస్టిక్ మల్చింగ్ షీట్ కొన్ని రకాల పురుగులకు వికర్షకంగా కూడా పనిచేస్తుంది. పారదర్శక ఫిల్మ్ కలిగిన మల్చింగ్ షీట్ ద్వారా వేసవిలో నేలలోని చీడపీడలను సూర్యరశ్మి సహాయంతో నివారిస్తుంది.

శీతాకాలంలో రాత్రి సమయంలో కూడా నిలవెచ్చగా ఉండి విత్తనం మొలకెత్తే సమయం తగ్గడంతో పాటు బలమైన వేరు వ్యవస్థ కలిగి నాణ్యమైన మొక్కగా పెరుగుతుంది. ఈ ప్లాస్టిక్ మల్చింగ్ భారీ వర్షాలు కురిసినప్పుడు నేల కోత కాకుండా నివారిస్తుంది. సేంద్రియ మల్చింగ్ పోల్చితే అధిక సమయం మన్నిక కలిగి ఉంటుంది ఈ ప్లాస్టిక్ మల్చింగ్. ప్లాస్టిక్ మల్చింగ్ సీటు రకాల గురించి మనకు తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. నలుపు రంగు మల్చింగ్ సీట్లు నీటిని ఆవిరి కాకుండా సూర్యరశ్మిని ప్రసరించకుండా నేల ఉష్ణోగ్రత పెరిగి కలుపు మొక్కల పెరుగుదలను అడ్డుకుంటుంది. ఇక పారదర్శక మల్చింగ్ సీట్లు వేసవి నేలలో సూర్యరశ్మి లోపలికి ప్రసరించడం ద్వారా క్రిమి కీటకాలను తెగుళ్లను కలుపు విత్తనాలను నివారించవచ్చు. పసుపు నలుపు రంగు మల్చింగ్ సీట్లు రెండు వైపులా వేరువేరు రంగు కలిగిన సీట్లు వాడడం ద్వారా అన్ని కీటకాలను ఆకర్షించి అవి కలుగజేసే నష్టాన్ని తగ్గిస్తాయి. తెలుపు నలుపు రంగు మల్చింగ్ సీట్లు నేలను చల్లగా ఉంచడానికి ఉపయోగపడతాయి. ఇక వెండి రంగు నలుపు రంగు మల్చింగ్ సీట్లు తేనె మంచు పురుగు తెల్లనల్లి పురుగులకు వికర్షకంగా పనిచేసి వాటి ఉధృతిని తగ్గిస్తాయి. అయితే ప్లాస్టిక్ మల్చింగ్ సీట్లు ఎంపిక వాడకం గురించి ఈ విధంగా కొన్ని సూచనలు జాగ్రత్తలు తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. వివిధ మందం గల ప్లాస్టిక్ సీట్లను మైక్రాన్లలో లేదా గేజ్లలో కొలుస్తారు. మల్చింగ్ సీట్లు 7 నుండి 200 మైక్రాన్ల మందంలో ఉండి వివిధ కాల పరిమితి కలిగి పంటలకు వేరువేరుగా ఉంటాయి. ఉదాహరణకు స్వల్పకాలిక పంటలకు తక్కువ మందం గల సీటును దీర్ఘకాలిక పంటకు ఎక్కువ మందం గల సీటును వాడవలసి ఉంటుందని సిఫారసు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. పంట మొక్కల చెట్లు వివిధ ఎదుగుదల దశలో 20 నుండి 80% విస్తీర్ణంలో మల్చింగ్ చేయవలసి ఉంటుంది. కాలాన్ని బట్టి కూడా వేసవి కాలంలో తెలుపు రంగు శీతాకాలంలో నలుపు రంగు వర్షాకాలంలో రంధ్రాలు కలిగిన మల్చింగ్ సీట్లను వాడవలసి ఉంటుంది. ఇక ఈ ప్లాస్టిక్ మల్చింగ్ చేసే విధానము గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. విత్తుటకు ముందు ఈ మల్చింగ్ సీట్లను ఏ విధంగా ఉపయోగించాలి? మల్చింగ్ సీట్లపై మొక్కల వరుసలు రెండు మొక్కల మధ్య దూరాన్ని బట్టి పొలంతో విత్తుటకు ముందే రంధ్రాలు చేసుకుని పొలంలో సీటుకు 5-10 సెంటీమీటర్ల లోతు గాడివ తీసుకుని సీటును కత్తిరించి చివర్లను గాడిలోకి పోయేటట్లు చేసి మట్టితో కప్పాలి. దీని వలన మల్చింగ్ సీట్ గాలికి ఎగరకుండా ఉంటుంది. ప్రస్తుతం మొక్కల వరుసల మొక్కల దూరాన్ని బట్టి ట్రాక్టర్తో నడిచే మల్చింగ్ను పరిచే యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. ఇక ఇంకో విధానము నాటిన పైరుకు మల్చింగ్ చేసే విధానం గురించి శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు మన రైతు సోదరులకు. మల్చింగ్ సీటును మొక్కలకు అనువైన పరిమాణంలో కత్తిరించుకుని వాటిని మొక్క చుట్టూ తొడిగి అన్ని వైపులా మల్చింగ్ సీటును గాడిలాగా తీసి 4-6 ఇంచుల మందంలో మట్టితో కప్పాలి. ప్లాస్టిక్ మల్చింగ్ వాడకంలో పాటించవలసిన మెలకువలు ఈ విధంగా సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. ప్లాస్టిక్ మల్చింగ్ సీటుపై మధ్యలో పైపుతో గాని కాల్చిన గొట్టంతో గాని రంధ్రాలను చేసి అందులో విత్తనాలను వేసుకోవాలి. ప్లాస్టిక్ సీటును పరిచే సమయంలో ఒకవైపు సీటును నేలలో గాడిలో కప్పి ఉంచి మిగతా సీటును పొడుగ్గా లాగాలి. మల్చింగ్ సీటు పరిచే ముందుగానే నేలను బాగా తయారు చేసి ఎరువులను వాడాలి. మల్చింగ్ సీటును బలంగా లాగరాదు. సీటును మరి వదులుగా బిగుతుగా అమర్చకుండా వేడి సమయంలో వ్యాకోచించకుండా చల్లని సమయంలో కుంచడానికి అనువుగా ఉండాలి. ఈ మల్చింగ్ సీటును అధిక ఎండ ఉన్నప్పుడు కాకుండా ఉదయం సాయంత్రం వేళల్లో పరుచుకోవాలి. ప్లాస్టిక్ మల్చింగ్ సీటు వేసినప్పుడు డ్రిప్ పద్ధతిలో సాగునీరు అందిస్తే చాలా ఉపయుక్తంగా ఉంటుందని రైతు సోదరులకు తెలియజేస్తున్నారు. ఈ విధంగా మన రైతు సోదరులకు ప్లాస్టిక్ మల్చింగ్ విధానాన్ని పాటించి చక్కటి మొక్కలను చక్కటి పంటలను పండించి అధిక ఆదాయాన్ని పొంది సువిక్షంగా సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నారు మన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు.

0: ఓరియంటల్ ఇన్సూరెన్స్ ఏజెంట్ గా చేరండి. ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ పరిచయం చేయండి. ఆకర్షణీయమైన కమిషన్లు, రివార్డులు పొందండి.
1: ఈ వృత్తిలో అనుభవం లేకపోయినా పర్వాలేదు, ఓరియంటల్ ఇన్సూరెన్స్ మంచి అవకాశంతో పాటు శిక్షణ కూడా అందిస్తుంది.
0: చేతిలో డిగ్రీ, మనసులో నమ్మకం ఉంటే ఓరియంటల్ ఇన్సూరెన్స్ ఏజెంట్ గా

0: సంపాదనలో ముందడుగు వేయండి. ఏజెన్సీ రిక్రూట్మెంట్ మేనేజర్ శ్రీ డి భరత్ రెడ్డి గారిని సంప్రదించండి. మొబైల్ నంబర్ 9573556971.
1: ఓరియంటల్ ఇన్సూరెన్స్, మీ ప్రతిభకు అవకాశం, మీ కృషికి తగిన ఫలితం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 17 ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్ గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: చెలి చిత్రం కోసం శ్రీనివాస్ టిమ్మి పాడిన పాట విందాం. గీత రచన భువనచంద్ర, సంగీతం హరిశ్చరాజ్.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:05 వస్తుంది. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు విందాం.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచంలో కొనసాగుతున్న ఘర్షణలు, ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతలపై బ్రిక్స్ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రజా ఆరోగ్యాన్ని పరిరక్షించడం జాతీయ భద్రతకు అత్యంత అవసరమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. ఫారిన్ కరెన్సీ, నాన్ రెసిడెంట్, ఇతర పథకాల ద్వారా వచ్చే నిధుల ప్రవాహం బలంగా ఉందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ఛత్తీస్గఢ్లో నిర్మించిన 1.85 కిలోమీటర్ల పొడవైన స్టీల్ స్లాగ్ రోడ్ గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. వార్తల్లోని వివరాలు. ప్రపంచంలో కొనసాగుతున్న ఘర్షణలు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతలపై బ్రిక్స్ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. న్యూఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సు 2026 మొదటి రోజున న్యూఢిల్లీ డిక్లరేషన్ను సభ్య దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. సుస్థిర అభివృద్ది, పేదరికం, ఆకలి నిర్మూలన, వాతావరణ మార్పులు వంటి అంశాలపై అన్ని దేశాల అభిప్రాయాలు గౌరవిస్తూ బహుళపక్ష విధానంతో ముందుకు సాగాలని నిర్ణయించాయి. ముగింపు ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ, న్యూఢిల్లీ డిక్లరేషన్ సభ్యదేశాల ఉమ్మడి సంకల్పానికి స్పష్టమైన దిశానిర్దేశం చేసిందని, ఈ తీర్మానాలను ఆచరణలోకి తేవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
2: బ్రిక్స్ న్యూ దిల్లీ డిక్లరేషన్ 2026 का ड्राफ्ट प्रस्तुत है. इसमें हमारी चर्चाओं का सार प्रमुख वैश्विक और क्षेत्रीय विषयों पर हमारे दृष्टिकोण शामिल है. साथ ही ब्रिक्स कोऑपरेशन को और सुदृढ़ करने की प्राथमिकताएं समाहित है. मैं डिक्लेरेशन को एडप्ट करने का प्रस्ताव रखता हूं. किसी सदस्य की ओर से आपत्ति व्यक्त नहीं की गई है. న్యూ ఢిల్లీ డిక్లరేషన్ 2026 కు సర్వసమ్మతి సే అడాప్ట్ కియా జాతా హై.
1: పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలపై బ్రిక్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ శాంతి స్థాపనకు దౌత్యపరమైన చర్చలు జరపాలంటూ పిలుపునిచ్చింది. గాజాలో తక్షణ కాల్పుల విరమణతో పాటు అడ్డంకులు లేని మానవతా సాయం అందించాలని, పాలస్తీనా హక్కులకు మద్దతు ఇస్తున్నట్లు పునరుద్ఘటించారు. రాబోయే 20 ఏళ్ల కోసం నూతన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని, నావికుల అత్యవసర సహాయం కోసం ప్రత్యేక నెట్వర్క్ ఏర్పాటు చేయాలని కోరారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంస్కరణలను ఎంతమాత్రమో ఆలస్యం చేయలేమని, గ్లోబల్ సౌత్ దేశాలకు నిర్ణయాధికారంలో సరైన ప్రాతినిధ్యం దక్కాలన్నారు.
2: అబ్ సమయ్ హై కి హమ్ బ్రిక్స్ మే హమారి ఏక్తా ఔర్ సహమతి కో వైశ్విక్ మంచ్ పర్ ఠోస్ పరిణామో మే బద్లే. అగలే 20 వర్షో కే లియే హమే ఏక్ నయే और एम्बिशियस एजेंडा पर काम करना होगा. इसकी शुरुआत हमें अपने खुद के वर्किंग सिस्टम से करनी होगी. ब्रिक्स की अध्यक्षता हर वर्ष बदलती है, किंतु इसकी वजह से हमारा इंस्टीट्यूशनल मोमेंटम नहीं रुकना चाहिए.
1: प्रजा आरोग्यानी పరిరక్షించడం జాతీయ భద్రతకు అత్యంత అవసరమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో 10 క్రిటికల్ కేర్ బ్లాక్లు, 12 సమగ్ర ప్రజారోగ్య ప్రయోగశాలలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సమక్షంలో ఆయన ప్రారంభించారు. ఈ నూతన వసతులు అత్యవసర వైద్య సంరక్షణ అందించడంలోనూ, వ్యాధి సంకేతాలను ముందస్తుగా గుర్తించడంలో రాష్ట్ర సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయని ఈ సందర్భంగా నడ్డా పేర్కొన్నారు. సాధారణ వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా అత్యవసర ఆరోగ్య పరిస్థితులను ఎదుర్కొనే మౌలిక వసతుల అవసరాన్ని కోవిడ్-19 మహమ్మారి గుర్తు చేసిందన్నారు. ఈ లక్ష్యంతోనే ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ను ప్రారంభించినట్లు మంత్రి

0: తెలిపారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 631 క్రిటికల్ కేర్ బ్లాకులను మంజూరు చేసినట్లుగా వెల్లడించారు.
1: This pandemic was converted into an opportunity and keeping that factor in mind, Pradhan Mantri Ayushman Bharat Health Infrastructure Mission was undertaken in 2021. And we decided that financially an outlay of 64,180 crores is to be spent in the next 5 years only to strengthen the health infrastructure to get ready for any type of pandemics which can come at any time.
0: యురేషియన్ ఎకనామిక్ యూనియన్ అధ్యక్షులు కజకిస్తాన్ అధ్యక్షులు కాసిం జోమార్ట్ తోకాయేవ్ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు కేంద్ర విద్యారంగ సహాయ మంత్రి సుకాంతా మజుందార్ స్వాగతం పలికారు. బలమైన సాంస్కృతిక ప్రజా సంబంధాల పునాదిగా భారత్ కజకిస్తాన్ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతోంది. ఫారిన్ కరెన్సీ, నాన్ రెసిడెంట్, ఇతర పథకాల ద్వారా వచ్చే నిధుల ప్రవాహం చాలా బలంగా ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ముఖాముఖి కార్యక్రమంలో ఆర్బీఐ గవర్నర్ మాట్లాడుతూ ఈ నిధుల ప్రవాహం భారతదేశ స్థూల ఆర్థిక మౌలిక అంశాలపై ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందని, తక్కువ వ్యవధిలోనే విదేశీ మూలధనాన్ని ఆకర్షించే సామర్థ్యాన్ని చాటి చెబుతోందని అన్నారు. పెరుగుతున్న వృద్ధి మధ్య కరెన్సీ చలామణి, ఫోరెక్స్ జోక్యం, బ్యాంకుల రిజర్వ్ అవసరాల ద్వారా కొంత మిగులు ద్రవ్యతను కాలక్రమేణా ఉపసంహరించుకోవడం జరుగుతుందని తెలిపారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా ముడిచమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ద్రవ్యోల్బణ పరపతి విధాన కమిటీ వచ్చే నెలలో జరిగే సమావేశంలో ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణ పరిస్థితులను పునఃపరిశీలిస్తుందని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. భారత కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ న్యూఢిల్లీలో మలేషియా పెట్టుబడులు వాణిజ్య శాఖ మంత్రి దాతోక్ సెరి జోహారి అబ్దుల్ ఝానీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భారత్ మలేషియా ఆర్థిక భాగస్వామ్యాన్ని సమీక్షించినట్లు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను పెంచడం, మార్కెట్ సదుపాయాలను మెరుగుపరచడం వంటి అంశాలపై చర్చించినట్లు పీయూష్ గోయల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఛత్తీస్గఢ్లోని రాయ్గఢ్లో 1.85 కిలోమీటర్ల పొడవైన ప్రపంచంలోని అతిపెద్ద స్టీల్ స్లాగ్ రోడ్ నిర్మాణంతో భారత్ గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. న్యూఢిల్లీలో జరిగిన గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రధానోత్సవంలో సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ఉక్కు ఉత్పత్తిలో ఉప ఉత్పత్తిగా వచ్చే స్లాగ్ను రోడ్డు నిర్మాణానికి ఉపయోగించే స్వదేశీ సాంకేతికతకు ఇది నిదర్శనమని చెప్పారు. ఈ సాంకేతికత ద్వారా రోడ్డు నిర్మాణ వ్యయం దాదాపుగా 40% తగ్గుతుందని, సాంప్రదాయ రోడ్ల కంటే 4 రెట్లు మన్నికను కూడా ఇస్తుందన్నారు. సీఎస్ఐఆర్ సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ భాగస్వామ్యంతో దీనిని అభివృద్ది చేసిందని తెలిపారు. పర్యావరణ వ్యర్థాల నుంచి సంపదను సృష్టించే ప్రభుత్వ ప్రాధాన్యతలకు ఇది అద్దం పడుతోందని, దాదాపుగా 15 ఏళ్ల వరకు రిపేర్లు అవసరం ఉండవని ఆయన స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఈ రోజు నిర్వహించిన కాన్వకేషన్ వేడుకల్లో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 23 కేంద్రాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో అర్హత సాధించిన కొత్త సీఏలకు ఆయన మెంబర్షిప్ సర్టిఫికేట్లను ప్రదానం చేశారు. యూదుల నూతన సంవత్సరం రోష్ హషానా సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో పాటు ఇజ్రాయెల్ ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదు సమాజానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరం అందరి జీవితాల్లో శాంతి, ఆయురారోగ్యాలు, ప్రగతిని తీసుకురావాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియా వేదికగా సందేశాన్ని పంచుకున్నారు. పంజాబ్లోని ఫిరోజ్పూర్లోని సారాగఢి పోరాట స్మారక చిహ్నం వద్ద అమరవీరులైన సైనికులకు ఈరోజు ఘనంగా నివాళులర్పించారు. అమృత్సర్లోని సారాగఢి గురుద్వారాలో అఖండ్ పాట్ సాహిబ్ భోగ్ నిర్వహించగా, ఫిరోజ్పూర్లో జరిగిన రాష్టస్థాయి కార్యక్రమంలో పంజాబ్ మంత్రి గుర్మీత్ సింగ్ ఖుదియాన్ అమరవీరుల కుటుంబ సభ్యులను సన్మానించారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య టీ20 మ్యాచ్ల సిరీస్ రేపు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఈ సిరీస్లోని 3 మ్యాచ్లు ఇదే వేదికపై జరగనున్నాయి. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన గత 9 టీ20 మ్యాచ్ల్లో భారత్ 8 విజయం సాధించగా 1 మ్యాచ్ ఫలితం తేలలేదు. ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనలో ఓటముల తర్వాత ఈసారి జరిగే టీ20లో తిరిగి పుంజుకోవాలని భారత జట్టు భావిస్తోంది. బలూచిస్తాన్లో ప్రభుత్వం సైన్యం చేపడుతున్న అణచివేత చర్యలను పాకిస్తాన్లోని మానవ హక్కుల సంస్థ తీవ్రంగా నిరసించింది. మస్తుంగ్ జిల్లాతో పాటు ఇతర ప్రాంతాలలో పౌరుల మృతదేహాలు లభించడం, ఉపాధినిచ్చే పండ్ల తోటలను ధ్వంసం చేయడం వంటి చర్యలు అక్కడి ప్రజల జీవనోపాధిని దెబ్బతీస్తున్నాయంటూ పేర్కొంది. హర్యానా రాష్ట్రంలో సాంకేతిక విద్యా ప్రమాణాలు

0: విద్యార్థుల నైపుణ్యాలు పెంపొందించేందుకు హర్యానా సాంకేతిక విద్యాశాఖ ఐఐటి రూపర్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచంలో కొనసాగుతున్న ఘర్షణలు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతలపై బ్రిక్స్ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రజారోగ్యాన్ని పరిరక్షించడం జాతీయ భద్రతకు అత్యంత అవసరమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. ఫారిన్ కరెన్సీ, నాన్ రెసిడెంట్, ఇతర పథకాల ద్వారా వచ్చే నిధుల ప్రవాహం బలంగా ఉందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ఛత్తీస్గఢ్లో నిర్మించిన 1.85 కిలోమీటర్ల పొడవైన స్టీల్ స్లాగ్ రోడ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి సమయం 7:15. ఇప్పుడు కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం విందాం.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा,
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय,
6: కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో యాసంగి సాగుకు అనుకూలమైన చిరుధాన్యాలు ప్రాముఖ్యత ఈ అంశం గురించి రైతులకు తెలియజేయడం కోసం స్టూడియోస్లో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సేద్య విభాగం సహాయ ఆచార్యులు డాక్టర్ కె శేఖర్ గారు స్టూడియోస్లో ఉన్నారు. సార్ నమస్కారం. సార్
7: నమస్కారం.
6: ప్రస్తుతం సమాజంలో ఆహార అలవాట్లు ఎలా ఉన్నాయి?
7: ప్రధానంగా కరోనా తర్వాత మనం చూసినట్లయితే ఆహారపు అలవాట్లు చాలా వరకు కొంత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి దానిపైన అవగాహన కూడా చాలా వరకు సమాజంలో కూడా గమనిస్తూ ఉన్నాం. దాని రీత్యా ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి ఆహారపు అలవాట్లను గమనించినట్లయితే ప్రధానంగా వరి, గోధుమ మరియు కొంత పరిమాణంలో ఈ చిరుధాన్యాల పంటలకు సంబంధించిన ఉత్పత్తులను ఆహారంగా తీసుకునేటువంటి పరిస్థితులున్నాయి. మనకి దక్షిణ భారతదేశంలో ఈ వరి సాగు ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడం మరియు మనకు భౌగోళికంగా కూడా ఆహారపు అలవాట్లు, వాతావరణ పరిస్థితుల రీత్యా వరి ప్రధానంగా సాగు చేయబడుతున్నటువంటి ప్రాంతాల్లో కూడా ఈ మనకు వరికి ద్వారా వచ్చేటువంటి బియ్యం ద్వారా వచ్చేటువంటి ఉప ఉత్పత్తులను కూడా విరివిగా వాడడం వల్ల ప్రధానంగా ఈ కార్బోహైడ్రేట్ ద్వారా లభించేటువంటి శక్తి ద్వారానే ఈ ఆహారపు అలవాట్లు ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా ఈ కరోనా తర్వాత కూడా గమనించినట్లయితే ఈ కార్బోహైడ్రేట్లను తక్కువ, చక్కెర పరిమాణం తక్కువగా ఉండేటువంటి కొన్ని ధాన్యాలు కూడా సమాజంలో ప్రస్తుతం ఆహారంలో మిళితమై వారు తీసుకోవడం జరుగుతూ ఉంది. దాంట్లో ప్రధానంగా ఈ చిరుధాన్యాలు కూడా ఎక్కువ మొత్తంలో ఈ ఆహారంగా తీసుకోవడం అనేది మనం గమనిస్తూ ఉన్నాము. కాబట్టి ఆహారపు అలవాట్లో చాలా వ్యత్యాసం గమనిస్తూ ఉన్నాము. అది తదనంతరం కూడా ఇంకా ముందు రోజుల్లో గణనీయంగా చిరుధాన్యాలు మరియు వాటి యొక్క ఉపోత్పత్తుల ద్వారా తయారయ్యేటువంటి ఆహార పదార్థాలను తీసుకునేటువంటి పరిస్థితులు మనం ఇక ముందు కూడా చూడబోతున్నాం.
6: చిరుధాన్యాలు మన ఆహార అలవాట్లలో ఎలా భాగం చేసుకోవచ్చు అంటారు? చిరుధాన్యాల వలన ఎంతో ఉపయోగం ఉంది, ఆహార అలవాట్లు భాగం అయితే బాగుంటుంది అంటున్నారు కదా.
7: ప్రధానంగా చిరుధాన్యాలు మనకి చాలా కొన్ని సంవత్సరాల క్రితం కూడా పూర్వీకులు కూడా చిరుధాన్యాలలో ఆహార పదార్థాలుగా తయారు చేసుకోవడం మరియు వాటినే ఆహారంగా తీసుకోవడం అనేది పరిపాటి. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు, గిరిజన రైతు సోదరులు ఇప్పటికీ ఆ మంచి ఆహారపు అలవాట్లని ఇప్పటికీ పాటిస్తూ వారు చాలా ఆరోగ్యంగా ఉండడం మనం గిరిజన ప్రాంతాల్లో కన్నా గమనించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ చిరుధాన్యాల్లో కూడా తక్కువ క్యాలరీలు, అలాగే మనకు అధిక మోతాదులో మాంసకృత్తులు వరి ధాన్యంతో పోలిస్తే దాంట్లో ఉండేటువంటి మాంసకృత్తులైతేనేమి, అలాగే ఈ

0: ఈ ఫైబర్ అని అంటాం మనము. ఇప్పుడు అంతా కూడా ఫైబర్ మిళితమై ఉన్నటువంటి ఆహార పదార్థాలను తీసుకోమని వివిధ వైద్య పరిభాషలో కూడా చెప్తా ఉన్నారు. ఈ చిరుధాన్యాల్లో ముఖ్యంగా కార్బోహైడ్రేట్లతో పాటు కొంత ఎక్కువ మొత్తంలో వరి ధాన్యముతో పోలిస్తే ఈ మాంసకృత్తులైతేనేమి, అలాగే దాంట్లో ఉండేటువంటి ఫైబర్ అయితేనేమి, అలాగే కొన్ని రకాలైనటువంటి పోషకాలు ముఖ్యంగా కాల్షియము మరియు జింక్ లాంటి పోషక పదార్థాలు కూడా మనకు వరి మరియు గోధుమ ధాన్యంతో పోలిస్తే ఈ చిరుధాన్యాల్లో ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ చిరుధాన్యాలను మన ఆహార పదార్థాలుగా మిళితమై తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు శక్తినిచ్చేటువంటి కార్బోహైడ్రేట్స్తో పాటు మాంసకృత్తులైతేనేమి, ఫైబర్ అయితేనేమి, అలాగే ఇతర పోషకాలు కాల్షియము మరియు మెగ్నీషియము జింకు లాంటి పోషకాలు కూడా సహజంగా మనకు ఆహారం ద్వారానే మనకు శరీరానికి అందించబడి ఆరోగ్యం మెరుగుగా ఉండేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి.
1: చిరుధాన్యాలు మన ఆహార అలవాట్లలో భాగమైనటువంటి ఈ పరిస్థితులలో మార్కెట్ డిమాండ్ కూడా ఎంతో ముఖ్యమైన అంశం. చిరుధాన్యాలతో మార్కెట్ డిమాండ్ ఎలా ఉంది?
0: ముఖ్యంగా ఈ చిరుధాన్యాల్లో మార్కెటింగ్ వ్యవస్థను మనం గమనించినట్లయితే ప్రధానంగా భారతదేశంలో చిరుధాన్యాల సాగు మిగతా దేశాలతో పోలిస్తే అమెరికా లాంటి సంయుక్త రాష్ట్రాల్లో చూసినట్లయితే, అలాగే యూరోప్ లో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల్లో కూడా మనం గమనించినట్లయితే వాటి యొక్క చిరుధాన్యాల సాగు చాలా తక్కువ. ఆసియా ఖండంలో అలాగే ఎక్కువ మొత్తంలో చిరుధాన్యాలు మన ప్రాంతంలోనే సాగవుతున్నాయి. ముఖ్యంగా భారతదేశంలో గణనీయంగా విస్తీర్ణం కూడా పెరగడం మనం గత కొన్ని సంవత్సరాలుగా గమనిస్తూ ఉన్నాము. అలాగే పక్కనున్నటువంటి ఆఫ్రికా దేశంలో కూడా చాలా ఎక్కువగా విస్తీర్ణ పరంగా మనకన్నా ఎక్కువగా చిరుధాన్యాలు సాగు చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు మారినటువంటి ఆహార అలవాట్లను ప్రపంచ స్థాయిలో చూసినట్లయితే చిరుధాన్యాల డిమాండ్ ప్రపంచ స్థాయిలో కూడా పెరుగుతూ ఉంది. ముఖ్యంగా దాంట్లో ఉండేటువంటి పోషక నిల్వలు, అలాగే కొన్ని రకాలైనటువంటి పద్ధతులు, ఏదైతే బయోఫార్టిఫైడ్ అనే ఒక సాంకేతికత రావడం, ఈ బయోఫార్టిఫైడ్ అనే సాంకేతికత ద్వారా అధిక మోతాదులో మినరల్స్, అలాగే ఇంతకుముందు చెప్పబడినటువంటి కొన్ని రకాలైనటువంటి పోషక పదార్థాలు అధిక మొత్తంలో కూడా జోడింపబడి వాటి ద్వారా ఎక్కువ మనకు చాలా తక్కువ పరిమాణంలో చిరుధాన్యాలు తీసుకున్నప్పటికీ ఎక్కువ మొత్తంలో ఈ ఖనిజాలు అలాగే కొన్ని రకాలైనటువంటి పోషకాలు ఎక్కువ మొత్తంలో అందించబడేటువంటి సాంకేతికత ఈ బయోఫార్టిఫైడ్ అనే టెక్నాలజీ రావడం జరిగింది. ఆ సాంకేతికత వల్ల కూడా ఎక్కువ విస్తీర్ణంలో అలాగే ఎక్కువ దేశాల్లో కూడా ఈ చిరుధాన్యాలను ఆహారంగా తీసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దాని రీత్యా మనం చూసినట్లయితే ప్రతి ఒక్క పంట ముఖ్యంగా రైతు ఆలోచన చేసేదంటే దాని యొక్క సరైన మార్కెటింగ్ వసతి. ఆ మార్కెటింగ్ సౌలభ్యం ఉన్నప్పుడే రైతు ఈ పంటలను ఎంపిక చేసుకుంటారు. కాబట్టి సాంకేతికత ఉన్నప్పటికీ కూడా మార్కెట్ అనేది చాలా ముఖ్యమైన అంశము. రైతు స్థాయిలో కూడా మార్కెటింగ్ సౌలభ్యము మరియు గిట్టుబాటు ధర ఉన్నప్పుడే రైతులు సాగు చేసుకునేటువంటి సౌలభ్యం ఉంటుంది. కాబట్టి గత 5 సంవత్సరాల నుంచి వివిధ సాంకేతిక అంశాలైతేనేమి మరియు మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులైతేనేమి, అలాగే రైతు స్థాయిలో వారికి కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల సహకారం ద్వారా అందించబడుతున్నటువంటి ఈ మద్దతు ధర అనే ఒక అంశం పైన కూడా ఈ చిరుధాన్యాల సాగు అనేది కొంత విస్తీర్ణం పెరిగేటువంటి పరిస్థితులు కొన్ని ప్రాంతాల్లో కూడా గమనించినాము. ముఖ్యంగా తెలంగాణ వంటి రాష్ట్రాల్లో చూసినట్లయితే తెలంగాణలో కూడా సుమారుగా 125,000 ఎకరాల నుంచి ఇప్పుడు ప్రస్తుతం సుమారుగా గత సంవత్సరం క్రిందట యాసంగి వానాకాలం కలిపినప్పుడు కూడా చూసినట్లయితే సుమారుగా 258,000 ఎకరాలలో ఈ పైగా చిరుధాన్యాల విస్తీర్ణం అనేది గమనించినాము. అది గత 5 సంవత్సరాలతో పోలిస్తే గణనీయంగా పెరిగేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఈ సీజన్లో చూసినట్లయితే కొంతవరకు ఈ ఎల్నినో ప్రభావం రీత్యా కూడా రైతులు వరికి బదులుగా అలాగే కొన్ని అధిక మొత్తంలో నీరు అవసరమయ్యే పంటలకు బదులుగా చిరుధాన్యాలు సాగు చేస్తూ ఉన్నారు. దానికి ముఖ్యమైన కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా మద్దతు ధరకు సంబంధించిన అంశము, అలాగే మద్దతు ధర ప్రభుత్వం తీసుకునేటువంటి ప్రొక్యూర్మెంట్ సెంటర్ ద్వారా కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ మార్కెటింగ్ ద్వారా రైతులకు కొంత లాభదాయకంగా ఉండడం వల్ల ఈ తెలంగాణలో కూడా వీటి యొక్క విస్తీర్ణము పెరిగేటువంటి అవకాశం మార్కెటింగ్ సౌలభ్యం రీత్యా ఖచ్చితంగా ఉంటుందని తెలియజేయడం జరుగుతుంది.
1: ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో చిరుధాన్యాల పంటలు ప్రధానంగా ఏమేమి పండిస్తున్నారు, ఏ పంటలు ప్రధాన పంటలుగా కొనసాగుతున్నాయి?
0: తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో చిరుధాన్యాల సాగు విస్తీర్ణ పరంగా గమనించినప్పుడు ప్రధానంగా ఎక్కువ విస్తీర్ణంలో చిరుధాన్య పంట అయినటువంటి జొన్న సాగు అనేది అధిక విస్తీర్ణంలో గమనించడం జరుగుతుంది.

0: రెండు ఉభయ రాష్ట్రాల్లో కూడా విస్తీర్ణ పరంగా కూడా ఈ చిరుధాన్య పంట అయినటువంటి జొన్నను ఎక్కువ విస్తీర్ణంలో రైతు సోదరులు సాగు చేయడం గమనిస్తున్నాము. అలాగే ఈ విస్తీర్ణ పరంగా కూడా కొన్ని ప్రాంతాల్లోనే అన్ని ప్రధానంగా నీటి లభ్యత పెరగడము, మంచి వర్షాలు ఉండడము, అలాగే మార్కెటింగ్ సౌలభ్యం విత్త రైతులు ఎక్కువ మొత్తంలో సాగుదారులు వరి సాగుకు మొగ్గు చూపుతున్నప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో అక్కడుండేటువంటి భూభౌగోళిక పరిస్థితుల రీత్యా వారికి అనుభవం ఉన్నటువంటి యాజమాన్య పద్ధతులను అనుసరించి ఇప్పటికీ కూడా ఆ రైతులు ఏదైతే సాగునీటి పారుదల ఎక్కువగా లేనటువంటి ప్రాంతాల్లో కూడా ఈ చిరుధాన్యాలు సాగు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణలో చూసినట్లయితే గత కొన్ని సంవత్సరాలుగా ఈ సంగారెడ్డి ప్రాంతంలో అయితేనేమి, అలాగే గిరిజన సోదరులు ఎక్కువగా ఉండేటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో కూడా ఈ చిరుధాన్య పంట అయినటువంటి జొన్న సాగు విస్తీర్ణము గణనీయంగా పెరగడం గమనిస్తూ ఉన్నాం. అలాగే కొన్ని ప్రాంతాలు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో, ప్రస్తుతం ఉన్నటువంటి వికారాబాద్ జిల్లా అయితేనేమి, అలాగే నారాయణపేట లాంటి జిల్లాల్లో కూడా ఇప్పటికీ జొన్న పంటను విస్తీర్ణ పరంగా ఎక్కువ మొత్తంలో సాగు చేయడం గమనిస్తూ ఉన్నాము. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా కొంతవరకు ఈ కొన్ని కుర్ర పంటలైతేనేమి, అలాగే చిరుధాన్య పంటల్లో ఉండేటువంటి రాగి లాంటి పంటలను కూడా సాగు చేయడం అనేది మనం గమనించడం జరుగుతుంది.
1: ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో జొన్న పంటలో ఎటువంటి రకాల సాగులు అందుబాటులో ఉన్నాయి, అవి ఏ విధంగా ఉన్నాయి?
0: ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు అలాగే నీటి వసతికి సంబంధించిన పరిస్థితులను గమనించినప్పుడు తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో వాటి యొక్క పంట యాజమాన్యం వేరుగా ఉంటుంది. ఇంతకుముందు తెలియజేసినటువంటి జిల్లాలు ఏదైతే సంగారెడ్డి గాని అలాగే ఆదిలాబాద్ గాని అలాగే కొంతవరకు వికారాబాద్ లాంటి జిల్లాల్లో మొత్తం కూడా వర్షాధారంగా సాగు చేసేటువంటి పంటల విస్తీర్ణమే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రాంతాల్లో ఈ జొన్న సాగుకు సంబంధించినటువంటి కేవలం వర్షాధారంగా సాగు చేయబడి తేలికపాటి నేలలు అలాగే తేమను నిలుపుకునేటువంటి బరువైన నేలలు అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతాల్లో వర్షాధారంగా సాగు చేయబడి అలాగే అధిక మొత్తంలో తేమను నిల్వ చేసుకునేటువంటి నల్లరేగడి భూముల్లో ఈ చిరుధాన్యాలు ముఖ్యంగా జొన్న లాంటి పంటలను సాగు విస్తీర్ణం ఎక్కువగా గమనించడం జరుగుతుంది. అలాగే ఇంకో కొన్ని ప్రాంతాలు వర్షాధారంగా ఉన్నప్పటికీ కూడా తేలికపాటి నేలలు, ఎర్ర నేలలు, చెల్కా నేలలు లాంటి ప్రాంతాలు కలిగినటువంటి జహీరాబాద్ లాంటి ప్రాంతాలు అలాగే నారాయణపేట జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ జొన్న పంటను సాగు చేయడం గమనిస్తున్నాం. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఆయా నేలలకు అలాగే అటువంటి వాతావరణ పరిస్థితులకు అనుకూలమైనటువంటి రకాలు కూడా శాస్త్రవేత్తల ద్వారా రూపొందించబడినవి. ముఖ్యంగా పాలెం వ్యవసాయ పరిశోధన స్థానము మరియు తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి విడుదల కాబడినటువంటి మేలైన రకాలు కొన్ని గమనించినట్లయితే, ముఖ్యంగా తాండూరు నుంచి తాండూరు జొన్న 1, తాండూరు జొన్న 55 అనే రెండు రకాలు కూడా నూతనంగా రైతులకు అందించబడింది. వాటి యొక్క మేలైన యాజమాన్య చర్యలు కూడా రైతులకు అనుభవం కూడా ఉండడం గమనించాము. ముఖ్యంగా ఈ రకాలు వర్షాధారంగా సాగు చేయబడుతూనే యాసంగి కాలంలో కూడా చాలా తక్కువ మోతాదులో తేమ ఉన్నప్పటికీ తేమను నిలుపుకునే నల్లరేగడి భూముల్లో మంచి దిగుబడి సాధించేటువంటి రకాలు, అలాగే సిఎస్హెచ్, సిఎస్వి అనే రకాలు కూడా పాలెం పరిశోధన కేంద్రం నుంచి విడుదల చేయబడి రైతు స్థాయిలో కూడా CSV 41 అనే రకం చాలా రైతుల్లో ప్రాముఖ్యత కలిగి ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయబడినటువంటి రకం. కాబట్టి రైతులు ఈ వర్షాధారంగా యాసంగిలో ఈ జొన్న పంటని కేవలం అవశేష తేమపై కూడా ఎటువంటి నీరు అందించకుండా కొద్దిపాటి తేమ ఉన్నప్పటికీ కూడా వర్షాకాలంలో కొన్ని ప్రాంతాల్లో కొన్ని వర్షాలు రావడం వల్ల భూమిలో ఉండేటువంటి తేమను నిలుపుకునేటువంటి బరువైన నేలలు, ముఖ్యంగా నల్లరేగడి నేలల్లో ఈ రకాలు మనం వేసుకున్నట్లయితే మంచి గింజ దిగుబడి సాధించుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది.

0: ఉన్నటువంటి ఈ చిరుధాన్యాల పంటలు కేవలం ఆహార పంటగా సాగు చేయటం వలన కలిగే లాభం కంటే ఇంకా ఇతర పద్ధతుల్లో చిరుధాన్యాల పంటలనే ప్రధాన పంటగా సాగు చేసుకుంటే వచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి?
1: ప్రధానంగా చిరుధాన్యాలను కేవలం ఆహార ఉప ఉత్పత్తులు మరియు ఆహార ధాన్యంగానే కాకుండా వీటిలో కొన్ని రకాలను గమనించినట్లయితే అవి ప్రధానంగా పశువుల మేతకు కూడా వాడుకునేటువంటి రకాలు కొన్ని చిరుధాన్య పంటల్లో మనం గమనించవచ్చు. వాటిలో ప్రధానంగా జొన్న, సజ్జ.

0: ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ రాజేంద్ర నగర్ లో ఉంది. వారి ద్వారా కూడా కొన్ని మేలైనటువంటి పశుగ్రాస రకాలు కూడా ఈ చిరుధాన్య పంటల్లో మనం గమనించవచ్చు. కేవలం పశుగ్రాసమే కాకుండా మనం ఇతర ఉప ఉత్పత్తుల తయారీకి కూడా వాడేటువంటి కొన్ని రకాలను కూడా మహారాష్ట్ర లాంటి ప్రాంతాల్లో కూడా చాలా రైతుల స్థాయిలో కూడా సాగు చేయబడుతున్నటువంటి కొన్ని రకాలను మనం గమనించవచ్చు. హుర్డా అనేటువంటి కొన్ని రకాలను మనం గమనించినట్లయితే, ఈ హుర్డా అనేది మనకి ప్రధానంగా మహారాష్ట్ర లాంటి ప్రాంతాల్లో వారు స్వయంగా ఎటువంటి దాని ఆహారపు ఉదయం పూట కేవలం ఒక అల్పాహారంగా తీసుకునేటువంటి పదార్థంగా వాళ్ళు వాడుతూ ఉన్నారు. అలాగే ఈ జొన్న లాంటి పంటల్ని మనం చూసినట్లయితే కేవలం పశుగ్రాసమే కాకుండా ఉప ఉత్పత్తుల తయారీకి వాడేటువంటి కొన్ని రకాలను కూడా సిఫార్సు చేయడం జరిగింది. అలాగే వాటితో పాటు బయో డీజిల్ ఇప్పుడంతా కూడా మనం బయట మనం కూడా గమనిస్తూ ఉన్నాం వివిధ మాధ్యమాల ద్వారా. పంటల్లో జొన్నలో కూడా కొన్ని బయోడీజిల్ ని ఉత్పత్తి చేసేటువంటి రకాలు కూడా ఈ భారతీయ చిరుధాన్యాల పరిశోధన సంస్థ ద్వారా విడుదల చేయబడినటువంటి రకాలు ఉన్నాయి. వాటి ద్వారా కూడా ఈ బయోడీజిల్ లాంటి ఉప ఉత్పత్తులని మరియు ఉత్పత్తులను తీసుకునేటువంటి సౌలభ్యం ద్వారా మనము సహజ ఇంధన వనరులపైన కూడా కొంత డిమాండ్ను తగ్గించుకునేటువంటి పరిస్థితి ఉంది. అలాగే కొన్ని రకాలైనటువంటి తీపి జొన్న, ఈ తీపి జొన్న సాగు కూడా రైతులకు పరిపాటి. వాటిలో కూడా కొన్ని రకాలైనటువంటి తీపి జొన్న రకాలను కూడా ముఖ్యంగా SSV 96, GSV 148 అనేటువంటి రకాలు ఈ తీపి జొన్నలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయబడుతున్నటువంటి రకాలు. వాటి ద్వారా కూడా ఉప ఉత్పత్తుల తయారీ మరియు ప్రత్యామ్నాయంగా జీవన ఇంధన పంటగా కూడా ఈ జొన్న లాంటి చిరుధాన్య పంటల్ని సాగు చేసుకున్నటువంటి సౌలభ్యం ఉంది.
1: రాబోయే రోజులలో యాసంగి సీజన్ వస్తుంది. యాసంగి కాలానికి అనుగుణంగా యాసంగి సమయానికి ఆ సమయంలో ఈ పంటను ఏ విధంగా సాగు చేసుకుంటే బాగుంటుందంటారు?
0: ప్రస్తుతం వాతావరణ పరిస్థితులను గమనించినట్లయితే ఏదైతే ఎల్నినో అనే చెప్పబడుతున్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో వానాకాలంలో కొంత వర్షపాతము తగ్గి మనము రికార్డుల పరంగా కూడా చూసినట్లయితే ఈ వర్షపాతం తక్కువగా నమోదైనటువంటి ప్రాంతాల్లో కూడా సహజంగా వారు వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటల వైపు మొగ్గు చూసుకునేటువంటి పరిస్థితి ఉండింది. మరి దాని తదనంతరం వానాకాలంలో ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు యాసంగిలో ఏ కొద్దిపాటి నీటి లభ్యత ఉన్నప్పటికీ, అలాగే సహజంగా కొంత నీటిని నిలుపుకునేటువంటి అడపదడప వర్షాల వల్ల కురిసినటువంటి వర్షాలలో ముఖ్యంగా నల్లరేగడి భూముల్లో కొంత తేమను నిలుపుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి అటువంటి పరిస్థితుల్లో యాసంగిలో జొన్న లాంటి పంటలు కానీ అలాగే రాగి లాంటి చిరుధాన్య పంటలు కానీ సాగు చేసుకోవడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు గమనించవచ్చు. ముఖ్యంగా యాసంగికి సాగుకు రైతు స్థాయిలో కొన్ని ప్రాంతాల్లో సెప్టెంబర్ నెల నుంచే వారు ఈ దుక్కి చేయడం కానీ ఈ విత్తనాల ఎంపిక కానీ ముఖ్యంగా చిరుధాన్యాల లాంటి పంటలు సాగు చేయడంలో విత్తనాలను ఎంపిక చేసుకొని వారు విత్తనాలని సేకరించుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ యాసంగిలో ప్రధానంగా చిరుధాన్య పంటలను విత్తుకునేటువంటి సమయం గమనించినట్లయితే ప్రధానంగా కేవలం గింజాకు మరియు చొప్పకు ఉపయోగపడేగా చొప్ప తీసుకునేటానికి ఉండేటువంటి చిరుధాన్య పంటల్లో ముఖ్యంగా జొన్న లాంటి పంటల్ని అక్టోబర్ చివరి వారం వరకు కూడా మనము విత్తుకునేటువంటి సౌలభ్యం ఉంది. అది కొంత వర్షాధారంగా ఉన్నప్పటికీ అలాగే నీటి పారుదల కింద మనము ఇంకా ఎక్కువ సమయం వరకు కూడా విత్తుకునేటువంటి సౌలభ్యం ఉంది. చూసుకున్నట్లయితే డిసెంబర్ వరకు కూడా నీటి పారుదల కింద కొన్ని ప్రాంతాలు ఉన్నవి. అటువంటి ప్రాంతాల్లో నీటి లభ్యత ఆధారంగా డిసెంబర్ వరకు కూడా జొన్న లాంటి పంటలను విత్తుకోవచ్చు. అలాగే రాగి పంటను గమనించినట్లయితే చిరుధాన్యంలో ప్రధానమైనటువంటి పంట రాగి. రాగి పంటని అక్టోబర్ చివరి వారం వరకు కూడా మనం విత్తుకునేటువంటి సౌలభ్యం ఉంది. కాబట్టి యాసంగిలో కూడా ఈ పంటలను చాలా తక్కువ నీటి పరిమాణం అవసరమయ్యేటువంటి చిరుధాన్య పంటలైనటువంటి జొన్న మరియు రాగి పంటలను ఎంపిక చూసుకున్నటువంటి పరిస్థితులు గమనిస్తున్నాము. కాబట్టి రైతు సోదరులు కూడా లోకల్లో ఉండేటువంటి మార్కెటింగ్ సౌలభ్యాన్ని అనుసరించి వారు ఈ జొన్న పంట కానీ రాగి లాంటి పంటలను చిరుధాన్య పంటలుగా సాగు చేసి మంచి ఆదాయం తీసుకునేటువంటి పరిస్థితులు మనకు ఉన్నాయి.
1: ప్రతి రాష్ట్రానికి ఆ రాష్ట్రం యొక్క వాతావరణ స్థితిగతులు, అదేవిధంగా భౌగోళిక పరిస్థితులు, ఇలా అనేక రకాల కారణాలతో ఆ రాష్ట్రాలలో ఉండేటటువంటి వివిధ పరిస్థితులలో మనము పరిశీలించి చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాతావరణానికి, భౌగోళిక పరిస్థితికి ఈ చిరుధాన్యాల పంటల్ని ఏ విధంగా సాగు చేయొచ్చు అంటారు?
0: ముఖ్యంగా తెలంగాణలో గత కొన్ని సంవత్సరాలుగా నీటి లభ్యత పెరగడము,

0: అలాగే నీటిపారుదలలో వచ్చేటటువంటి మార్పులు అయితేనేమి, వాటిని అనుసరించి కొంత భూగర్భ జలవనరుల లభ్యత రీత్యా రైతులు ఎక్కువ మొత్తంలో ఇప్పటికీ కూడా తెలంగాణలో అధిక మొత్తంలో విస్తీర్ణ పరంగా సాగు చేయబడుతున్నటువంటి పంట వరి. వరిలో కూడా మనకి వానాకాలము సాగుకు ఎటువంటి ఇబ్బందులు పెద్దగా లేనప్పటికీ కూడా వానాకాలంలో ఎదురైనటువంటి పరిస్థితులను గమనించి యాసంగిలో మళ్లీ వరిలాంటి పంటలను సాగు చేయకుండా తక్కువ మొత్తంలో వనరులను మనము సంరక్షించడమే కాకుండా తక్కువ నీటి పరిమాణంతో సాగు చేసేటువంటి చిరుధాన్యాలను, ముఖ్యంగా వరి తర్వాత జొన్న సాగు అనేది కూడా మనం కొన్ని సంవత్సరాలుగా ఈ తెలంగాణలోని ముఖ్యమైన ప్రాంతాలైనటువంటి సంగారెడ్డి, అలాగే ఖమ్మము, అలాగే వికారాబాద్ జిల్లాలో వరి సాగు చేసిన తర్వాత తదనంతరం యాసంగిలో జొన్న సాగు చేయడం అనేది మనం రైతు స్థాయిలో కూడా గమనించడం జరిగింది. ముఖ్యంగా అక్కడుండేటువంటి వాతావరణ పరిస్థితులు, అలాగే నీటి లభ్యత ఆధారంగా రైతులు ముఖ్యంగా కొన్ని హైబ్రిడ్ రకాలను ఎంపిక చేసుకుని వరి తీసేసిన తర్వాత ఈ జొన్న సాగును చేయడం అనేది మేము ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో కూడా గమనించడం జరిగింది. అది వారికి చాలా లాభదాయకంగా ఉంది. సుమారుగా 25 నుంచి 28 క్వింటాలు ఒక ఎకరానికి తీసుకునేటువంటి రైతు సోదరులు కూడా ఉన్నారు. కాబట్టి వారికి చాలా తక్కువ సమయంలో తక్కువ నీటి పరిమాణంతో వారు సుమారుగా 25 నుంచి 30 క్వింటాలు ఒక ఎకరానికి జొన్న దిగుబడి తీసుకునేటువంటి రైతు సోదరులు కూడా ఉన్నారు. ఇది వానాకాలంలో వరి సాగు చేసిన తర్వాత యాసంగిలో జొన్న సాగు చేయబడుతున్నటువంటి ప్రాంతాలను గమనించినట్లయితే ఇటువంటి వాతావరణ పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి తదనంతరం ఈ కేవలం వర్షాధారంపైనే ఆధారపడి ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ జొన్న రకాలు, అలాగే హైబ్రిడ్ రకాలు వాతావరణ పరిస్థితుల్లో ముఖ్యంగా వర్షాధారంగా సాగు చేయబడుతున్నటువంటి ప్రాంతాల్లో పనికిరావు. కేవలం సూటి రకాలు మరియు మేలైనటువంటి వివిధ రకాలు, ఇంతకుముందు చెప్పబడినటువంటి తాండూరు జొన్న గాని, అలాగే తెలంగాణ జొన్న గాని, CSV 41 అనేటువంటి రకాలు మనకు కేవలం వర్షాధారంగా సాగు చేసుకున్నటువంటి ప్రాంతాల్లో సిఫార్సు చేసినటువంటి రకాలు. హైబ్రిడ్ రకాలు మాత్రం ముఖ్యంగా నీటిపారుదల ఉన్న పరిస్థితుల్లో మాత్రమే సాగుకు అనుకూలం. కాబట్టి అటువంటి ప్రాంతాల్లో నీటి లభ్యత పెరగడము మరియు పంట మార్పిడి అనేది క్షేత్రస్థాయిలో కూడా రైతు సోదరులకు అవగాహన రావడము, కేవలం వరి ఆధారంగా కాకుండా ఇతర పంటలపైన ఆలోచన చేసినప్పుడు చిరుధాన్యాల్లో ప్రధానంగా ఎక్కువ విస్తీర్ణంలో రైతుకు అనుభవం ఉండి మార్కెటింగ్ సౌలభ్యం ఉండేటువంటి పంట ఏదైనా ఉంది అంటే అది జొన్న పంట. కాబట్టి విస్తీర్ణ పరంగా కూడా గత కొన్ని సంవత్సరాలుగా జొన్న సాగు పెరగడం అనేది కూడా కొంత గమనిస్తూ ఉన్నాము. కేవలం జొన్నే కాకుండా యాసంగిలో రాగి లాంటి పంటలను కూడా మనము విస్తీర్ణ పరంగా పెంచుకునేటువంటి సౌలభ్యం ఉంది. కాబట్టి దీన్ని కూడా రైతు సోదరులు కొంత గమనించి వాటి యొక్క పంట మార్పిడిలో ఈ చిరుధాన్యాలను కూడా సాగు చేసుకున్నట్లయితే వారికి లాభదాయకంగా ఉండే పరిస్థితులు ఉంటుంది, మార్కెట్ డిమాండ్ కూడా ఉంటుందని తెలియజేస్తున్నాం.
1: యాసంగి సాగుకు అనుకూలమైన చిరుధాన్యాలు ప్రాముఖ్యత, ఈ అంశం గురించి రైతులకు వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు.
2: इधर इधर इधर हम बोल रहे हैं तेरे बीजू का
3: पुतला बोल रहे
2: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं
3: मतलब
2: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग भी पहली वाली बात कहाँ
3: परम तो सभी डाले
2: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं और जखम और उपज की कीमत भी बेहतर पा रहे हैं
3: सच है
2: रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं
3: ठीक है भाई मैं भी आज तक जैविक खेती शुरू करूँगा
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती చెప్పండి
5: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి ఆగండి లేదంటే ఇంటికే వస్తా
4: కానీ నేను ఎందుకు
5: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు
4: డిజిటల్ అరెస్ట్
5: 100,000 రూపాయలు ఇవ్వండి బతికిపోతారు
4: ఇంత డబ్బా
5: సరే ఒక పని చేయండి ఒక లింక్ పంపాము ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు
4: జైలుకి నువ్వే వెళ్తావు నీ మొహం రికార్డ్ అయింది డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు ఇదంతా మోసం
6: అందుకే కంగారు.

0: పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
1: హలో అమ్మా.
0: హాయ్.
2: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి. జాగరూకంగా ఉండండి.
3: చిత్రసీమలో ఇప్పుడు వినండి ఆది చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. గీత రచన చంద్రబోస్, సంగీతం మణిశర్మ.

0: కుటుంబం, మీ భవిష్యత్తు, వాటికి తగిన ఆరోగ్య బీమా రక్షణ కోసం
1: ఓరియంటల్ సంపూర్ణ స్వాస్థ్య సురక్ష పాలసీ. సంపూర్ణ ఆరోగ్యం, సంపూర్ణ భరోసా, ఓరియంటల్ సంపూర్ణ స్వాస్థ్య సురక్ష.
0: శ్రోతలకు, పాలసీదారులకు ఓరియంటల్ ఇన్సూరెన్స్ అందిస్తుంది 80వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
2: కారు, ఇల్లు, ప్రయాణం, ఆరోగ్యం, ఇలా ప్రతి అవసరానికి రక్షణగా ఓరియంటల్ ఇన్సూరెన్స్ మీరంటే. మోటార్, హెల్త్, హోమ్, ట్రావెల్, పర్సనల్ యాక్సిడెంట్, ఇలా మీ ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా జనరల్ ఇన్సూరెన్స్ పరిష్కారాలు.
0: భద్రతకు నమ్మకం, ఓరియంటల్ ఇన్సూరెన్స్.
3: చిత్రసీమలో ఇప్పుడు వినండి గంగోత్రి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, మాళవిక పాడిన పాట, గీత రచన చంద్రబోస్, సంగీతం MM కీరవాణి.

0: శ్రోతలకు పాలసీదారులకు ఓరియంటల్ ఇన్సూరెన్స్ అందిస్తుంది 80వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
1: అనుకోని అనారోగ్యం, ఆసుపత్రి ఖర్చుల భారం,
2: ఆందోళన ఎందుకు? మీ ఆరోగ్యానికి భరోసా ఉందిగా. ఓరియంటల్ సంపూర్ణ స్వాస్థ్య సురక్ష పాలసీ ఆరోగ్య రక్షణలో మీకు తోడుగా.
0: మీ ఆరోగ్యం

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. అంతర్జాతీయ విభేదాలను పక్కన పెట్టి బ్రిక్స్ దేశాలు ఢిల్లీ డిక్లరేషన్కు ఏకగ్రీవ ఆమోదం తెలిపాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. కాగా అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమైన ఏకపక్ష నిర్బంధ చర్యలను బ్రిక్స్ దేశాలు ఖండిస్తూ చర్చలు, దౌత్య మార్గాల ద్వారా అంతర్జాతీయ వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నాయి. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ బ్రిక్స్ సమావేశంలో మాట్లాడుతూ పశ్చిమాసియా ఉద్రిక్తతలు, యుద్దం అంతర్జాతీయ సమాజ ఉమ్మడి ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయని వెల్లడించారు. ప్రజా ఆరోగ్యాన్ని పరిరక్షించడం జాతీయ భద్రతకు అత్యంత అవసరమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. ప్రజల ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం రెవెన్యూ సంస్కరణలు చేపట్టిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. 22A నిషేధిత భూములపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడారు. 6 నెలలకు ఒకసారి మహిళా సంఘాలకు వడ్డీలు చెల్లిస్తున్నామని, ఇప్పటివరకు 70,000 కోట్ల లోన్లు ఇచ్చినట్లు రాష్ట్ర మహిళా సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క శాసనమండలిలో వెల్లడించారు. హైదరాబాద్ నగర ప్రజల ఆలోచనలకు విరుద్దంగా 3 కొత్త కార్పొరేషన్లను ఏర్పాటు చేశారని బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్బాబు ఆరోపించారు. శాసనసభలో మాట్లాడుతూ క్యూర్ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లుగా ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై శాసనమండలి సమావేశ మందిరంలో ఈరోజు సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉత్సవాలు సజావుగా సాగేలా సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలకు నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. ఫీజు రియంబర్స్మెంట్, 22A అంశం, కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై ఈ సమావేశంలో చర్చించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని స్మరించుకుంటూ ఈ నెల 17 నుంచి వచ్చే నెల 17 వరకు సేవా సంకల్ప అభియాన్ నిర్వహిస్తామని బీజేపీ రాష్ట అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు చెప్పారు. దక్షిణ ఒడిశా తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్టంలో ఈరోజు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:03. ఇప్పుడు మీరు వింటారు తెలంగాణ రాష్ట్ర శాసనసభ శాసన మండలి సమావేశాల సమీక్ష. ముందుగా ఈనాటి శాసన మండలి సమీక్ష వింటారు. సమీక్షకులు గుర్రం రామ్మోహన్ రెడ్డి సీనియర్ పాత్రికేయులు, పఠనం కిడాంబి కృష్ణవేణి.
1: తెలంగాణ శాసన మండలి సమావేశం ఈరోజు ఉదయం 10 గంటలకు చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలను చేపట్టింది. తెలంగాణ రాష్ట ప్రభుత్వం యువ భారత క్రీడా విశ్వవిద్యాలయ ఏర్పాటు చేసినట్లు క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి శ్రీహరి వెల్లడించారు. క్రీడారంగానికి నిధులు కేటాయించి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. అధికారపక్ష సభ్యులు బి వెంకట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ క్రీడా విధానం ప్రకటించి క్రీడాకారుల నైపుణ్యాన్ని బట్టి ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర క్రీడాకారులను గుర్తించి 16 కోట్ల రూపాయల ప్రోత్సాహాన్ని అందించామని వివరించారు. ఇప్పటి వరకు 15,48,000 మంది క్రీడాకారులను గుర్తించామన్నారు. క్రీడాకారులకు క్రీడా ప్రాంగణాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు కల్పించినట్లు తెలిపారు. చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జోక్యం చేసుకుని మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా ప్రాంగణాలు నిరుపయోగంగా మారాయని, వాటిని అందుబాటులోకి తేవాలని సూచించారు. నాగపూర్ వరంగల్ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం పూర్తయితే రవాణా వెసులుబాటు ఉంటుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చెప్పారు. హైవే నిర్మాణం కోసం భూసేకరణ పూర్తి చేశామని, డిసెంబర్ 2027 నాటికి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. జానపద కళాకారులను ప్రోత్సహించి అండగా ఉంటామని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. 8,000 మంది

0: కళాకారులను సాంస్కృతిక శాఖ గుర్తించిందని పేర్కొన్నారు. సభ్యులు టి శ్రవణ్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, కళాకారులకు గుర్తింపు కార్డులను కూడా ఇస్తున్నామని, వారి సేవలను ఉపయోగించుకుంటామని, కళాకారులకు 3,116 రూపాయలు పెన్షన్తో పాటు 1,400 మందికి వృద్ధాప్య పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు. అందెశ్రీ రాసిన గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రభుత్వం ప్రకటించిందని, గద్దర్ ఫౌండేషన్కు 3 కోట్ల రూపాయలు, కుటుంబానికి మరో 1 కోటి రూపాయలు చెల్లించామని గుర్తు చేశారు. కవులను, కళాకారులను గుర్తించి గూడ అంజన్న, సుద్దాల అశోక్ తేజ, గోరేటి వెంకన్న, పాశం యాదగిరి గద్దర్లకు 1 కోటి రూపాయలు అందజేశామని మంత్రి చెప్పారు. కళాకారులను ఆడియో వీడియో చేసి భద్రపరచడంతో పాటు శిక్షణ కూడా ఇస్తున్నట్లుగా వివరించారు. గంజాయి, మాదక ద్రవ్యాలు, గృహహింస, మద్యపానం, సైబర్ నేరాలు, మహిళలపై దాడులు వంటి అంశాలపై చైతన్యం కలిగించేందుకు గ్రామాల్లో, పట్టణాల్లో సాంస్కృతిక ప్రదర్శనలు, ఆడియో వీడియో ప్రదర్శనలు ఇస్తున్నట్లు మంత్రి జూపల్లి గుర్తు చేశారు. రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలివెళ్లడం లేదని, పరిశ్రమలు పెట్టేవారికి ప్రోత్సహిస్తున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్బాబు వెల్లడించారు. పరిశ్రమలు పెట్టేవారికి భూములు ఇవ్వడంతో పాటు మౌలిక వస్తువులు కల్పిస్తున్నట్లుగా వివరించారు. సభ్యులు పి శ్రీనివాసరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, మౌలిక వస్తువులు సంస్థతో పాటు ప్రభుత్వ కమిటీ నిర్ణయం మేరకు పరిశ్రమలకు భూ కేటాయింపులు చేస్తామని, 2 ఏళ్లలో పరిశ్రమలు నిర్మించకపోతే భూములను వెనక్కి తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇచ్చే వడ్డీ లేని రుణాల పరిమితిని పెంచామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. సభ్యులు బి మహేష్ కుమార్ గౌడ్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, 5 లక్షల నుంచి 10 లక్షల పరిమితిని పెంచినట్లుగా వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 47 ఆహార శుద్ది క్లస్టర్స్ కోసం 229 ఎకరాల భూమిని కేటాయించినట్లు పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్బాబు చెప్పారు. రాష్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో వయోవృద్ధుల కోసం ఆశ్రమాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి లక్ష్మణ్ వివరించారు. 100 కోట్ల రూపాయలు కేటాయించి పాడి రైతులకు ఆర్థికంగా చేయూత ఇచ్చామని పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ది శాఖ మంత్రి వి శ్రీహరి చెప్పారు. సభ్యులు ఎల్ రమణ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, పాల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం 13వ స్థానంలో ఉందని పేర్కొన్నారు. ప్రతిరోజు గరిష్టంగా 3 లక్షల లీటర్లకు పైగా రాష్ట్రంలో పాల ఉత్పత్తి ఉందని, పాల ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిచేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. భోజన విరామం అనంతరం తిరిగి సభా సమావేశం కాగానే చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గం అభివృద్దికి నిధులు 3 కోట్ల రూపాయలు ఇవ్వాలని, తొలి విడతలో 2 కోట్ల రూపాయలు, రెండవ విడతలో మరో 1 కోటి రూపాయలు ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రికి సూచించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ, సీడీఎఫ్ నిధులు తొలి విడత 2 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఆదేశాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రజా విశ్వాస సవరణ బిల్లు 2026ను, కోర్ అర్బన్ బిల్లు 2026ను పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్బాబు ప్రవేశపెట్టి ఉద్దేశ్యాలు, లక్ష్యాలు వివరించగా బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. సమీక్ష రాసే సమయానికి సభ ఇంకా కొనసాగుతోంది.
1: ఇప్పుడు ఈనాటి శాసనసభ సమీక్ష వింటారు. సమీక్షకులు సతీష్ సీనియర్ జర్నలిస్ట్, పట్టణం కిడాంబి కృష్ణవేణి.
0: రాష్ట్ర శాసనసభ సమావేశాలు శనివారం ఉదయం 10 గంటలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే స్పీకర్ సూచన మేరకు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలంగాణ ప్రజా విశ్వాస నిబంధనల సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జన విశ్వాస చట్టం ద్వారా 180కి పైగా నేరాలకు సంబంధించి చిరు వ్యాపారులకు జైలు శిక్ష బదులుగా జరిమానాతో సరిపెట్టారని తెలిపారు. వ్యాపార నిర్వహణ సౌలభ్యాన్ని మెరుగుపరిచేందుకు 15 నిబంధనలు నేరపూరిత పరిధి నుంచి తొలగిస్తామన్నారు. అటవీ, ఎక్సైజ్, కర్మాగారాలు, విలువ ఆధారిత పన్ను చట్టం, పారిశ్రామిక, కార్మికుల చట్టంతో పాటు 23 ప్రాధాన్యత రంగాలను కేంద్రం నిర్దేశించిందని పేర్కొన్నారు. జరిమానాతో భర్తీ చేయడం, ఉల్లంఘనలు జరిగితే దశలవారీగా కొన్ని నేరాలను రాజీ ద్వారా పరిష్కరించవచ్చని శ్రీధర్బాబు వివరించారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఓబీసీ కేటగిరీల చిరు వ్యాపారులకు రుణాల మంజూరులో ఇబ్బందులకు గురి చేయకుండా ఉండేందుకు బ్యాంకర్లకు ఆదేశాలిస్తామని మంత్రి ప్రకటించారు. అటవీ ప్రాంతంలో భూములతో పాటు రైతుల ప్రయోజనాలను కూడా పరిరక్షించాల్సిన బాధ్యత ఉందని సభ్యులు దానం నాగేందర్ సూచించారు. చిన్న వ్యాపారులు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునేలా ప్రభుత్వం దృష్టి సారించాలని బీజేపీ సభ్యులు పాయల్ శంకర్ అన్నారు. తెలిసో తెలియకో చిన్నపాటి పొరపాట్లకు పాల్పడ్డవారిని భూతద్దంలో చూపడం సరికాదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మున్సిపాలిటీల్లో వాణిజ్యం, వ్యాపారంలో లైసెన్సు వ్యవస్థ విషయంలో ప్రభుత్వం మార్పులు చేయాలని శంకర్ సూచించారు. ప్రతి పల్లె నుంచి రాజధాని వరకు ప్రతి ప్రాంతం అభివృద్ది జరగాలని ఆయన అభిప్రాయం.

అభిప్రాయపడ్డారు. చిన్న చిన్న తప్పులకు వ్యాపారులకు జైలు శిక్ష విధించడం సరికాదని సిపిఐ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. అటవీ అధికారులకు తుపాకులు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడం సరికాదని కూనంనేని తెలిపారు. ఇందువల్ల ద్వంద్వ పరిపాలన జరుగుతుందని హెచ్చరించారు. మద్యం ఎంఆర్పీ ధరల కంటే ఎక్కువ విక్రయించిన వారిని చర్యలు తీసుకోవడం లేదని కూనంనేని ఆరోపించారు. గొర్రెలు అటవీ సంపదను ధ్వంసం చేయదని పేర్కొంటూ కురుమ సోదరులను ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ సభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు కోరారు. ఎన్హెచ్ 163 అటవీశాఖ టోల్ ట్యాక్స్ వసూలు చేయడం సరికాదని ఆయన అన్నారు. స్వల్పకాలిక చర్చ అనంతరం తెలంగాణ ప్రజావిశ్వాసం నిబంధనల సవరణ బిల్లును సభ ఆమోదించింది. హైదరాబాద్ విస్తరణ భారీగా జరుగుతున్న దృష్ట్యా నగర పాలన మరింత సమర్థవంతంగా ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా మార్చడమే క్యూర్ ప్రధాన ఉద్దేశ్యమని పరిశ్రమలు, ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. 400 ఏళ్ల చరిత్ర ఉన్న భాగ్యనగరం ఎన్నో సంస్కరణలు చూసిందని చెప్పారు. హైదరాబాద్ గత వైభవాన్ని కాపాడుకోవడంతో పాటు భవిష్యత్తు అవసరాల కోసం దాన్ని పరిరక్షించుకోవడం కూడా అంతే ముఖ్యమని మంత్రి అభిప్రాయపడ్డారు. తెలంగాణ రైజింగ్ 2047లో భాగంగా $3 trillion ఎకానమీ లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళుతోందని శ్రీధర్బాబు చెప్పారు. పౌరులకు ఆధునిక మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ప్రపంచ స్థాయి వనరులు పెంచేందుకు కార్యాచరణ రూపొందించినట్లు మంత్రి వెల్లడించారు. పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రభుత్వం క్యూర్ను అమల్లోకి తీసుకువచ్చిందని తెలిపారు. తెలంగాణ ఆర్థిక ప్రగతికి క్యూర్ చాలా కీలకమని శ్రీధర్బాబు స్పష్టం చేశారు. రాష్ట్ర ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్ క్యూర్ అని ఆయన స్పష్టం చేశారు. 2034 నాటికి $1 trillion ఎకానమీ లక్ష్యమంటూ ప్రకటించారు. ప్రపంచ స్థాయి నగరాలతో హైదరాబాద్ పోటీ పడేలా ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. 2053 చదరపు కిలోమీటర్లకు క్యూర్ను విస్తరించామన్నారు. హైదరాబాద్ మహానగరంలో పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు. మల్కాజ్గిరి, గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్లకు ఒకే వ్యవస్థ కొనసాగుతుందని శ్రీధర్బాబు వివరించారు. ప్రత్యేక కార్యనిర్వాహక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని, అన్ని వ్యవస్థలు సమన్వయంతో పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ట్రాఫిక్, గృహ వసతి, విద్య నైపుణ్యాలు కలిపి సమగ్రంగా చూడటమే లక్ష్యమన్నారు. ప్రణాళికాబద్దమైన నగర నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని శ్రీధర్బాబు చెప్పారు. హైదరాబాద్ మహానగర పాత చట్టంలో 687 సెక్షన్లు ఉన్నాయని పేర్కొంటూ దేశంలో ఏ మహానగరంలోని చట్టాల్లో కూడా ఇన్ని సెక్షన్లు లేవని తెలిపారు. సెక్షన్లు తగ్గించడంతో పాటు కాలం చెల్లిన వాటిని తొలగిస్తున్నామన్నారు. ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్ను అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి ప్రకటించారు. పారదర్శకతతో పాటు జవాబుదారీతనం పెంచుతామని తెలిపారు. అక్రమంగా నిర్మించుకుని ఆ తర్వాత క్రమబద్దీకరణ ప్రక్రియ ఇక ఉండబోదని స్పష్టం చేశారు. చెరువులు, నాలాలు, పార్కులు, జలవనరులు, ప్రజా ఆస్తులు కాపాడడంలో ప్రభుత్వం రాజీ పడబోదని శ్రీధర్బాబు స్పష్టం చేశారు. క్యూర్ పరిధిలో సమగ్ర పాలనను ప్రతిపాదిస్తున్నట్లు మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. వార్డు స్థాయి వికేంద్రీకరణను కొనసాగిస్తూ విపత్తుల నిర్వహణ, ట్రాఫిక్, రోడ్డు భద్రత, యుటిలిటీ సమన్వయం, చెరువుల రక్షణ, వాతావరణ చర్యలు, వారసత్వ పరిరక్షణ, ఆహార భద్రత, పట్టణ జీవనోపాధి వంటి రంగాలకు ప్రత్యేక సంస్థలను క్యూర్ ఏర్పాటు చేస్తుందని వివరించారు. డిజిటల్ గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్, ఒకే సేవల పోర్టల్, సమగ్ర బిల్లింగ్, డిజిటల్ బిల్లింగ్ వర్షన్, ఒకే సమగ్ర ట్రేడ్ లైసెన్స్ వంటి ఆధునిక సంస్కరణలను ప్రవేశపెడుతుందని మంత్రి తెలిపారు. క్యూర్ స్మార్ట్ గవర్నెన్స్ సెంటర్ ద్వారా రియల్ టైం పర్యవేక్షణ, సమన్వయం, వేగవంతమైన స్పందనకు అవకాశం కల్పిస్తుందని శ్రీధర్బాబు వివరించారు. హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దడంలో స్థానిక ఎమ్మెల్యేలను భాగస్వాములు చేయాలని సభ్యులు రాజాసింగ్ ప్రభుత్వాన్ని కోరారు. డివిజన్లలో రహదారులు, మురుగునీటి వ్యవస్థను మొదటిగా అభివృద్ది చేయాలన్నారు. ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవన్ నిర్మాణం వేగవంతం చేయాలని కోరారు. నాలాలు, ఫుట్పాత్లు కబ్జా అవుతున్నాయని, అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోతోందని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం ఉంటేనే గ్లోబల్ సిటీ సాధ్యమని స్పష్టం చేశారు. హైదరాబాద్ అభివృద్ది కోసం స్థానిక ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని రాజాసింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. క్యూర్ పరిధిలో సాలిడ్ బయోవేస్ట్ డిస్పోజల్ కూడా కీలకంగా భావించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే పద్మావతి అన్నారు. ప్రతి 1/2 కిలోమీటర్ పరిధిలో ఒక వేస్ట్ మేనేజ్మెంట్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ప్రతి షాపింగ్ కాంప్లెక్స్ లో కూడా మహిళలకు ప్రత్యేకంగా టాయిలెట్స్ తప్పనిసరిగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని పద్మావతి ప్రభుత్వాన్ని కోరారు. క్యూర్ రీజియన్ పరిధిలో 1 కోటికి పైగా జనాభా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దాలంటే సమన్వయంతో కూడిన అధికార యంత్రాంగం ముఖ్యమని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్ కీలకమని నవీన్ యాదవ్ చెప్పారు.

0: సమగ్ర పాలనతో పాటు సమస్యలు పరిష్కారమవుతాయని సభ్యులు మల్లిరెడ్డి రంగారెడ్డి అన్నారు. కొత్త మున్సిపల్ కార్పొరేషన్లలో సరిపడా సిబ్బందిని నియమించాలని ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. వక్ఫ్ ఎండోమెంట్ ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. క్యూర్లో డిజిటల్ పొరపాట్లకు అవకాశం లేకుండా చూడాలని అన్నారు. హైదరాబాద్ నగర ప్రజల ఆలోచనలకు విరుద్దంగా 3 కొత్త కార్పొరేషన్లను ఏర్పాటు చేశారని బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ఆరోపించారు. క్యూర్ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన క్యూర్ బిల్లు కార్పొరేటర్ల హక్కులను హరిస్తోందని, పాలక వర్గాలు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోతాయని అన్నారు. మేయర్లు, కార్పొరేటర్లకు పరిమిత అధికారాలు ఉంటాయని చెప్పారు. హైడ్రా రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. హైడ్రా ప్రత్యేక పోలీస్ స్టేషన్లలో క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారని పాల్వాయి హరీష్ విమర్శించారు. ప్రజల ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం రెవెన్యూ సంస్కరణలు చేపట్టిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. 22A నిషేధిత భూములపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో కంటే ఇప్పుడే తక్కువ భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయన్నారు. 22A భూముల సమస్యలు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయని, తమ ప్రభుత్వం ఈ 22A సమస్యలు పరిష్కరిస్తోందని చెప్పారు. ధరణిలోని లోపాల వల్ల 5 లక్షలకు పైగా వచ్చిన దరఖాస్తులను తమ ప్రభుత్వం పరిష్కరించిందని పేర్కొన్నారు. 125 ఏళ్ల తర్వాత రాష్టంలోనే సమగ్ర భూసర్వే చేపట్టామని, పైలట్ ప్రాజెక్టు కింద జిల్లాల్లోని గ్రామాల్లో సర్వే పూర్తి చేసి రైతులకు పాస్ పుస్తకాలు అందజేస్తున్నామని వెల్లడించారు. వచ్చే 7.5 ఏళ్లలోపు రాష్ట వ్యాప్తంగా భూసర్వే పూర్తి చేస్తామన్నారు. భూభారతి చట్టంలో మాడ్యూల్స్ను 80 నుంచి 5కి తగ్గించి రైతులకు ఇబ్బందులు తగ్గించామని మంత్రి స్పష్టం చేశారు. ఈ సమీక్ష రాసే సమయానికి సమావేశం ఇంకా కొనసాగుతోంది.
1: జీవితం ఎప్పుడు ఊహించినట్టే ఉండదు. అనుకోని ప్రమాదం ఎప్పుడు వస్తుందో తెలియదు.
2: అందుకే ముందస్తు రక్షణ, ప్రతి అడుగుకి భరోసా. పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ మీ ఓరియంటల్ ఇన్సూరెన్స్ తో.
3: మోటార్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, హోమ్, ట్రావెల్, మరెన్నో ఇన్సూరెన్స్ పరిష్కారాలతో
4: మీ ప్రతి ప్రయాణంలో మీకు అండగా ఓరియంటల్ ఇన్సూరెన్స్.
5: చిత్రసీమలో ఇప్పుడు వినండి వాసు చిత్రం కోసం కేకే స్వర్ణలత పాడిన పాట. గీతరచన పోతుల రవికిరణ్, సంగీతం హరీష్ జయరాజ్.

0: ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా?
1: మీ సమయాన్ని మీ ప్రతిభను ఆదాయంగా మార్చుకోండి.
0: ఓరియంటల్ ఇన్సూరెన్స్ తో మీ ఆదాయానికి కొత్త బాట వేయండి. చేతిలో డిగ్రీ, మనసులో నమ్మకం ఉంటే ఓరియంటల్ ఇన్సూరెన్స్ ఏజెంట్ గా సంపాదనలో ముందడుగు వేయండి.
1: ఏజెన్సీ రిక్రూట్మెంట్ మేనేజర్ శ్రీ డి భరత్ రెడ్డి గారిని సంప్రదించండి. మొబైల్ నంబర్ 9573556971.
2: ఓరియంటల్ ఇన్సూరెన్స్, మీ ప్రతిభకు అవకాశం, మీ కృషికి తగిన ఫలితం.
3: సంతోషం చిత్రం కోసం కేకే ఉషా పాడిన పాట విందాం. గీత రచన కులశేఖర్, సంగీతం ఆర్పి పట్నాయక్.

0: ప్రీమియంలకు పాలసీదారులకు ఓరియంటల్ ఇన్సూరెన్స్ అందిస్తుంది. 80వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
1: కారు, ఇల్లు, ప్రయాణం, ఆరోగ్యం, ఇలా ప్రతి అవసరానికి రక్షణగా
2: ఓరియంటల్ ఇన్సూరెన్స్ మీరంటే.
1: మోటార్, హెల్త్, హోమ్, ట్రావెల్, పర్సనల్ యాక్సిడెంట్, ఇలా మీ ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా జనరల్ ఇన్సూరెన్స్ పరిష్కారాలు.
2: భద్రతకు నమ్మకం ఓరియంటల్ ఇన్సూరెన్స్.
3: శ్రీరామ్ చిత్రం కోసం ఎస్పి చరణ్, ఉషా పాడిన పాట విందాం. గీత రచన చంద్రబోస్, సంగీతం ఆర్పి పట్నాయక్.

0: ఓరియంటల్ ఇన్సూరెన్స్ ఏజెంట్ గా చేరండి, ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ పరిచయం చేయండి, ఆకర్షణీయమైన కమిషన్లు రివార్డులు పొందండి.
1: ఈ వృత్తిలో అనుభవం లేకపోయినా పర్వాలేదు, ఓరియంటల్ ఇన్సూరెన్స్ మంచి అవకాశంతో పాటు శిక్షణ కూడా అందిస్తుంది.
0: చేతిలో డిగ్రీ, మనసులో నమ్మకం ఉంటే ఓరియంటల్ ఇన్సూరెన్స్ ఏజెంట్ గా సంపాదనలో ముందడుగు వేయండి. ఏజెన్సీ రిక్రూట్మెంట్ మేనేజర్ శ్రీ డి భరత్ రెడ్డి గారిని సంప్రదించండి. మొబైల్ నంబర్ 9573556971.
1: ఓరియంటల్ ఇన్సూరెన్స్, మీ ప్రతిభకు అవకాశం, మీ కృషికి తగిన ఫలితం.
2: స్టూడెంట్ నంబర్ 1 చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట విందాం. గీత రచన చంద్రబోస్, సాహిత్యం ఎంఎం కీరవాణి.

0: జీవితం ఎప్పుడు ఊహించినట్టే ఉండదు. అనుకోని ప్రమాదం ఎప్పుడు వస్తుందో తెలియదు.
1: అందుకే ముందస్తు రక్షణ, ప్రతి అడుగుకి భరోసా. పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ మీ ఓరియంటల్ ఇన్సూరెన్స్ తో.
0: మోటార్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, హోమ్, ట్రావెల్, మరెన్నో ఇన్సూరెన్స్ పరిష్కారాలతో
2: మీ ప్రతి ప్రయాణంలో మీకు అండగా ఓరియంటల్ ఇన్సూరెన్స్.
3: ఇప్పుడు వినండి, నువ్వే నువ్వే చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, నిత్య సంతోషిని పాడిన పాట, గీత రచన సిరివెన్నెల, సంగీతం కోటి.

0: శ్రోతలకు పాలసీదారులకు ఓరియంటల్ ఇన్సూరెన్స్ అందిస్తుంది 80వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
1: అనుకోని అనారోగ్యం, ఆసుపత్రి ఖర్చుల భారం,
2: ఆందోళన ఎందుకు? మీ ఆరోగ్యానికి భరోసా ఉందిగా. ఓరియంటల్ సంపూర్ణ స్వాస్థ్య సురక్ష పాలసీ, ఆరోగ్య రక్షణలో మీకు తోడుగా.
0: మీ ఆరోగ్యం, మీ కుటుంబం, మీ భవిష్యత్తు, వాటికి తగిన ఆరోగ్య బీమా రక్షణ కోసం
3: ఓరియంటల్ సంపూర్ణ స్వాస్థ్య సురక్ష పాలసీ. సంపూర్ణ ఆరోగ్యం, సంపూర్ణ భరోసా. ఓరియంటల్ సంపూర్ణ స్వాస్థ్య సురక్ష.
4: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:45 కావస్తుంది. ఇప్పుడు మీరు వింటారు సమాచార సంధ్య, ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
5: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ. శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
6: నమస్కార్. ఆకాశవాణి సే సమాచార్ సంధ్యా కే సాథ్ మై దేవేంద్ర త్రిపాఠి. ముఖ్య సమాచార్. ब्रिक्स देशों ने नई दिल्ली घोषणा पत्र को अपनाया. बहुपक्षवाद को मजबूत करने और व्यापक सहयोग के लिए प्रतिबद्धता की पुष्टि की. घोषणा पत्र में सदस्य देशों के बीच गहन आर्थिक और विकासात्मक सहयोग का आह्वान. पश्चिम एशिया सहित सभी विवादों के शांतिपूर्ण समाधान के लिए संवाद और कूटनीतिक

0: फ्रंट रो में है, लेकिन डिसीजन मेकिंग की बैक रो में है। हमें इस पिरामिड ऑफ प्रिविलेज को प्लेटफॉर्म ऑफ पार्टनरशिप में बदलना है, जहां हर देश की आवाज हो, हर सदस्य का स्टेक हो, हर प्रयास के केंद्र में मानवता का विकास हो। इस उद्देश्य से मैं प्रस्ताव रखता हूं कि हम मिलकर ग्लोबल गवर्नेंस रिफॉर्म के 10 प्रपोजल्स तैयार करें।
1: The Prime Minister said BRICS countries will have to work on a new and ambitious agenda for the next 20 years. The Prime Minister also proposed to establish a seafarers emergency support network to connect the maritime authorities and diplomatic missions of relevant countries to facilitate assistance during difficult times. After the conclusion of the session on the first day, Prime Minister Modi and the BRICS leaders planted saplings at the venue outside the lawns of Bharat Mandapam and posed for a family photo. They also visited the India Innovates exhibition. Prime Minister Narendra Modi and President of China Xi Jinping today reaffirmed that India and China should take a strategic and long-term perspective of their ties and differences should not become disputes. During their bilateral meeting on the sidelines of BRICS summit, the two leaders welcomed the steady progress in India-China bilateral relations since their last meeting in Tianjin in August last year. Prime Minister Modi highlighted that both sides must be guided by three mutuals: mutual respect, mutual sensitivity, and mutual interest. He emphasized that peace and tranquility in the border areas remains an essential basis for the continued development of bilateral relations. The two leaders expressed commitment to a fair, reasonable, and mutually acceptable resolution of the boundary question, proceeding from the political perspective of their overall bilateral relations and the long-term interests of the two peoples. External Affairs Ministry said in a statement that the two leaders took note of the progress in people-to-people ties and underscored the need to further promote cultural exchanges, business linkages, and greater mobility between the two countries. A special cultural performance, Navarasa, the universe of shared emotions, was presented during the BRICS Leaders Summit Gala dinner hosted by the Prime Minister today at Bharat Mandapam in New Delhi. The cultural event featured the BRICS Symphony, One Rhythm, Many Cultures, bringing together musicians from BRICS members and partner countries in a unique collaborative musical performance. And in US Open tennis, defending champion Arina Sabalenka will take on Elena Rybakina in the women's singles final tonight. And that is the end of this news bulletin.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రేపటి మా ప్రసార విశేషాలు. రేపు ఉదయం 6:10 బైబుల్ సూక్తుల్ని వినిపిస్తారు సిస్టర్ డాక్టర్ పి ప్రమీల వివేకానంద. 6:15 భక్తి రంజని కార్యక్రమంలో ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి సుప్రభాతం భక్తి గీతాలు. 6:35 పొలం పనుల కార్యక్రమంలో మొక్కజొన్న రకాల ఎంపిక సాగులో మెలకువలు. ఈ అంశం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించే వివరాలు విందాం. రేపు ఉదయం 7:00 జగిత్యాల జిల్లా సమగ్ర నివేదికను అందిస్తారు ఎం మహాదేవ్. 7:15 ఈ మాసపు పాట. 7:35 స్తుతిమాల. 8:35 కర్ణాటక శాస్త్రీయ సంగీత కచేరి. 12:10 యోవాణి ఆంగ్ల కార్యక్రమం. 12:40 హిందీ కార్యక్రమం. రేపు 12:20 వనితాలోకంలో స్పోర్ట్స్ న్యూట్రిస్ట్ అండ్ డైటిషియన్ లక్ష్మీ తేజస్వి గారితో పరిచయం. రేపు 12:30 బాల వినోదం కార్యక్రమంలో నేషనల్ హై స్కూల్ ఆర్కే నగర్ మల్కార్జుగిరి విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. రేపు 12:30 సమన్వయ నాటక కార్యక్రమం గుండెజారింది. రచన ధరణికోట శివరావు ప్రసాద్, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సహకారం జంగా అనిల్ కుమార్. రేపు సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో భాగంగా చిందు యక్షగానంలో వినాయక విజయం కథ మొదటి భాగాన్ని వింటారు శ్రీ గడ్డం స్వామి బృందం ఆలపించగా. రేపు 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలో పంటల అవశేషాలు వాటి ఉపయోగాలు ఈ అంశం గురించి వింటారు. రేపు రాత్రి 7:10 ఇల్లు వాకిలి కార్యక్రమంలో తల్లిపాలకు సమతుల్య ఆహారం ఈ అంశం గురించి రాజేంద్రనగర్ కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైంటిస్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జ్యోత్స్న గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రామ్ గోపాల్. రేపు రాత్రి 8:03 కరెంట్ అఫైర్స్. 9:15 స్పాట్ లైట్. 9:30 నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ టాక్స్. రేపు రాత్రి 10:00 రవి వాసరియ అఖిల భారతీయ సంగీత సభ కార్యక్రమం.

విక్రమం. సుమిత్ సింగ్ పాదం గారి సితార్ వాద్యం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రైల్వే. ఇవి రేపటి మా ప్రసార విశేషాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, నెల్లియళ్ళ సమయం 11:12 దాటి 30 సెకండ్లు. ఈనాటి మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:45 4:06.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై రేపటి మా ప్రసారాలు ప్రారంభం. అంతవరకు సెలవు మరి. జై హింద్.